0: భరతమాత ధర్మభాగ్యం కాపాడ బాధ్యతంతయు మీదే బాలికలార.
1: This is the motherland that has given birth to the noble souls who are reputed all over the world. This is the country that has driven out all the foreign rulers and attained freedom. This is the center of literature, the fine arts and the music. This is the place of painting and sculpture. It is the responsibility of boys and girls to uphold the pristine glory of this Bharat, the sacred land.
0: Boys and girls.
1: Boys.
0: పాశ్చాత్య వీరుల పరద్రోలించియు.
1: The foreign rulers are driven out of this country.
0: భారతదేశమునందు ఎన్ని విధములైనటువంటి కళలతోనో కూడినటువంటి ఈ విద్యా విధానము ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క శక్తిహీనమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉన్నది.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దేర్ ఎగ్జిస్టెడ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఎన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దట్ ఎయిమ్డ్ ఎట్ ఆల్ రౌండెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. టుడే ఇట్ హెస్ బికమ్ వీక్ అండ్ లాస్ట్ ఇట్స్ స్ట్రెంగ్.
0: సృష్టి యొక్క విద్యా విధానము కేవలము డిగ్రీల యొక్క విలువను మాత్రమే చేర్చుకుంటున్నది.
1: The education system attaches value to the degrees.
0: ఈ పట్టమును అందుకొని పొట్టను నింపుకునే నిమిత్తమా ఈ డిగ్రీలు?
1: Or the degrees meant to earn your daily bread?
0: లేక సమాజం యొక్క సమస్యలను పరిహారము గావించే నిమిత్తమా ఈ డిగ్రీలు?
1: Are the degrees given to you to suggest to come forward with solutions for the problems confronting this country? Or the degrees meant to acquire wisdom?
0: ఈ విధమైనటువంటి విచారణను విద్యార్థులు కాని విద్యాధికారులు కాని విద్యార్థుల తల్లిదండ్రులు కాని ఎవ్వరూ విచారించటం లేదు.
1: This kind of inquiry of the objectives of the education is not made by students, authorities and parents.
0: సమాజమునకు కాని దేశమునకు కాని ఉపకారం కాని ఉపయోగం కాని లేని విద్యలు విద్యలవుతాయా?
1: Can you call it education if it is futile and useless for the welfare of the society and the country?
0: ఈనాటి విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం కూడాను లక్షలాది గ్రాడ్యుయేట్స్ తయారు చేసి ఈ ప్రపంచం పైన వదిలి పెడుతున్నాయి ఈ విద్యా సంస్థలు.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సెండ్ అవుట్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అండ్ రిలీజ్ దెమ్ టు ది వరల్డ్.
0: వీరి భవిష్యత్తు ఏమిటి?
1: వాట్ అబౌట్ దేర్ ఫ్యూచర్?
0: ఈ విద్యా విధానం యొక్క గమ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ద గోల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్?
0: ఈ చదువు యొక్క సారం ఏమిటి?
1: వాట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు ఈనాటి విద్యా విధానము కేవలం ఒక యాంత్రికంగా జరుగుతుండాలి.
1: When we put these questions, we will understand that education has become more or less mechanical.
0: ఈనాటి విద్యలలో సౌజన్యము కాని సౌశీల్యము కాని సాంప్రదాయము కాని ఏమాత్రం కూడా కనిపించట లేదు.
1: In the modern education, there's not even a trace of character, understanding and integration and tradition.
0: Vidya kevalamu swartha saprayojanal nimittamai deenini anubhavistunnare kaani samajam yokka samcheyam nimittamai e maatramo deenini pravesha pettatam ledu.
1: They make use of their education for selfishness and self interest and not for the progress of the society.
0: Ee bharata deshamunandu 200 viswavidyalayam untunnavi.
1: In this country there are 200 universities.
0: 90,000 కళాశాలలు ఉంటున్నవి.
1: There are 90,000 colleges.
0: 1 crore విద్యార్థులు డిగ్రీ క్లాసుల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
1: 1 crore students they study undergraduate students.
0: వీటి యొక్క విధానం ఏమిటి? వీటి యొక్క పరిహారం ఏమిటి? వీటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయించుకోలేకపోతున్నారు.
1: Nobody is able to understand and find out the solution and the procedure, the aim of this education.
0: ప్రతి సంవత్సరము ఇంతమంది విద్యార్థులను గ్రాడ్యుయేట్స్ గా చేసి ప్రపంచమును వదిలిపెట్టుంటే ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అది కూడా ఎవరు విచారం చేయటం లేదు.
1: When lakhs and lakhs of graduates come out to the educational institutions, what will happen to their future?
0: ఇది కేవలం విద్యా సంస్థలుగా మనకు కనిపించటం లేదు.
1: They don't appear to be educational institutions.
0: కేవలం ఒక డిగ్రీని అందించేటువంటి ఒక వర్క్ షాప్ వలె కనిపిస్తున్నాయి.
1: They all look like a workshop that give degrees.
0: కానీ వీరి భవిష్యత్తును ఎవ్వరు కూడాను ఏమాత్రం యోచించటం లేదు.
1: Nobody is bothered about the future.
0: ఈనాటి ప్రభుత్వం కూడాను విద్యా సంఖ్యలను పెంచుతున్నది కానీ విద్యా విధానాన్ని సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దడం లేదు.
1: ఇన్ ద గవర్నమెంట్ ఆల్సో థింక్స్ ఆఫ్ ది ఇంప్రూవ్మెంట్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ బట్ ఇట్ డజంట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: ఎక్కడ చూసినప్పటికీ విద్యా సంస్థలు పుట్టగొడుగుల వలె పుట్టుతూ వస్తున్నాయి.
1: Everywhere you find educational institutions coming up like mushrooms.
0: ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా కూడాను అనేక సంస్థలు కూడాను జరుగుతున్నాయి.
1: Many institutions are started even without the permission of the government.
0: అందరూ చదివిన వారవలే కనిపిస్తున్నారు.
1: All appear to be well known in the subject.
0: కానీ చదువు అంటే ఏమిటో ఎవరికి తెలియటం లేదు.
1: But no one knows what education is.
0: అందరూ విద్యావంతులే.
1: All are educated.
0: విద్య అంటే ఏమిటో తెలియటం లేదు.
1: They don't know what విద్య education is.
0: విద్య ఏది జ్ఞానమును బోధించును అదియే విద్య.
1: విద్య ఇస్ దాట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్.
0: ఎట్టి జ్ఞానమును? భౌతిక జ్ఞానమా లేక లోక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ వరల్డ్లీ నాలెడ్జ్?
0: ప్రాక్షత జ్ఞానమా,
1: పరాత్మ
0: జ్ఞానమా, బ్రహ్మ జ్ఞానమా, ఆత్మ జ్ఞానమా?
1: Is it physical knowledge or worldly knowledge or the spiritual knowledge or the knowledge of the spirit or the soul?
0: ఇక్కడ bookish knowledge ఒకటి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఇంక ఏ నాలెడ్జీలు కూడా మనకు కనిపించడలే.
1: And here we find only bookish knowledge, nothing else.
0: ఇలాంటి పరిస్థితిని యందు ఈ విద్య యొక్క విలువ ఏ విధంగా మనం నిర్ణయించేకవుతుంది?
1: And then how do you decide, estimate the value of the education?
0: ఫలములేని వృక్షము వలె,
1: a tree without a fruit,
0: రసములేని ఫలం వలె,
1: a fruit without the juice,
0: తెలివిలేని మృగం వలె,
1: an animal without intelligence,
0: ఇట్టి ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: ఫలమెరుగను బ్రతికినావు.
1: You live here only to know the use of its life.
0: ఫలమెరుగక మరణించిన నీ వెరిగినది ఏమన్నా?
1: Without realizing the objective of life, what is the fun of living?
0: ఇంక ఏమిటి నీవు తెలుసుకున్నటువంటి విద్య?
1: What is that you have known?
0: ఫల నిమిత్తమై నీ విద్యను అభ్యసిస్తున్నావు.
1: You study with a purpose.
0: ఫలమేమిటో నీకు తెలియనప్పుడు ఈ విద్యను అభ్యసించి ప్రయోజనం ఏమిటి?
1: When you don't achieve the very purpose, what is the use of studying?
0: ఈనాటి విద్యను నేను నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే కొంచెమైన గుణము పెంచబోదు.
1: The modern education will help you more and more to be more and intelligent, but it will not improve your character.

0: with all forms of knowledge, without character. What is the use of it? What is the value of that education?
1: ఈ తెలివితేటలు దేని నిమిత్తమే మనకు అవసరం వస్తాయి?
0: Why do you need this intelligence?
1: ఇవి పరులను వంచించే నిమిత్తము,
0: to cheat others,
1: స్వార్థాన్ని పోషించుకునే నిమిత్తము,
0: to sustain your selfishness,
1: స్వప్రయోజనాన్ని అనుభవించే నిమిత్తము,
0: to experience self-interest.
1: ఇవి ఉపయోగిస్తున్నాయే కాని దేశమునకు కాని సమాజమునకు కాని తన యొక్క విద్యా విధానం ఏమాత్రం కూడాను అనుకూలపడటం లేదు.
0: The education system helps you to serve your own personal needs and selfish interests. It doesn't help anyway the progress of the country.
1: ఉపయోగపడనటువంటి జీవి విద్యలు ఇది ఉపయోగపడేటువంటివి ఏమాత్రము కాదు.
0: This type of education will not help you. It is useless.
1: ఈనాటి మానవత్వములో ఈ తెలివితేటలు ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయి?
0: How do you find intelligence today?
1: దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా పొంచి చూచు మనసున్నా పంచల విను గుణమున్నా.

0: If the heads carry wicked thoughts, maneuvering and manipulation, and ears always entertained to listen to rumor and scandals, if the mind thinks of evil of others, well, there is no use of this education. It cannot continue any longer.
1: Sangha samskaramam tayu ganga galase. Sangha samskaramam tayu ganga galase. Manishi truptulu tanaveru manyamaye.
0: The entire culture of the society has gone into the drain and all the goodness is lost.
1: Manavattamulo undinattu manchi anta kudanu nirmoolamaipothundadi.
0: All the goodness in mankind is totally destroyed.
1: Neti vidyarthula bratuku ee paatidaye.
0: This is the sort of life of modern students.
1: ఈ నాటి విద్యార్థుల బ్రతుకంతా కూడాను కేవలము మంచి ఉపయోగం అనేటువంటి ఒక పదములతో ఏమాత్రం కూడాను తాను అనుభవించటం లేదు.
0: మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ దట్ ఇస్ రియల్లీ యూస్ఫుల్ టు దెమ్.
1: సమాజమునకు శక్తిహీనమైనటువంటి వారలకు సహాయపడవలసినటువంటి ఈ విద్యార్థులు ఈనాడు అనేక సమస్యల చేత సమాజమునకు అనేక తొందరలు కల్పిస్తూ ఉంటున్నారు.
0: Students who are supposed to help the weak and the downtrodden in the society are put in utter confusion and are helpless.
1: ఇది విద్యార్థి యొక్క దోషం కాదు.
0: There's nothing wrong with the student.
1: విద్యా విధానం యొక్క దోషమే.
0: The mistake lies with the education system.
1: ఈ విద్యా విధానమును మార్చే నిమిత్తమై అనేక కమిటీలు వేస్తూ వచ్చింది ప్రభుత్వం.
0: Government appointed many committees from time to time to bring changes in the education system.
1: మొరార్జీ దేశాయి కాలం నుంచి
0: రైట్ ఫ్రమ్ ది టైమ్స్ ఆఫ్ మొరార్జీ దేశాయి
1: నేటి వరకు కూడా ఇంకా కమిటీలు వేస్తూనే ఉంటున్నాయి.
0: డౌన్ దిస్ డే వి కమ్ అక్రాస్ మెనీ కమిటీస్.
1: కానీ ఈ కమిటీలు ఏం చేశాయో ఏదాన్ని నిర్ణయం చేశాయో ఎవరికి ఇంకా తెలియటం లేదు.
0: బట్ నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద డెసిషన్స్ అండ్ ద రిజల్యూషన్స్ ఆఫ్ దిస్ కమిటీ.
1: కమిటీల యొక్క ఉపయోగం ఏమిటి? కంఫర్ట్ టీ.
0: వాట్ హ్యాపెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ కమిటీ? దే కంఫర్ట్ టీ.
1: ఇవన్నీ వారి యొక్క కంఫర్ట్ కోసమనే వేసుకుంటున్నారు.
0: దే ఆర్ ఆల్ అపాయింటెడ్ ఫర్ దేర్ ఓన్ కంఫర్ట్స్.
1: విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టి ఎందుకొని పవిత్రమైనటువంటి యొక్క భారత పౌరులుగా రాణించాలనేటువంటి ఉద్దేశము ఎవరి ఎందుకూడను కనిపించడం లేదు.
0: నో వన్ ఎంటర్టైన్స్ ఎనీ థాట్ కన్సర్నింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్, మౌల్డింగ్ ద స్టూడెంట్స్ ఆస్ ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరులుగా మీరు రాణించాలి.
0: You should shine as ideal citizens.
1: Uttama aadarshamuga kavalsinatundi vidyarthulu ee naadu uttama aashalaku paladeertunnaru.
0: Instead of molding yourselves as noble ideal students, you entertain desire.
1: Aashalu kaadu manaku pradhanamainatundi aashayalu manaku avasaramu.
0: It's not the desire, it's the ideal that's more important.
1: Uttama chintanato jeevinchavalsinatundi vidyarthulu ఈనాడు సంకుచితమైన భావముతో సంచరిస్తూ ఉంటున్నారు.
0: స్టూడెంట్స్ హూ షుడ్ లివ్ విత్ ఆల్ నోబుల్ థాట్స్ దే ఎంటర్టైన్ నారో థాట్స్.
1: విద్యార్థులు ఎందుకూడను మానవత్వం అనేది ఏమిటో వారికి అర్థం లేకుండా తెలిసిపోయకుండా పోతుంది.
0: స్టూడెంట్స్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్.
1: నేను మానవుడు మానవుడిని మాత్రం చెప్పుకుంటున్నాడు కానీ మానవ అంటే ఏమిటి దీని అర్థం అనేది కూడాను వాడికి తెలియటం లేదు.
0: హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ as a human being manava without knowing the meaning.
1: The proper study of mankind is man ani anaga trigunamulu yokka ekatvame manasu vaaku kriyalu yokka ekatvame manavattam anetundi satyanni ee naadu prabodhinchali.
0: The human value lies in the unity, the harmony between thought, word and deed.
1: Kani ee naati ee ekatvam anetundi bhavamu bhinnatvanga roopondindi.
0: This sort of harmony is lost. We find disharmony.
1: ee bhinnattam chetane bhinna bhinnamainatundi badalaku gui avutunnaru manavudu.
0: Because of diversity we are put to suffering.
1: Manaku chaduvu pradhanam kaadu.
0: It's not the studies that's more important.
1: Samskaram chaala avasaram.
0: It is the refinement, culture is more important.
1: Paschatya vidyala prabhavamadiyemo పర్ణయశంశము పర్ణమయ్యే.
0: What sort of effect of Western education today? The native culture is totally gone.
1: Paschatya vidyala prabhavam adiyemo arya sampadalanni aaripoye.
0: The effect of Western education is such that ancient wealth and wisdom are totally gone.
1: Paschatya vidyala pramukhyam adiyemo.
0: The importance and effect of Western education is such.
1: Satya dharma mulanni samasipoye.
0: The truth and righteousness are out of picture.
1: Paschatya vidyala pramukhyata diyemo veshabhashalayandu moju perige.
0: The effect and the impact of Western education is such that we love more, give importance to the dress and the language. Tali bhashanu
1: matada tappu doche.
0: It appears to be a mistake to speak in one's own mother tongue.
1: Sanga mariyada patimpa jonku butte.
0: One doubts to observe the social courtesies.
1: Guruvulanu gauravimpanga venuka toche.
0: They go back, they think twice to respect their own teachers.
1: Vidya prabhavam idintayu vichipoye.
0: The effect of the education is totally lost.
1: అన్ని విధాలు కూడాను ఈ విద్యా విధానము విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ పుట్ టు రూయిన్.
1: దిన దినమునకును ఈ విద్యా విధానం యొక్క విలువలు క్షీణించిపోతున్నాయి.
0: డే బై డే ది వాల్యూస్ ఆర్ డిక్లైనింగ్.
1: విద్య కేవలం ఒక వ్యాపార రంగం వలె దీని ఉపయోగపెట్టుకుంటున్నారు.
0: ఎడ్యుకేషన్ ఇస్ మేడ్ యూజ్ ఆఫ్ లైక్ ఎ బిజినెస్.
1: ఇంకా వైద్య ఇంజనీరింగ్ అనేటువంటి విద్య లోపల మరింత ఈ వ్యాపారం అధికమైపోతూ వస్తుంది.
0: దిస్ బిజినెస్ ఇస్ మోర్ అండ్ మోర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్.
1: లక్షలకు లక్షలకు ఖర్చు పెట్టి ఈ విద్యావర్తులు ఈ డిగ్రీలు పొంది వీరు అనుభవించేటువంటి ఆనందం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: లాస్ట్
1: అన్ని విధాలు కూడాను ఈ విద్యా విధానము విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ పుట్ టు రూయిన్.
1: దిన దినమునకును ఈ విద్యా విధానం యొక్క విలువలు క్షీణించిపోతుంది.

0: లక్షలకు ఖర్చు పెట్టి ఈ విద్యావర్తులు ఈ డిగ్రీలు పొంది వీరు అనుభవించేటువంటి ఆనందం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: యు స్పెండ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మనీ అండ్ యు గెట్ డిగ్రీస్, వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: కనుక మన మొదలు విద్యార్థులు తమ నిత్య జీవితం లోపల అవసరమయ్యేటువంటి ఒక క్రియల్లో తాము పాల్గొనాలి.
1: Therefore, students should attend to the daily routine needed work.
0: మనలో ఉన్నటువంటి ఒక జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ ను డెవలప్ చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఇన్హెరెంట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్.
0: మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ నే మనకు ప్రధానమైన ప్రమాణము.
1: ఈజ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కనిపిస్తుంది.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ కన్ఫైన్ టు టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఇందులో ఏమాత్రము గంధము లేదు.
1: దేర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్ ఇన్ సచ్ నాలెడ్జ్.
0: ఇలాంటి విద్యల చేతనే ఈనాడు ప్రపంచంలో అనేక మంది అనేక పెడమార్గములు పట్టి తాము ఒక విధమైనటువంటి ఒక దురభ్యాసములచే, దుస్సంగములచే, దుర్మార్గములచే జీవితమును వ్యర్థము గావించుకుంటున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ ఫైండ్ టోటలీ దే ఆర్ డిస్టార్టెడ్, దే ఆర్ పర్వర్టెడ్, దే రిసార్ట్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు భరతమాత పుత్రులు.
1: యు ఆర్ ది సన్స్ ఆఫ్ మదర్ల్యాండ్.
0: భరతమాత యొక్క పవిత్ర సంస్కృతిని మీరు గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో ది సీక్రెట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: మీరు పుట్టినది భారతదేశమునందు.
1: యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ భారత్.
0: మీరు పీల్చుకునే గాలి భరతమాత గాలి.
1: యు బ్రీత్ ది వెరీ ఎయిర్ ఆఫ్.
0: మీరు త్రాగే నీరంతా భరతమాత యొక్క నీరే.
1: యు డ్రింక్ ద వాటర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: మీ జీవించే జీవితం అంతా కూడా భరతమాత యొక్క సంపత్తే.
1: ది ఎంటైర్ లైఫ్ ఈస్ స్పెంట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: తల్లి జాడలను అనుసరించి పవిత్రమైన మార్గములు మీరు ప్రవేశించి సమాజమునకు సరి అయినటువంటి సేవల్లో మీరు పాల్గొనాలి.
1: యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్ అండ్ రెండర్ సర్వీస్ టు ది సొసైటీ.
0: సంఘ సంస్కార నిమిత్తమై, ఈ సంస్కారం నిమిత్తమై మనము వ్యక్తి సంస్కారాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద కల్చర్ అండ్ ద రిఫైన్మెంట్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ వీ షుడ్ చేంజ్, దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
0: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
1: దెన్ ది హ్యూమన్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: లేకుండినా ఎన్ని చదువులు చదివిన ఏమి ఫలము?
1: అదర్వైజ్ విత్ ఆల్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఆల్ ఫ్యూటైల్.
0: తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ?
0: చెడ్డ బుద్ధులు తమ తల చేరేనేని?
1: వెన్ వన్స్ బ్యాడ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హెడ్.
0: ఎండబారును బుద్ధులు బెండుబారు.
1: ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ వుడ్ బి డ్రై అండ్ బ్యారన్.
0: కనుక మన మంచి చెడ్డలకు మన యొక్క ప్రవర్తనలే మూల కారణము.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ అవర్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: చదువులో దోషము లేదు.
1: నథింగ్
0: సంస్కారంలో దోషము లేదు.
1: నథింగ్ రాంగ్ విత్ ద కల్చర్.
0: కానీ వ్యక్తి యొక్క ప్రభావంలోనే దోషం ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ లైస్ అట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: పవిత్రమైన జలము పరిశుద్ధమైన రీతిలో తెల్లగా కనిపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద వాటర్ ఇస్ క్రిస్టల్ క్లియర్ అండ్ స్టిల్ వెన్ ఇట్ ఇస్.
0: కానీ తెల్లని పవిత్రమైన జలమును ఎర్రని సీసాలో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తున్నాయి.
1: When the pure water is kept in a red bottle, it looks red in color.
0: ఈ దోషం జలముదా లేక బాటిల్ దా?
1: Does the mistake lie with the water or the bottle?
0: కాదు, బాటిల్ దే దీని యొక్క దోషము.
1: The mistake lies with the bottle.
0: అదే విధంగానే పవిత్రమైనటువంటి యొక్క ఈ విద్యా విధానము చాలా సున్నితమైనటువంటిది, చాలా సుగుణవంతమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటిది.
1: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ నో డౌట్ ఈస్ హైలీ సీక్రెట్, ప్యూర్, అన్సలీడ్.
0: స్వార్థ స్వప్రయోజన మాలిన్యంతో కూడినటువంటి ఈ మనస్సు అనేటువంటి బాటల్లో ప్రవేశించేటప్పటికీ ఇది మాలిన్యంగా కనిపిస్తుండాలి.
1: It appears, it looks as if it is polluted because of selfishness and self-interest.
0: కనుకనే మొట్టమొదట మానవుని యొక్క మనసును పరిశుద్ధం కావించుకోవాలి.
1: Therefore, in the first instance, we should purify our mind.
0: ఆ మనసు పరిశుద్ధమైనప్పుడే మన చూపులు, మన నడతలు, మన వినికిడి అన్ని కూడా పరిశుద్ధంగానే ఉంటాయి.
1: When once the mind is purified, our looks, our behavior, our conduct will be pure.
0: జీవితమంతా కూడాను మనసు పైన ఆధారపడి ఉంటుంది.
1: Human life depends on the mind.
0: కేవలం మానవ జీవితం మాత్రమే కాదు, యావత్ విశ్వమే మనసు పైన ఆధారపడి ఉంటుంది.
1: Not only human life, the entire universe depends on
0: the
1: mind.
0: జగత్తు, జగత్తంతా మనసు పైన ఆధారపడి ఉంటుంది.
1: The whole world depends on the mind.
0: కనుకనే మనం మనసును మంచిగా చేసుకున్నప్పుడే మనిషి మంచివాడవుతాడు.
1: When once we make our mind good, we become good in turn.
0: మనసు వల్లనే మనిషి అని పేరు వచ్చింది.
1: It's because of manas mind we have the title manishi.
0: మనసు ఎట్టిదో మనిషి అట్టివాడే.
1: As is the mind, so is the man.
0: కనుక వీడు చెడ్డవాడంటే ఏమి? తన మనసు

0: చెడ్డది కనుకొని వీడు చెడ్డవాడు.
1: When once we say so and so is bad, it means he has bad
0: mind. ఇతను మంచివాడనగా ఏమిటి? మనసు మంచిది కాబట్టి ఇతను మంచివాడు.
1: When once we say he is good, it means he has a good mind.
0: కనుకనే మనసు లోపల ఉన్నది, మనిషి బయట చూచేటువంటిది.
1: It's man who looks outside, but the why mind is present.
0: ఈనాటి మానవుడు వినటము కాని చూడటం కాని అన్ని కూడాను స్వార్థ స్వప్రయోజన దృష్టితోనే చూస్తున్నాడు.
1: ఆల్ అవర్ లిసనింగ్, ఆల్ అవర్ టాకింగ్ అండ్ హియరింగ్ ఆర్ అటర్లీ సెల్ఫిష్ టుడే.
0: తన స్వార్థ నిమిత్తమై ప్రపంచాన్ని కూడాను ప్రేమిస్తున్నాడు, కానీ ప్రపంచ నిమిత్తమై ప్రపంచాన్ని ప్రేమించటం లేదు.
1: హీ లవ్స్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. హీ డజంట్ లవ్ ద వరల్డ్ యాజ్ సచ్.
0: ఒక వ్యక్తిని మనం ప్రేమించినట్టుగా నటిస్తుంటాడు, కానీ వ్యక్తిని ప్రేమించటం లేదు, తన నిమిత్తమై ఆ వ్యక్తిని తాను ప్రేమిస్తున్నాడు.
1: హీ ప్రిటెండ్స్ అండ్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ లైకింగ్ లవింగ్ అనదర్ పర్సన్.
0: ఈ విధమైనటువంటి పరిశోధనలు చక్కగా సరిచేసినప్పుడు చూచినప్పుడు ప్రతి దాని ఎందుకును స్వార్థము స్వార్థము స్వార్థము.
1: వెన్ వీ ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్ప్లోర్ వీల్ అండర్స్టాండ్ సెల్ఫిష్నెస్ ఇన్ ఆల్ క్వార్టర్స్.
0: స్వార్థము ఉండవలసినది.
1: సెల్ఫిష్నెస్ ఇస్ నీడెడ్.
0: కానీ దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ ఈనాటి మానవుడు బయట సమాజంలో ప్రవేశించినప్పుడు విద్యార్థుల యొక్క ప్రభావము విరుద్ధమైన రీతిగా మారిపోతుండాలి.
1: When once students come out of the portals of the education institutions, enter the society, they totally change.
0: ఈ సమస్తంలో ఉండినంత వరకు కూడాను తాను ఎంతో గుణవంతుడుగా కనిపిస్తుంటాడు.
1: So long they are in the institute, they look good.
0: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అక్కడ ఈ యొక్క మంచి అంతా కూడాను పరిపూర్ణ అశుద్ధంగా మారిపోతుండాలి.
1: The moment they go out and leave the institution, they totally change.
0: కనుకనే విద్యార్థులారా, మీరు ఎక్కడ ఉండినప్పటికీ సత్సంగంలో మీరు ప్రవేశించండి.
1: స్టూడెంట్స్ యు మే బి ఎనీవేర్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: సద్భావములను పెంచుకోండి.
1: డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్కర్మలు ఆచరించండి.
1: యాక్ట్ గుడ్.
0: సదాచారంలో మీరు బ్రతకండి.
1: అండ్ ఫాలో గుడ్ ప్రాక్టీసెస్.
0: అప్పుడే నీ మానవత్వానికి సరైనటువంటి విలువ నీకు చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హావ్ వాల్యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఎట్టి వారితో నీవు చేరుదువో అట్టి రూపాన్ని నీ యొక్క మనసు పొందుతుంది.
1: యాజ్ ఇస్ ద కంపెనీ యు జాయిన్ సో ఇస్ ద ఫార్మ్ యు గెట్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడు నీ కంపెనీని పురస్కరించుకునే చెప్పవచ్చు.
1: We can decide what you are basing on the company you are in.
0: కనుక మీరు బయట చేరిన తర్వాత మంచి కంపెనీలతో మీరు చేరి మంచి మాటలు మాట్లాడి మంచి కర్మలు ఆచరించి మంచి జీవితాన్ని గడపండి.
1: Therefore, as you leave the institution, speak nicely and involve yourself in good activities.
0: విద్యార్థులందరూ కూడా చాలా మంచివారే.
1: Students also no doubt they are good.
0: కానీ సమాజం యొక్క దోషం చేత విద్యార్థులకు మనసు మారిన్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ది డిఫెక్ట్స్ దేర్ ఇన్ ద సొసైటీ యువర్ మైండ్స్ చేంజ్.
0: భూమిపై ఉన్నటువంటి మట్టి గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
1: ద డస్ట్ ఆఫ్ ద శాండ్ ఆన్ ఎర్త్ విల్ నేచురల్లీ విల్ రైజ్ అప్ బికాస్ ఆఫ్ అసోసియేషన్ విత్ ఎయిర్.
0: ఈ యొక్క డస్ట్ కు రెక్కలు లేవు.
1: ద డస్ట్ హ్యాస్ నో వింగ్స్.
0: నీటితో చేరితే గుంత వరకు దిగిపోతుండదు ఈ మట్టి.
1: వెన్ వన్స్ ద డస్ట్ ఈస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ వాటర్ ఇట్ గోస్ డౌన్.
0: క్రిందికి దిగడానికి కాళ్ళు లేవు.
1: ఇట్ డజంట్ గో డౌన్ బికాస్ ఆఫ్ లెగ్స్.
0: పైకి ఎగరడానికి రెక్కలు లేవు.
1: నార్ కెన్ ఇట్ గో విత్ వింగ్.
0: కానీ ఈ సహవాస దోషం చేతనే పైకి క్రిందికి తిరుగుతుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది కంపెనీ ద అసోసియేషన్ దట్ విల్ మేక్ ఇట్ అప్ టు రైజ్ అప్ ఆర్ గో డౌన్.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: Students should know this truth well.
0: అతి జాగ్రత్తగా ఈ జీవితాన్ని కాపాడుకోవాలి.
1: They should be very careful and safeguard themselves.
0: ఈ విధమైనటువంటి దీనిగా కాపాడుకున్నప్పుడే దీనికి మూడు ప్రమాణములు ప్రధానమైనటువంటిగా కనిపిస్తున్నాయి.
1: When once they safeguard themselves, we have three evidences.
0: విద్య చేసేటువంటి పనులు చాలా ప్రధానం, మూడే.
1: There are three important factors here.
0: సర్వలోక హితే హరతః, అనగా అన్ని లోకమునకును హితమైనటువంటి దానిగా మనం జీవించాలి.
1: We should live in such a way so as to be acceptable to all the world.
0: Sarvajnana samayurtha, anaga annitti endukudunu gnanam samatvanga untundali.
1: We should have the knowledge and the wisdom in all aspects of life.
0: Sarve guna samayurtha, sarva gunamulu kudunu ee vidyarthi endu abhivruddhi gaanchali.
1: Students should develop all types of virtues.
0: Ee manchi gunamulu taanu nimpukunnappude,
1: when once you develop virtues,
0: నీ యొక్క జీవితం అంతా ఇక్కడను మంచిగా రాణిస్తుంది.
1: యువర్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
0: ఈనాటి ప్రపంచము నీకు తెలియనిది కాదు.
1: యు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద
0: అనేక విధమైనటువంటి అశాంతితో భయభ్రాంతులతో జీవితం గడుపుతూ ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈస్ సెంటరింగ్ రౌండ్ ద ఫియర్ అండ్ గ్రీఫ్ అండ్ టెన్షన్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్?
0: అన్నింటికీ ఆదివారంగా ఉండి ఆధారంగా ఉంటుంది, మరుగుగా మనకు కనిపించకుండా ఉండేటువంటిది స్వార్థమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ హిడెన్ ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ టెన్షన్ అండ్ ఎజిటేషన్.
0: సత్యమును విడవకూడదు.
1: నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: సత్యమే మన యొక్క జీవితము.
1: ట్రూత్ ఈజ్ అవర్ లైఫ్.
0: సత్యము త్రికాల భాగ్యము.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: మారేటువంటిది కాదు.
1: ట్రూత్ విల్ నాట్ చేంజ్.
0: ఆ సత్యమే అన్ని విధాల విజయమును చేకూర్చింపజే.
1: ట్రూత్ ట్రయంఫ్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: సత్యమేవ జయతి.
1: ట్రూత్ ట్రయంఫ్స్.
0: మీరు చూచి ఉంటారు నిన్న.
1: యు మస్ట్ హావ్ సీన్
0: చైనీస్ కూడాను వారి దేశము, వారి కల్చరు, వారి యొక్క సంస్కృతి వేరైనప్పటికీ వారు కూడా సత్యాన్ని పాటిస్తూ వచ్చారు.
1: దో చైనీస్ దే హ్యావ్ దేర్ ఓన్ కల్చర్ దే ఆల్సో ఫాలో ద పాత్
0: సర్వ విజయములు కూడా సత్యమునే వరిస్తాయి.
1: ఆల్ విక్టరీస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సమస్త సంపదలు కూడా ఈ యొక్క సత్యమునే వరిస్తాయి.
1: ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ ఆల్సో డిపెండ్ ఆన్ ట్రూత్.
0: సర్వ భోగ భాగ్యములు కూడా సత్యమునే ఆశ్రయిస్తాయి.
1: ఆల్ ద ప్లెజర్ అండ్ కన్వీనియన్స్ కంఫర్ట్స్
0: ఇవన్నీ సత్యము నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్వరూపములే.
1: దీస్ ఆర్ ఆల్ ద సీక్రెట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్విజిషన్ బేస్డ్ ఆన్ ట్రూత్.
0: ప్రహ్లాదుని యొక్క రాజ్యము పోయింది, కోల్పోయినాడు.
1: ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: తన శక్తిని కోల్పోయినాడు.
1: హి లాస్ట్ హిస్ స్ట్రెంగ్.
0: తన బలమును కోల్పోయినాడు.
1: హి లాస్ట్ హిస్ స్ట్రెంగ్.
0: తన శౌర్యాన్ని కోల్పోయినాడు.
1: హి లాస్ట్ హిస్ వాలర్.
0: తన యశస్సును కూడా కోల్పోయినాడు.
1: హి లాస్ట్ హిస్ రెప్యుటేషన్.
0: సత్యము కూడా తనను వదిలిపెట్టిపోవడానికి ప్రయత్నించింది.
1: అట్ ద ఎండ్ ఈవెన్ ట్రూత్ వాజ్ అటెంప్టింగ్ టు లీవ్ హిమ్.
0: అప్పుడు ప్రహ్లాదుడు సత్యాన్ని పాదం పట్టి, ఎవరు పోయినా పర్వాలేదు, నాకు దుఃఖం లేదు, నీవు మాత్రం నన్ను వదిలిపోకూడదు అన్నాడు.
1: దెన్ ప్రహ్లాద ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ట్రూత్ అండ్ సెడ్, I am not mindful whatever that may leave me, but you don't leave me anyway.
0: Satyam eppudu prahladun daggara nilchipoyanu appudu poyinatundi yasasu sampada rajyamu sarvam kudunu venukku devichindi.
1: The moment truth decided to stay on with him, the rest of the things followed automatically, the reputation, the kingdom. So students,
0: mee yokka office yokka paristhitini puraskarinchukoni kani leka mee factories lo industries lo puraskarinchukoni kani అసత్యం ఆడవలసి వచ్చినప్పుడు కూడాను మీరు ఏమాత్రం కూడా జంకు చేయక సత్యాన్ని మీరు పాటించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ యువర్ ఆఫీసెస్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, వేర్ ఎవర్ యూ మే వర్క్, ఎట్ టైమ్స్ వెన్ యూఆర్ ఫోర్స్ టు అటర్ ఎ లై, నెవర్ సే దాట్.
0: నడుచుకోవాలి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ధర్మ.
0: ఏమిటి ధర్మము?
1: వాట్ ఈస్ ధర్మ?
0: అనగా నీ కాన్షియన్స్ యొక్క సత్యమే నిజమైన ధర్మము.
1: ద డిక్టేట్స్ ఆఫ్ ది కాన్షియన్స్ ఇస్ ట్రూ ధర్మ రైచస్.
0: చక్కగా విచారణ చేయి.
1: ఇన్వెస్టిగేట్ వెల్.
0: నీ కాన్షియన్స్ ఎస్ అన్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టు.
1: వెన్ యువర్ కాన్షియన్స్ ఎండోర్సెస్ ఇట్ ఫాలో ద టెక్స్ట్.
0: పురస్కరించుకుని ఏ ప్రాచీన వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చెర.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియంట్ వేద సేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ రైచ్యూస్నెస్.
0: ప్రాచీన కాలమునందు శిష్యుల దగ్గరంతా విద్యను అభ్యసించి గురుకులంలో ప్రవేశించే ముందుగా శిష్యులు విద్యార్థులను చేరదీసి వారికి బోధించినటువంటి యొక్క బోధకనే దీనికి స్నాతకేతం ఉన్నారు. అనగా ఈ ఒక కాన్వకేషన్ గా భావిస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఫాలోడ్ ఇన్ ఏన్షియంట్ సిస్టమ్ బై ఆల్ సెయింట్స్ అండ్ సియర్స్ ఇన్ గురుకుల సెంటర్స్ ఇన్ బై వే ఆఫ్ కాన్వకేషన్.
0: మొట్టమొదటి వారి బోధించే సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. నీవు సత్యమును పలుకు.
1: ఫస్ట్ యూ స్పీక్ ట్రూత్.
0: అసత్యమును పలకవద్దు.
1: నెవర్ అటర్ ఎ లై.
0: అప్పుడే నీ యొక్క జీవితము చక్కగా ప్రకాశిస్తుంది, వికసిస్తుంది.
1: దెన్ యువర్ లైఫ్ విల్ బ్లాసమ్ అండ్
0: షైన్. ఎలాంటి పరిస్థితిని ఎందైనా కూడా మానవత్వాన్ని నీ వదలకుండా చూసుకో.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ హ్యూమన్ వాల్యూ.
0: ఇది ప్రధానమైన బోధగా భావించారు.
1: దిస్ వాజ్ ద మెయిన్ టీచింగ్ ఇన్ దోస్ టైమ్.
0: గురువు అందించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి వరప్రము ఈ వరపు ఇది.
1: దిస్ ఈస్ ది మెయిన్ గిఫ్ట్ ఆఫ్ ద ప్రిసెప్టర్ టు ద డిసైపుల్.
0: దీనిని ఆనాడు కాన్వకేషన్ గా భావిస్తూ వచ్చారు.
1: దిస్ వాజ్ ది టైప్ ఆఫ్ కాన్వకేషన్. కాన్వకేషన్ స్నాతకోత్సవ ఇన్ దోస్ టైమ్స్.
0: ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటిది ఈ యొక్క కాన్వకేషన్ అనేటువంటి రూపంలో నడుస్తూ వస్తుండాలి.
1: సిన్స్ దెన్ డౌన్ దిస్ డే ద కాన్వకేషన్ ఈస్ అబ్జర్వ్డ్ బై ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: కాన విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ఇది మీకు గొప్ప అవకాశము.
1: ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.
0: పవిత్రమైనటువంటి యొక్క దినంగా మీరు విశ్వసించాలి.
1: యు షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సేక్రెడ్ డే.
0: సద్బోధనలు మీ హృదయంలో ప్రవేశించాలి.
1: See that you listen to good
0: సన్మార్గం మీ యొక్క జీవితంలో ప్రవేశించాలి.
1: You should tread along the right path.
0: సత్కీర్తిని మీరు ఆర్జించాలి.
1: You should get a good name.
0: నేను కోరేది అది ఒక్కటే.
1: That's what Bhagavan wants.
0: మంచి పేరు తెప్పించుకోండి.
1: Get a good name.
0: మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించండి.
1: Get a good name to your parents.
0: మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తెప్పించండి.
1: Get a good name to the institute where you studied.
0: సహజంగా నీకు మంచి పేరు ప్రాప్తిస్తుంది.
1: Then you will get a good name reputation.
0: కానా
1: సో
0: మీరు చెడ్డ చేయటము గొప్పతనము కాదు.
1: Nothing great if you act in a wrong
0: path. కీటకమైన కీడు చేస్తుంది. కీడు చేయటము మానవత్వం కాదు.
1: To do wrong action is not a human quality.
0: నీవు దేనికి నీ భయపడనక్కర్లేదు.
1: You don't need to be afraid of anything.
0: సత్యానికి మాత్రమే నీవు భయపడు.
1: You should fear.
0: నీవు భయపడడానికి నీవు పశువు కాదు.
1: You are not an animal to have this fear.
0: భయపడడానికి నీవు మృగం కాదు.
1: You are not an animal to have this trait of fear.
0: మనిషి.
1: You are a human.
0: కనుక నేను భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: Therefore I should not be afraid of anything. I should not make others fear.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడే సమాజం కూడా బాగుపడినట్టు అవుతుంది.
1: When once you know this truth, you can rectify the correct the society.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు మాత్రం బాగుపడటమే కాకుండా మీ స్నేహితులు, మీ మిత్రులు అనేక మంది ఉంటుంటారు. వారిని కూడాను ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి వారిని కూడాను ధన్యులు చేయడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఓన్లీ బి గుడ్, యూ షుడ్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్ టు ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్ అండ్ రిడీమ్ దేర్ లైవ్స్. విత్ దీస్ వర్డ్స్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: There are many people who propagate the knowledge of the self, the knowledge of Brahman. There are many people who propagate and publicize. There are none who practice. This is the word of Sai, which is all truth.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Bharati Yuka Hudyamu. Nirmalamainadi, nischalamainadi.
0: The heart of Bharatiyas is pure and steady.
1: Bhagavantudu kaanatvanti vastuvu ee jagattulo ledane Bharatiyula yokka vishwasam.
0: It is the conviction of Bharatiyas that says that all are essentially divine.
1: Sarvam kaluvidam brahma.
0: Everything is divine.
1: Sarvam Vishnumayam Jagattu.
0: The entire cosmos is divine.
1: Isha Vasyam Midam Jagattu.
0: God pervades in the entire universe.
1: Ee Mahavakyamulu Anantamainatuvanti Satyanni Prabodhistu Vachayi.
0: These Vedic dicta convey the noble truths.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్య సూక్తులను దివ్య మార్గములను దివ్య ప్రబోధనలను ఆచరించేటువంటి వ్యక్తుడు క్రమక్రమేణా క్షీణించిపోతూ వచ్చారు.
0: Such mighty divine power and the path that takes you towards the divine and the teaching of the divinity, these are not practiced. And those that practice their number is fast declining.
1: Sarvam Vishnumayam Jagattu. Cheppuchunnare kani aa cheppina palukulanu hrudayamunandu vishwasinchatam ledu.
0: Though they declare that God is present everywhere, but they don't carry it in their heart, in reality and in practice.
1: Sarvam kaluvidam brahma. Ekkada chuchina bhagavantudu unnadu అనేటువంటి వాక్యములను ఉచ్చరిస్తున్నారు మాత్రమే కాని ఆచరించటం లేదు.
0: They simply say for name's sake that God is present everywhere, but they do not realize it in practice.
1: పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతి యందు ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క పదములు అనేకము కలవు.
0: Such noble truths are there in quite a big number as for the culture of Bharat.
1: Bharatiya samskruti anantamainatuntidi avyayamainatuntidi.
0: The culture of Bharat is infinite and beyond all measure.
1: Kani atti divyamaina bhavyamaina samskrutini ee naadu vadalukuntu unnaru.
0: Such novel divine culture is dropped, forgotten by people of today.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని క్రమక్రమేణా దూరము గావించుకుంటున్నారు.
0: బికాస్ దే హావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది లేటెంట్ డివినిటీ.
1: మానవుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క మానవతా విలువను మర్చిపోతున్నారు.
0: దే హావ్ ఫర్గాటన్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ ఆర్ దేర్ విద్ ఇన్ ఇమ్మనెంట్.
1: సత్యం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ట్రూత్?
1: మానవు నుండి ఆవిర్భవించింది.
0: ఇట్ హస్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ మ్యాన్.
1: కానీ మానవు నుండి ఆవిర్భవించినటువంటి యొక్క నిత్య సత్యాన్ని ఈనాటి మానవుడు ఆచరణలో పెడుతున్నాడా?
0: డూ యూ ఫైండ్ ఎనీ మ్యాన్ ప్రాక్టీసింగ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ హ్యాస్ టేకన్ బర్త్ ఇన్ హిమ్?
1: భగవంతుడు అనగా సత్యమే.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: ఈ సత్యము సర్వులయందు కూడాను ఉన్నటువంటిదే సత్యము.
0: దిస్ ట్రూత్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్ యూనిఫామ్.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మానవుడు గుర్తించుకుని లేక అనేక విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ క్యారీడ్ అవే బై ఇమాజినేషన్ బీయింగ్ నాట్ ఏబుల్ టు నో ద డివైన్.
1: అనాది కాలం నుండి భారతీయులు చెట్టును పుట్టను మట్టిని, ఈ విధమైనటువంటి యొక్క వస్తువులను పూజిస్తూ, అనేక విధమైనటువంటి యొక్క నిర్జీవమైనటువంటి రాళ్లను కూడా పూజిస్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దేర్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్ ఇన్ భారత్ వేర్ ట్రీస్ ఆర్ వర్షిప్డ్, యాంట్ హిల్స్ ఆర్ వర్షిప్డ్, ద డస్ట్ ఈజ్ వర్షిప్డ్, అండ్ ద లైఫ్లెస్ స్టోన్స్ ఆల్సో ఆర్ వర్షిప్డ్.
1: కానీ వారి వారి విశ్వాసం యొక్క ఫలమేది? ఈ యొక్క విశ్వాసం కారణం,
0: ఇట్ ఈస్ ది రిజల్ట్ దట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దేర్ ట్రూ ఫెయిత్.
1: అనేక మంది దీనిని ఆపోహలకు గురి చేసి భారతీయులు కేవలము మూర్ఖులు అనియు,
0: మెనీ మిస్టేక్ దిస్ మోడ్ ఆఫ్ వర్షిప్ అండ్ కన్సిడర్ భారతీయర్స్ యాజ్ ఫూల్స్.
1: ఇది కేవలము మూర్ఖపు విశ్వాసములనియు,
0: ఇట్ ఈస్ ఫూలిష్ ట్రెడిషన్,
1: అనేక విధమైనటువంటి ప్రచారం సలుపుతూ వచ్చారు.
0: దే గో ఆన్ షేరింగ్ దిస్ వ్యూ విత్ మెనీ.
1: కానీ ఇది సరైనటువంటి ప్రచారం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అండర్స్టాండింగ్.
1: భగవంతుడు లేనటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ వితౌట్ డివినిటీ.
1: అట్టి పరిస్థితి యందు మట్టిని పూజిస్తే తప్పేమి?
0: Under these circumstances, what's the wrong if you worship
1: chettunu poojiste tappemi?
0: Why not you worship a tree?
1: Raayini poojiste tappemi?
0: Why not a stone?
1: Anaga deeni yendu sarvatra undinatvanti oka bhagavantudu okkade aneetvadu satyanni nirupistu vachindi.
0: This demonstrates the basic truth that God present everywhere is present in these objects of worship.
1: Itti ekatma bhavamunu ఈనాటి మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: భగవద్గీత కూడాను దీనిని అనేక విధములుగా ప్రచారం చేసి ఏకాత్మతత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం అని స్థిరం చేసింది.
0: భగవద్గీత ఆల్సో రిపీటెడ్లీ స్టేటెడ్ అండ్ రీస్టేటెడ్ దట్ దిస్ వన్నెస్ ఈజ్ ద వెరీ ఫిలాసఫీ ఆఫ్ ఆత్మ ఆర్ ద డివినిటీ.
1: కానీ కొంతకాలము భారతీయుల్లో కూడా కొంతమంది ఈ ఏకాత్మతత్వాన్ని విశ్వసించలేదు.
0: బట్ అమంగ్ భారతీయస్ ఫ్యూ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నారు.
0: దే సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: కానీ దీనిని కేవలం విశ్వసించకూడదని భగవద్గీత ఖండిస్తూ వచ్చింది.
0: భగవద్గీత కాంట్రడిక్టెడ్ దిస్ వ్యూ.
1: ఏకాత్మభావమే సత్యనిత్యమైనటువంటి యొక్క అది.
0: దిస్ వన్నెస్ ద ఏకాత్మ ఫీలింగ్ ఈస్ ది ఎటర్నల్ ట్రూత్.
1: భారతదేశం నందున్నటువంటి యొక్క ఈ సంస్కృతి ఏ దేశమునందు కాని ఏ కాలమునందు కాని కానరాదు.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ నాట్ నోటిస్డ్ ఇన్ ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఏ యొక్క పదార్థమును కూడాను మనం విమర్శించకూడదు, ఏ వ్యక్తిని కూడాను మనం దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ పర్సన్.
1: ఎవరిని దూషించినప్పటికీ నీ ఆరాధన దైవంనే నీవు దూషించిన వాడవుతావు.
0: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడి ఇట్ అమౌంట్స్ టు అక్యూజింగ్ వన్స్ ఓన్ గాడ్.
1: ఎవరిని పూజించినా నీ ఆరాధన దేవతనే నీవు పూజించిన వాడవుతావు.
0: అండ్ ఇఫ్ యు వర్షిప్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు వర్షిపింగ్ ద డివైన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను పరతత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ద స్పిరిచువల్ కంటెంట్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: ఇట్టి పరతత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయక విమర్శించడానికి ముందంజ వేస్తున్నాము.
0: వి డు నాట్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ కంటెంట్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్ బట్ వీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీథింగ్.
1: అద్వేష్ట సర్వభూతానాం అనింది భగవద్గీత.
0: భగవద్గీత సెడ్ డు నాట్ హేట్ ఎనీవన్.
1: ఎవరిని నీవు దూషించవద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని నీ విమర్శించవద్దు.
0: నెవర్ క్రిటిసైజ్ ఎనీవన్.
1: కారణం ఏమనగా అన్నింటి యందు కూడాను భగవంతుడున్నాడు.
0: ద రీజన్ ఈజ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఇది కేవలము ఏకాత్మతత్వాన్ని.
0: దిస్ ఇస్ వన్నెస్ యాక్చువల్లీ.
1: భారతీయుల యొక్క సాంఘిక సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది.
0: ద సోషల్ బిహేవియరల్ టెండెన్సీ ద సోషల్ కల్చర్ ఈజ్ నోబ్లెస్ట్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సంఘ సంస్కృతిని మనం అభివృద్ధి పరచాలి.
0: We have to develop that social feeling more and more.
1: Social justice more and more. ఈ సోషల్ జస్టిస్ ని మనము తగినటువంటి విశ్వాసంతో పెంచుకోవాలి.
0: We should have full faith in this social justice.
1: ఇది ఏ భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి ఫిలాసఫీ.
0: This is the basic philosophy of Bharatiyas.
1: ఈ ఫిలాసఫీ అనేటువంటిది ఏ దేశం నందు కానీ ఏ సోషల్ జస్టిస్ కానీ ఏ యొక్క మతం నందు కూడా కానరాదు.
0: This sort of social justice, the philosophy, as you notice in Bharat, is not present anywhere.
1: ఏకాత్మ భావనకు అతీతమైనటువంటిది ఈ యొక్క భావము.
0: This transcends the feeling of oneness.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం ఏ రీతిగా చేసుకోగలడు?
0: This sacred principle is not comprehended by people.
1: మానవత్వంలో ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేసి చూసినప్పుడు అన్నింటియందు దైవత్వం మనకు గోచరిస్తుంది.
0: In the human life, if you investigate and explore and inquire, you find divinity in every aspect.
1: మట్టిలో,
0: in the sand,
1: వజ్రములో,
0: diamond,
1: ఇంకా రాతిలో,
0: a stone,
1: కప్పలో,
0: a frog,
1: కుప్పలో,
0: and then
1: చెట్టులో,
0: among in
1: పుట్టలో, ఈ విధంగా అన్నింటి ఎందు కూడా ఉన్నటువంటి ఒక తత్వం ఏకమైనటువంటి ఒక తత్వం అని ప్రబోధిస్తూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత emphatically stated that the divinity is present in all these objects. Maybe the ant hill or a frog or a hill, whatever might be.
1: ఈనాటి ప్రాచీనులు కూడాను చెట్టును పూజిస్తుంటారు.
0: The ancients worship trees.
1: ప్రతి గృహమునందు కూడాను ఒక తులసి దళమును పెట్టి ఆ తులసిని పూజిస్తుంటారు.
0: Even today we have tulsi plant in every home.
1: ప్రతి ఇంటి యందు కూడాను ఒక వృక్షమును కూడాను పెట్టుకొని ఆ వృక్షాన్ని ఆరాధన చేస్తుంటారు.
0: You find the worship of the plants in every home.
1: ఇందులో ఉన్నటువంటి బెల్లపత్రి కాని మారేడి పత్రి కాని తులసి పత్రం కాని అన్ని కూడాను దైవార్పితమైనటువంటివని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: They have got full faith that either it is tulsi leaf or maredu leaf or bilwa leaf, they are all the offerings to God.
1: కనుక భారతీయులకు దైవము కానటువంటి వస్తువు జగత్తులో ఎక్కడను లేదు.
0: For Bharatiyas, everything is divine, nothing different from it.
1: మనం చూచునవి, చెప్పునవి, చేయునవి, తరంచునవి, ఆచరించునవి, ఆరాధించునవి అన్ని కూడా భగవత్ స్వరూపములే.
0: Whatever we see, whatever we declare, whatever we do, whatever we comprehend, all are essentially divine.
1: ఇలాంటి ఏకాత్మ తత్వాన్ని విశ్వసించి అనాది కాలం నుండి ఆచరిస్తూ వచ్చినటువంటి మహనీయులు భారతదేశంలో ఎందరో కలరు.
0: There are many many noble people in the past who have realized in reality, in practice, the principle of
1: త్యాగరాజు కేవలం సంగీతం నందు కూడాను ఈ ఏకాత్మ తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: త్యాగరాజు propagated the principle of oneness through music.
1: రామ చీమలో, బ్రహ్మలో, శివకేశవాదవుల్లో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు.
0: He prayed to Rama, "Oh Rama, please bless me. You are present in an ant and also in Brahman. You are present in Shiva and Keshava."
1: ఒక చీమ ఎందుకును దైవత్వం కలదని తాను విశ్వసిస్తూ వచ్చాడు.
0: He had full faith that there is God even in ant.
1: ఆ చిన్న చీమకు ఎంత శక్తినిచ్చాడు భగవంతుడు.
0: God has given mighty power to ant.
1: ఆ చీమ కుట్టితే పెద్ద మనిషి కూడాను చాలా బాధపడుతుంటాడు.
0: When once ant bites, even a big man has to feel the pain.
1: తన సంరక్షణ నిమిత్తమై, తన సెల్ఫ్ సంరక్షణ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క శక్తులను తన ప్రసాదిస్తూ వచ్చాడు.
0: And God has given that power to ant to protect itself.
1: కనుక జగత్తులో భారతీయుల యొక్క సంస్కృతిని, భారతీయుల యొక్క పవిత్రతను, భారతీయుల యొక్క విశ్వాసమును ఎవ్వరు కూడాను చక్కగా అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: The culture of Bharat, sacredness of Bharat and the faith of Bharatiyas, these are not understood by anybody all over the world.
1: భారతీయులే దీనిని సరైన అర్థం తీసుకోలేకపోతున్నారు.
0: Even Bharatiyas themselves are not able to understand in full.
1: ఒక చిన్న జీవి నుంచి పెద్ద జీవి వరకును దైవత్వమే ఉంటుండాలి.
0: Right from a simple being to a grown up, you find the divinity.
1: సంజయ్ సహాని చెప్పాడు.
0: సంజయ్ సాని
1: ఒక చిన్న కుక్క పిల్ల,
0: ఏ స్మాల్ డాగ్,
1: అక్కడ కూర్చున్నటువంటిది నేను ఉన్నంత వరకు అక్కడ ఉంది. నేను పైకి వెక్కేటప్పటికీ అది కూడా పైకి వచ్చేసింది.
0: ద స్మాల్ డాగ్ రిమైన్ దేర్ సో లాంగ్ స్వామి వాజ్ దేర్. ద మూమెంట్ స్వామి హాస్ గాన్ అప్,
1: కానీ ఈనాటి మానవుని యందు కుక్కకున్నటువంటి తెలివి కూడా మానవునికి లేకపోతుండాలి.
0: ద మోడర్న్ మ్యాన్ హాస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అస్ దట్ ఆఫ్ ఎ డాగ్.
1: కుక్కకు కూడా భవిష్యత్ విషయం కూడా అర్థమవుతుంది.
0: డాగ్ కెన్ విజువలైజ్ ద ఫ్యూచర్,
1: కానీ మానవునికి రేపటి జన్మ ఎట్లో అనేటువంటిది అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హి కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్ టుమారో.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు ఒక దారిలో పోతున్నావు,
0: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ఎ పాత్.
1: ఒక 20 అడుగుల కింద దూరం లోపల ఒక గుంతలో కుక్క పండుకుంది.
0: ఇన్ 20 feet డిస్టెన్స్ యు ఫైండ్ ఎ డాగ్ లయింగ్ ఇన్ ఎ పిట్.
1: దానిపైన ఎట్టి ద్వేషం కానీ ఎట్టి పెడాభిప్రాయం కానీ లేకుండా నీ పాటికి నువ్వు దాన్ని దాటుకుని పో, అది ఏమాత్రము లేదు.
0: విదౌట్ ఎనీ హేట్రెడ్ ఆర్ యాంగర్ ఆర్ డిస్గస్ట్ ఇఫ్ యు జస్ట్ క్రాస్ ఇట్ నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ.
1: కానీ నీ దురుద్దేశం చేత ఆ కుక్కతో కుక్కను రాయితో కొట్టాలి అని సంకల్పించుకుంటేవా, నీవు 20 అడుగులు దూరం ఉన్నట్టే అది లేచి పరిగెత్తిపోతుంది.
0: విత్ ఆల్ బ్యాడ్ మోటివ్స్ ఈవిల్ ఇంటెన్షన్స్ ఇఫ్ యూ స్టార్ట్ పెల్టింగ్ స్టోన్స్ అట్ ద డాగ్, ఇట్ విల్ రన్ ఆఫ్టర్ యూ ఫర్ 20 feet డిస్టెన్స్.
1: దానికి ఎంత తెలివి,
0: ఇంటెలిజెన్స్,
1: ఎంత భవిష్యత్తును గుర్తించినది,
0: ఇట్ నోస్ ద ఫ్యూచర్.
1: ఎంత మానవుని యొక్క మనసును గుర్తించినటువంటిది,
0: ఇట్ కుడ్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మనసును యందు ఈ దుర్భావం వచ్చిన తక్షణమే తాను తప్పించుకుని పోవాలని పరిగెత్తిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కుడ్ అండర్స్టాండ్ ద బ్యాడ్ ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్ ఇట్ వాంట్స్ టు ఎస్కేప్ అండ్ రన్.
1: మీరు ఇప్పుడు కాదు, మరు నిమిషం కూడా మీరు ఎక్కడైనా ప్రయత్నం చేయండి.
0: యు మేక్ ఎ రిటర్న్ ఇన్ దిస్ వే నౌ ఆర్
1: తప్పక కుక్క కూడా ఇట్టు నీకు ప్రబోధం చెల్పుతూ ఉంటుండాలి.
0: ఈవెన్ ఎ డాగ్ కెన్ టీచ్ యూ.
1: కనుక మానవుని యందు జీవరాశులు యందు ఎంతనో దైవత్వం ఉంటుండాలి.
0: దట్స్ డివినిటీ ఇన్ మెనీ ఆఫ్ ద లివింగ్ బీయింగ్.
1: చరాచర ప్రపంచమంతా కూడాను జీవరాశుల యొక్క భవిష్యత్తు నందే ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ద మొబైల్ అండ్ ది మొబైల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ క్రీచర్స్.
1: కనుక మనం దీనిని దేవుడని దీన్ని కాదని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు డిక్లేర్ దిస్ ఇస్ నాన్ డివైన్ అండ్ దిస్ ఇస్ డివైన్.
1: కనుక దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రతి క్షణం కూడాను ప్రతి వస్తువునందు కూడాను ప్రతి జీవి ఎందు కూడాను మనం గుర్తించడానికి ఎంతనో అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: కాన దైవత్వం లేనిటువంటిది జగత్తులో ఎక్కడా లేదు.
0: Therefore in this world there is nothing that is not divine.
1: ఇట్టి సత్యాన్ని ప్రతి భారతీయుడు కూడాను దృఢంగా విశ్వసించాలి.
0: Every Bharatiya will have to strengthen this truth in him.
1: ప్రతి జీవరాశి యందు కూడాను చర అచరముల యందు కూడాను దైవత్వం కనిపిస్తుంది.
0: There is divinity in both the moving and non-moving.
1: ఒక చిన్న రాతిని చూడండి మీరు.
0: You look at a small stone.
1: ఆ రాతిలో ఏదో ఒక ఆకారం మనకు కనిపిస్తుంది.
0: You find even a stone has a definite form.
1: కానీ ఆ ఆకారం యొక్క బరువు, ఆకారం యొక్క విలువ, ఆకారం యొక్క రూపము మీరు కొంతవరకు యోచించండి.
0: You also think of the weight of the stone, its value and the form.
1: కానీ దానికి ఒక విలువ ఉంటుండాలి.
0: But it has got its own value.
1: దానికి ఒక బరువు ఉంటుండాలి.
0: It has its
1: దానికి ఒక రూపం ఉంటుండాలి.
0: A specific form.
1: దానికి ఒక శక్తి ఉంటుండాలి.
0: It has power also.
1: ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from it is.
1: అది ఏ ఎనర్జీ?
0: That is energy.
1: ఆ ఎనర్జీ అనేటువంటి దైవత్వము సర్వ ప్రాణులు ఎందుకూడను సర్వ చరములు ఎందుకూడను ఇమిడి ఉంటున్నది.
0: The energy, the cosmic energy, the divine energy is present in all. The movable and
1: immovable.
0: When once you start hitting it with a stone, the other person will sustain injury.
1: ఈ రాతిలో ఇంత శబ్దం, ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from the stone has got this power?
1: అనగా ఈ రాతి యొక్క సహజము అంటారు చాలా మంది సైంటిస్టులు.
0: మెనీ సైంటిస్ట్ సే ఇట్స్ ఎ నేచురల్
1: థింగ్. కేవలం లా ఆఫ్ నేచర్ అనుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ ఇట్ ఈస్ లా ఆఫ్ నేచర్.
1: లా ఆఫ్ నేచర్ కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: లా ఆఫ్ క్రియేషన్.
0: ఇట్ ఈస్ నాట్ ద లా ఆఫ్ నేచర్ బట్ ఇట్స్ ద లా ఆఫ్ క్రియేషన్.
1: కానీ నేషన్ అనుకుంటున్నారు వీళ్ళు.
0: But you think it's natural.
1: ఆ క్రియేటర్ యొక్క శక్తియే ఇందులో మూలాధారమై నుంచి ఉంది.
0: ద పవర్ ఆఫ్ ది క్రియేటర్ ఈస్ దేర్ యాజ్ ద బేసిక్ ప్రిన్సిపల్.
1: కనుక మనం ఏ పదార్థం నందు చక్కగా విచారణ చేసి చూసినప్పటికీ అందులో ఒక దివ్యమైన శక్తి ఉంటున్నది.
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్ప్లోర్ యూ ఫైండ్ ద డివైన్ పవర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
1: ఇప్పుడు ఈ టవల్ ఉంది చూడండి.
0: హియర్ ఇస్ ద టవల్.
1: దీన్నంతా కూడా ఊపు పని ఊపితే పోయేటువంటి పత్తితో చేరినటువంటి.
0: ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కాటన్ దట్ కెన్ బి బ్లోన్ ఆఫ్ ఈజీలీ.
1: ఈ ప్రతి యొక్క ఆకారము ఈ వస్త్రం యొక్క ఆకారంగా మారినప్పుడు
0: When the cotton has taken this form of the slot,
1: దీనికి ఎంతనో బలం ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ సో స్ట్రాంగ్ నౌ.
1: ఇలాంటి బలము ఐకమత్యం చేత చేరినటువంటిది.
0: ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ క్లాత్ ఇస్ బికాస్ ఆఫ్ యూనిటీ.
1: అన్యోన్యతతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్.
1: ఇది పతితో అవినాభావ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
1: ఇలాంటి రిలేషన్షిప్ దైవత్వంతో కూడినప్పుడు నీ కొడుకు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీ కొడుకు దైవత్వంగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ విత్ గాడ్, యూ టు బికమ్ డివైన్.
1: రాయి అనుకున్నంత వరకు అది రాయిగానే కనిపిస్తుంది.
0: సో లాంగ్ యూ వ్యూ ఇట్ ఎస్ ఎ స్టోన్ ఇట్ రిమైన్స్.
1: ఇది చెట్టు అనుకున్నంత వరకు చెట్టుగానే కనిపిస్తుంది.
0: సో లాంగ్ యూ కన్సిడర్ ఇట్ ఎ ట్రీ ఇట్ కంటిన్యూస్ టు బి
1: ట్రీ. ఇది చెట్టు కాదు, చెట్టులో దైవత్వం ఉంటుండాది.
0: It is not the tree, there is divinity within.
1: ఆ దైవత్వమే సర్వులకు సహాయం చేస్తుండాలి.
0: It is the divinity that helps everyone.
1: దాన్ని కొట్టి కొమ్మలుగా తీసి పారవేసినటువంటి వ్యక్తి కూడాను ఆ చెట్టు కిందికి వస్తే చల్లని నీడను అందిస్తుంది.
0: The tree offers a shade even to a person who is ready to cut it off with the axe.
1: తాను చేసినటువంటి అపకారాన్ని కూడాను మనసులో నుంచుకోదు ఈ చెట్టు.
0: The tree will not keep within itself the harm done by anybody.
1: తిరిగి అదే వ్యక్తికి దాని ఫలములు కూడా అందిస్తుంది.
0: ఇట్ ఆల్సో బేర్స్ అండ్ ఈల్డ్స్ ఫ్రూట్స్ టు దట్ పర్సన్.
1: అనగా దైవం భూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రము లెక్క చేయడు.
0: ద ట్రీ ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్.
1: సర్వము తన యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇట్స్ ఓన్ ఫార్మ్.
1: ఇలాంటి పరిస్థితి ఎందు మానవునికి ఎందుకు ఇంత ద్వేషము, ఇందుకు ఇంత బాధలు?
0: వై షుడ్ ఎ మ్యాన్ ఎంటర్టైన్ హేట్రెడ్ ఇన్ హిమ్?
1: ఈనాటి మానవుడు
0: Man today
1: దేవుణ్ణి పూజిస్తున్నాడు,
0: వర్షిప్స్ గాడ్,
1: జీవుల్ని బాధిస్తున్నాడు.
0: అండ్ హీ హర్ట్స్ హ్యూమన్ బీయింగ్.
1: ఇది భక్తియా?
0: ఇస్ ఇట్ డివోషన్?
1: కాదు.
0: నో నో నో.
1: ఆ జీవుని ఎందుకు నువ్వు దేవుడు ఉన్నాడని సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే అది నీకు దైవంగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ గాడ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కానీ ఈనాటి మానవులు భక్తులుగా కూడా ఉండి కూడాను,
0: దో ది మోడర్న్ మ్యాన్ ఇస్ ఎ డివోటీ,
1: కానీ మనుషులను మాత్రం గౌరవిస్తున్నారు.
0: Just respects the fellow being.
1: పశుపక్షి మృగాదులను హింసిస్తున్నారు.
0: And go on damaging, injuring the birds.
1: భగవంతుని ప్రేమ ఒక్కటియే.
0: And in fact God is one.
1: అట్టి ఏక ప్రేమను అన్నింటి ఎందుకు దీని పంచాలి?
0: The principle of love which is one in the same
1: has got ప్రేమను తన వరకు మాత్రమే పరిమితం లేకుండా దీన్ని అనేకంగా పెంచుతూ పోవాలి.
0: The divine love should not be restricted to one's own self in a narrow sense.
1: ఈ పెంచుతూ పెంచుతూ పోయినప్పుడే సర్వ జీవులయందు సర్వ చరములయందు కూడాను ఈ ప్రేమ తత్వం ఆవిర్భవిస్తుంది.
0: When once you go on sharing this divine love with everyone, it goes on multiplying, increasing.
1: కనుక ఈ ప్రేమ తత్వం మానవునికి మాత్రమే అని అనుకోకూడదు.
0: Never consider that love is limited to man.
1: సర్వ జీవులది కూడాను ప్రేమనే.
0: Love is present
1: సర్వ ప్రాణులకు కూడాను ప్రేమనే.
0: In all living creatures.
1: సర్వ చరములు యందు ఉన్నటువంటిది ప్రేమనే.
0: In all mobile, motile organisms you find love.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము దైవత్వాలి.
0: The principle of love which is one in the same
1: has got to be shared. తన వరకు మాత్రమే పరిమితం లేకుండా దీన్ని అనేకంగా పెంచుతూ పోవాలి.
0: That divine love should not be

0: మొబైల్ మొటైల్ ఆర్గానిజమ్స్ యు ఫైండ్ లవ్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మనము దైవత్వంగా మనం విశ్వసించుకోకుండా
0: Without considering love as God,
1: ఒక జడమైనటువంటి వస్తువుగా భావిస్తున్నాం.
0: We consider it as inert.
1: ఇది జడంగా ఉన్నప్పుడు జడంగానే ఉంటుండాలి.
0: When once you consider it as inert, it continues to be so.
1: తన భావమును పురస్కరించుకొని ఆ స్వరూపాన్ని పొందుతూ ఉండాలి.
0: As is the feeling, so is the experience of the form.
1: తలంచేటువంటి వాని భావములు ఒక దుర్భావములుగా ఉండినప్పుడు
0: When your thoughts are bad,
1: చూసేటువంటి దృశ్యం కూడా దుష్దృశ్యంగా కనిపిస్తుంది.
0: ఆల్ దట్ యు సీ ఆల్సో వుడ్ బి విజువలైజ్డ్ బ్యాడ్.
1: కనుక నీ యొక్క భావం యొక్క దోషమే కాని ఆ యొక్క వస్తువుల యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ యువర్ థాట్, నథింగ్.
1: ఆ భావములు కూడా నీలో ఎందుకు కలిగించాలి?
0: వై షుడ్ సచ్ థాట్స్?
1: అది కూడా దైవత్వమే కదా.
0: దట్స్ ఆల్సో డివైన్.
1: కానీ దైవత్వమే.
0: Yes,
1: కానీ నీకు శరీర అభిమానం అధికంగా ఉంటుండాలి.
0: యూ హ్యావ్ లాట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానం ఉండటం చేతనే అక్కడ గుణాభిమానం కూడా అభివృద్ధి అవుతుండాలి.
0: బికాస్ యూ హావ్ గాట్ బాడీ అటాచ్మెంట్, యు ఆర్ అటాచ్డ్ టు ది అట్రిబ్యూట్స్ క్వాలిటీ.
1: లేకపోతే మా దైవత్వానికి గుణమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్
1: అది నిర్గుణము,
0: అట్రిబ్యూట్
1: నిరంజనము,
0: ఎటర్నల్
1: సనాతనము,
0: ఎన్షియంట్
1: నికేతనము,
0: షైనింగ్
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఇస్ ప్యూర్ అనలాయిడ్ అన్పొల్యూటెడ్ క్రిస్టల్.
1: అలాంటి దైవత్వానికి గుణములైనటువంటిది నీ నుండి ఏ విధంగా వస్తుంటాయి?
0: హౌ డు యు ఫైండ్ దట్ విత్ ఇన్ యూ?
1: నీ అభిమానం యొక్క దోషములే ఈ విధంగా రూపొందుతూ ఉన్నాయి.
0: ద మిస్టేక్ లైస్ బికాస్ ఆఫ్ యువర్ టూ మచ్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: నేను ఫలాని వారిని అనేటువంటి ఒక దేహాభిమానం పెట్టుకుంటున్నావు.
0: యు హావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ దట్ మేక్స్
1: ఈ దేహం ఎంతవరకు నీది?
0: To whom does it belong?
1: ఇది నీవు చూసుకున్నంత వరకు నీది.
0: Well, it belongs to you so long you're aware.
1: ఎవరిదో
0: నెక్స్ట్ వాట్ విల్ హ్యాపన్?
1: ఎక్కడ పోతుందో?
0: వేర్ డస్ ఇట్ గో?
1: కేవలం ఈ దేహం అనేటువంటిది ఒక జడము.
0: అండ్ ద బాడీ ఇస్ ఇనర్ట్.
1: ఇలాంటి జడమైనటువంటి దానిని ఎందుకు మనం ఎక్కువగా విశ్వసించాలి?
0: వై షుడ్ యు అటాచ్ టు దిస్ ఇనర్ట్ బాడీ?
1: అయితే జడమైనటువంటి దేహంతో కూడా కొన్ని చేయవలసినటువంటి కర్మలు చేయాలి.
0: హౌఎవర్ సర్టన్ డ్యూటీస్ ఆర్ టు బి డిశ్చార్జ్డ్ విత్ దిస్ బాడీ.
1: ఇది ఒక పనిముట్టు మాదిరి మనం ఉపయోగించుకోవాలి.
0: యు హావ్ టు కన్సిడర్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: కానీ ఈ పనిముట్టే నేను అనేటువంటి ఒక భ్రాంతిని పొందకూడదు.
0: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది ఇన్స్ట్రుమెంట్.
1: పనిముట్టును పనిముట్టుగానే వినియోగించు.
0: మేక్ యూజ్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దట్ వే ఓన్లీ.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: ఈ దేహమే నేను అనుకోవటం చేతనే దేహాభిమానం పెరిగిపోయి ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
0: ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ విల్ మేక్ యూ డిసోసియేట్ విత్ ఐడెంటిఫికేషన్.
1: రూపములు కూడా దైవ స్వరూపములే.
0: ఇన్ఫాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: ప్రతి వస్తువులు కూడా దైవ స్వరూపములే.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
1: ఇలాంటి ఏకాత్మతత్వాన్ని మనం భావించుకుంటూ
0: దేనికి
1: మనం అపకారము ఉపకారకుండా ఉంటుండాలి.
0: ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఆల్ వీ షుడ్ నాట్ హర్ట్ ఆర్ ఇంజర్ ఎనీవన్.
1: కానీ పశువులను హింసిస్తున్నాము.
0: బట్ వీ హార్మ్ ది
1: పశువులను ద్వేషిస్తున్నాము.
0: వీ హేట్ దెమ్.
1: కానీ ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: నీవు ఎవరిని ద్వేషిస్తున్నావు? నీ ఆరాధన దేవతనే ద్వేషిస్తున్నావు.
0: హూమ్ ఆర్ యు హేటింగ్? ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: ఎవరిని హింసిస్తున్నావు? నీ ఆరాధన దైవాన్ని హింసిస్తున్నావు.
0: హూమ్ ఆర్ యు హర్టింగ్? ద వెరీ ఫార్మ్ ఆఫ్ యువర్ అడోరేషన్.
1: కానీ పూజలు మాత్రం చేస్తున్నావు.
0: బట్ యు వర్షిప్.
1: దేనికి పూజలు?
0: వాట్ ఫర్?
1: కేవలం ఒక జడమైన వస్తువు పూజ చేస్తున్నావు.
0: యు జస్ట్ వర్షిప్.
1: ఆ జడమును ఒక చైతన్యం ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ అవేర్నెస్. చైతన్యమే
1: దివ్యత్వమైనటువంటి ఆత్మ.
0: You have to understand this awareness is the very principle of Atma.
1: ఇప్పుడు మన యొక్క దేహము.
0: We have the body.
1: దీన్ని భగవద్గీత ఏమని చెప్పింది?
0: What does Bhagavad Gita say?
1: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన అని.
0: Body is the temple of God and the indweller is God.
1: కాబట్టి నీ దేహము ఒక టెంపుల్.
0: So your body is a temple.
1: నీ జీవుడే అందులో దేవుడు.
0: The indweller is God.
1: కనుక జీవుణ్ణి మాత్రము నువ్వు చింతించుకుంటూ దేహం అనేటువంటి టెంపుల్ గలీజ్ చేస్తూ వస్తే ఇది ఏమైనా న్యాయమా?
0: If you don't maintain the body, the temple properly, how can you worship the indweller?
1: దేహం అనేటువంటి దేవాలయాన్ని కూడా మనం గౌరవించాలి.
0: You have to respect this body which is the temple of God.
1: దేహం అనేటువంటి టెంపుల్ కూడా మనం కొంతవరకు ఆరాధించాలి.
0: The temple, the body has got to be
1: ఈ దేహం అనే టెంపుల్ కూడా సరైన పరిశుద్ధం చేయాలి.
0: And the body, the temple has got to be protected.
1: ఈ టెంపుల్ ఉండటం చేతనే దైవత్వాన్ని మనం ఆరాధిస్తున్నాము.
0: Because the temple is possible for us to worship.
1: ఇది ఎవరు కట్టిన టెంపుల్?
0: Who built this temple?
1: కేవలము మానవులు కల్పించుకున్నటువంటి టెంపులే.
0: It is the one of man making.
1: కానీ మానవుడు కల్పించుకున్నటువంటి టెంపుల్ మానవుడే హింసించటమా?
0: And then this should not be hurt or injured by fellow man.
1: ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ కేవలము ఈ విధమైనటువంటి హింసలు, బాధలు, కష్టములు, దుఃఖములు అధికమైపోతున్నాయి.
0: Today in the modern world we find

0: agitations, miseries, difficulties,
1: దేహాన్ని క్రూరంగా హింసిస్తున్నారు.
0: And we go on hurting many people.
1: చాలా తప్పు.
0: It's a big mistake.
1: ఎవరిని హింసిస్తున్నావు?
0: Whom are you choosing?
1: ఈ దేవుడు ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని నీవు హింసిస్తున్నావు.
0: You are really hurting the body which is the temple of God.
1: ఎక్కడ నీవు దేహం చూసినప్పటికీ ఇది భగవంతుని యొక్క దేవాలయము అని దానికి నమస్కరించు.
0: You have to salute and respect anybody that you come across.
1: ఏ వ్యక్తిని చూసినప్పటికీ అది ఒక దేవాలయంతో కూడినటువంటి ఒక దేవుడే అని నీవు భావించు.
0: If you meet any person, consider him as divine.
1: కలుగునే దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన అనేది భగవద్గీత.
0: And hence భగవద్గీత said the body is the temple of God in the indweller body.
1: ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులు ఎన్నియో మనం చదువుతున్నాము.
0: Such sacred principles we know and read.
1: కానీ ఒక్క సూక్తినైనా మనం ఆచరణలో పెడుతున్నామా?
0: Not even one is put into practice.
1: లేదు.
0: No.
1: చీమలో బ్రహ్మలో అన్నారు.
0: You say God is there in ant and in Brahma.
1: కాని అంటున్నామే కాని బ్రహ్మ వచ్చి ఎదురుగా నిలుచుకున్నప్పుడు నమస్కారం బ్రహ్మ అంటున్నావు.
0: When one Brahma stands in front of you, you salute him.
1: ఒకవైపున చీమ వెనక వైపున కుడుతుంటే దాన్ని కొట్టి చంపివేస్తున్నావు.
0: But on one hand, when the moment the ant bites you behind, you go ఈ
1: రూపాన్ని పూజించటమో ఆ రూపాన్ని హింసించటమా?
0: And you worship this form and you kill the other form.
1: తాను చెప్పిన పనికి తాను చెప్పిన పదమునకు ఏమాత్రము అర్థం లేకుండా పోతుంది.
0: And all that we say is meaningless.
1: ఇలాంటి మీనింగ్లెస్ పదాలంతా మనం ఉపయోగపెట్టుకుని
0: we just spell out meaningless words.
1: దివ్యత్వానికి అత్యంత దూరం అయిపోతున్నాం.
0: And we have distance from the principle of divinity.
1: కేవలం ఆశలు ఆశలు ఆశలు.
0: We go run after desires.
1: ఈ డిజైర్స్ అనేటువంటిది మితిమీరి పోతుండాలి.
0: Desires have become limitless today.
1: ఈ డిజైర్స్ ని కొంతవరకు తగ్గించుకోవాలి.
0: We have to reduce, cut short of desires.
1: అప్పుడే నిజమైన దైవత్వం మీకు చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
0: Then you will be able to recognize the divinity in full form.
1: దేహాన్ని పోషించుకో.
0: You can take care of the body.
1: తగినటువంటి అన్న ఆహారాలు అందించుకో.
0: You have to necessarily feed the body.
1: ఇది కేవలం దేహాన్ని పోషించుకునే నిమిత్తమే.
0: To protect the body.
1: అన్నం కావాలి.
0: ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఇది ఉండినప్పుడే ఈ దేహం పోషింపబడుతుంది.
0: ద బాడీ కెన్ సస్టైన్ విత్ ఫుడ్ ఓన్లీ.
1: వస్త్రము ఇది శీత నివారణం.
0: ద క్లోత్స్ ఆర్ ఆల్సో నెసెసరీ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
1: దీనికి తగినటువంటి ఒక గౌరవాన్ని కూడా మనం అందించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు అటెండ్ టు దాట్.
1: భిక్షాన్నం దేహరక్షార్థం.
0: And this only to protect the body.
1: Vastram sita nivaranam.
0: And the cloth to protect against the heat and cold.
1: ఈ విధంగానే దేహాన్ని కూడా నువ్వు ధరించుకున్నావు.
0: You have the body.
1: జీసస్ ను పోయి క్రూసిఫై చేసినప్పుడు,
0: when Jesus was crucified,
1: మేరీ పోయి చాలా బాధపడింది.
0: Mary went and felt sad.
1: అప్పుడు అశరీర వాళ్ళు చెప్తూ వచ్చింది.
0: The ethereal voice declared,
1: death is the dress of life అనింది.
0: Declared that death is the dress of life.
1: నీవు చస్తున్నావని నేను బాధపడుతున్నావా? వద్దు, చావు ఒక డ్రెస్ వంటిది.
0: Why should you feel sad for death? Because death is the
1: dress of life. డ్రెస్ రేపు మార్చేస్తున్నాం మనం.
0: You change your dress.
1: కనుకనే ఇప్పుడున్నటువంటి డ్రెస్ ఇది మారిపోతుండాలి, మరి ఇంకో డ్రెస్ వేసుకుని వస్తుండాలి.
0: The dress you put on now is changed.
1: డ్రెస్ మారుతుండదే కానీ దేహం మారటం లేదు.
0: You change your dresses but not your body.
1: అదే విధంగానే జీవుడు ఎప్పుడు కూడా ఉంటున్నాడు.
0: Likewise the individual
1: soul. శరీరం పోయిన తర్వాత కూడా జీవుడు ఉన్నాడు.
0: There is the individual soul.
1: జీవునికి మరణం లేదు.
0: Soul is deathless.
1: జీవునికి పుట్టు లేదు.
0: Nor birth.
1: చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
0: The soul has neither birth nor death.
1: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
0: It has neither beginning nor end. It's eternal.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot be killed nor can be slain nor would kill anyone.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot be killed nor would kill anyone.
1: ఆత్మరూపుడై నిలుచు అన్యముగను.
0: He remains in the form of the supreme self.
1: ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
0: He is in the form of supreme self.
1: కనుక ఇట్టి దైవత్వాన్ని మనం కోల్పోతున్నాం.
0: We are losing that divinity.
1: పవిత్రమైన భారతదేశం నుండి ఈ ఆధ్యాత్మికం ఆవిర్భవించింది.
0: In fact, spirituality had its origin in Bharat.
1: ఆధ్యాత్మిక శక్తికి ఆలవాలమైనటువంటి భారతదేశము.
0: Bharat is the center of spiritual power.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశం మనం సరైనటువంటి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనం?
0: ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ ది సాంక్టిటీ ఆఫ్ భారత్, వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్?
1: నిత్యము పూజలు చేసుకుంటున్నావు.
0: వి వర్షిప్ ఎవ్రీ డే.
1: నిత్యము ధ్యానం చేస్తున్నావు.
0: వి మెడిటేట్.
1: ఎవరిని ధ్యానం చేస్తున్నావు?
0: హూమ్ డు యు మెడిటేట్?
1: ఎవరిని పూజిస్తున్నావు?
0: హూమ్ డు యు వర్షిప్?
1: అర్థం కావటం లేదు.
0: యు డోంట్ నో.
1: కనుక ఈ విధమైనటువంటి పూజలు మన యొక్క ధ్యానములు అర్థరహితమైనటువంటివి చేస్తున్నాము.
0: అవర్ వర్షిప్ అండ్ మెడిటేషన్ హావ్ బికమ్ మీనింగ్లెస్.
1: ఈ అర్థరహితమైనటువంటివన్నీ దూరం పెట్టండి.
0: గివ్ అప్ ఆల్ మీనింగ్లెస్ యాక్టివిటీ.
1: పవిత్రమైన సజీవమైనటువంటి ఒక జీవులను కొంచెం ప్రేమించండి.
0: గో బై దట్ వైటల్ ఫార్మ్, ద లైఫ్ ఫుల్ ఫార్మ్.
1: దీనిని పురస్కరించుకునే ధర్మరాజు స్వర్గానికి పోయే సమయం లోపల ద్రౌపది పోయింది, అర్జునుడు పోయినాడు, భీముడు పోయినాడు, నకులు సహదేవులు పోయినారు.
0: As Dharmaja was proceeding, he started losing one after one.
1: స్థానంలో వారు ఆ దేహాన్ని వదిలిపోయారు.
0: భీమ, everyone were lost.
1: కష్టపడ్డప్పటికీ ఒక కుక్క ధర్మజుని అనుసరించింది.
0: Is only one dog that followed him, that accompanied him.
1: స్వర్గమునకు పోయే ముందుగా,
0: before reaching heaven,
1: దైవ దూతలు అక్కడికి చేరి,
0: there were messengers of God.
1: ధర్మజ, నీవు ముందు పో స్వర్గానికి.
0: They said, Dharmaja, get in, let's go to paradise.
1: ధర్మజుడు చెప్పాడు.
0: Dharmaja said,
1: ఇంతకాలము నన్ను అనుసరించి నా వెంట జంట ఇంట ఉండినట్టుగా నన్ను అనుసరిస్తూ వస్తుండాలి.
0: Here lies the dog which has been following me, with me all along.
1: కట్టుకున్న భార్య కూడాను నా వెంట రాలేదు.
0: The wife could not follow me.
1: కట్టుకున్న చెల్లె కుమారుడు కూడాను రాలేదు.
0: Sons could never followed me.
1: అందరూ సోదరులంతా కూడా దిగిపోయినారు.
0: Brothers also left me.
1: ఒక్క కుక్క మాత్రమే నన్ను ఆశ్రయిస్తూ.
0: Only this dog followed me.
1: కనుక ఇది నన్ను ఆశ్రయించింది కాబట్టి మొట్టమొదటి దానికి స్థానం ఇవ్వండి, తర్వాత నేను వస్తాను.
0: Since this dog is with me, give the rank place first to this dog, then I will follow.
1: అతనే ధర్మజుడు.
0: He is Dharmaja.
1: Dharmaja anaga itti pavitramaitvanti neetini nijayatinnu anusarinchetunti vaadu.
0: Dharmaja means the one in the personification of justice.
1: Nammina varini mosam cheyakoodu.
0: We should never betray those.
1: Nammi neeku sahayam chesina vaadiki droham cheyakoodu.
0: Never betray those people that help you.
1: Ee naati manavuni yendu krutagnatane lekunda potundali.
0: The modern man, there is no gratitude at all.
1: Upakaram nanni andukuntunnadu.
0: They receive all help.
1: Andukunna upakarike apakaram chestunnadu.
0: And then they harm the person.
1: Yemiti veeri bhakti?
0: What the kind of
1: ఏమిటి వీరి శక్తి?
0: What is this power?
1: ఇదంతా కూడా కేవలము ఒక ఆడంబరమైనటువంటిది.
0: This is all a show.
1: మనం ఏ ఉపకారం పొందామో దానికి జీవితం అంతా కూడాను రక్తంతో కూడా ఉండేడాలి ఈ యొక్క ప్రత్యుపకారం.
0: For having received help, we should be grateful throughout our life.
1: కనుకనే మనము ఈ యొక్క కృతజ్ఞతను చూపాలి.
0: So we should express gratitude.
1: కృతజ్ఞతనే ఈనాడు లేదు.
0: There's no gratitude at all today.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: పూర్వము,
0: earlier,
1: ఈ దేహము ఉరవకొండలో చదువుకునే సమయం లోపల,
0: and భగవాన్ స్టడీడ్ దేర్ ఇన్ ఉరవకొండ,
1: ముగ్గురు ఒక చైర్లో కూర్చునేటువంటి వారం.
0: దేర్ వర్ త్రీ,
1: ఒక డెస్క్,
0: ది త్రీ హూ సాట్ బై సైడ్ ఆఫ్ సేమ్ డెస్క్, హూ షేర్డ్
1: రమేష్ పరేష్ ఒకవైపున, నేను మధ్యలో కూర్చునేవాడిని.
0: నరేష్ అండ్ పరేష్ అండ్ స్వామి అట్ ద సెంటర్.
1: అప్పటికే వారి చిన్నపిల్లలు చాలా 7-8 సంవత్సరంలో.
0: దే వర్ ఏజ్ 7 or 8 ఎట్ దట్ టైమ్.
1: కానీ వారికి చదువు అనేటువంటిది రాదు.
0: బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్.
1: అలాంటి పరిస్థితి లోపల క్వశ్చన్ ఏమైనా టీచర్ అడిగినటువంటి దానికి నేను డెస్క్ లో ఉంటా, అక్కడ రాసి పెట్టేది.
0: When a teacher puts a question, Swami writes the answer and keep it under the desk.
1: తంటితో వాడు చూచి జవాబు చెప్పేటువంటి వాడు.
0: The other boys will read the answer and give the answer immediately.
1: అప్పుడు టీచర్స్ అంతా వాడిని మెచ్చుకునేటువంటి వారు.
0: And teachers appreciated their answers.
1: ఈ విధంగా వారిని అనేక రకములుగా సహాయం చేస్తూ వచ్చాను.
0: అండ్ భగవాన్ హెల్ప్డ్ బోత్ ది బాయ్స్.
1: వాళ్ళ మనసు ఏ విధంగా మారిపోయింది?
0: హౌ వాస్ దేర్ మైండ్ దెన్?
1: స్వామి తప్ప, అనగా రాజు తప్ప మాకింకెవరూ ఆధారం లేదు.
0: దే డిపెండెడ్ ఆన్ రాజు, భగవాన్.
1: ఎప్పుడు చూసినా కానీ రాజు రాజు రాజు రాజు రాజు రాజు.
0: దే ఆల్వేస్ రిపీటెడ్ భగవాన్స్ నేమ్, రాజు.
1: వాళ్ళ ఇంటిలో తల్లి ఏమైనా కూడా చేసి ఇంత పకోడాలో లేక దోశనో ఏదైనా పెడితే దాన్ని చిన్నగా ఒక పొట్టంలో కట్టుకునేది నా దగ్గర
0: తీసుకొచ్చేవాళ్ళు. Prepare some kind of delicacies, they would pack it and pass it on to Swami.
1: Nen cheppevaanni,
0: Bhagwan said,
1: nen icchevaanne kaani puchukunevaanni kaadu.
0: Bhagwan said, I only give but I don't accept.
1: Mana iddari snehamu etta undalante,
0: how should be our bodies?
1: Ichi puchukunedi lekunda undinappude mana sneham shashvathanga untadi.
0: Our friendship will continue if there is no give and take relationship.
1: Nen inchi nen emaina teesukunte neeku runapadinattuga neeku oka baakiga untunnantaru.
0: If I accept anything, I'll be indebted to you.
1: Kanuka nen teesukokoodadu anna.
0: So I do not receive.
1: Okanaadu,
0: one day,
1: English teacher Mahbub Khan, aa Mahbub Khan kuda emtu ee sambandhamu?
0: What an association!
1: ఇది కేవలం బయట వచ్చే సంబంధాలు కాదు.
0: It's not external.
1: ఆత్మ సంబంధాలు.
0: It is the relationship of the self.
1: నా క్లాసుకు వచ్చేటప్పటికి,
0: when he comes to Bhagavan,
1: ఎవరైనా ఉండని టీచర్స్ వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చూటాడు.
0: He will ask any teacher engaging the class to leave the class immediately.
1: ఇంకా పిల్లలు ఉన్నారు చూడండి, ఆనాటి చిన్న పిల్లలు,
0: children,
1: ఈ దేహమునికే 8 సంవత్సరములు.
0: భగవాన్ వాజ్ ఏజ్డ్ 8 ఎట్ ద టైం.
1: దాని సంబంధం తగినటువంటి పిల్లలే ఉండేటువంటి.
0: అండ్ అదర్ చిల్డ్రన్ ఆల్సో వర్ ఆఫ్ ది సేమ్ ఏజ్.
1: బాబు ఖాన్ ఇంకో క్లాస్ నుంచి వస్తున్నాడు అని తెలియగానే రాజు పో పో పో పో అని వీళ్ళందరూ తమాష చేసేటువంటి.
0: యాజ్ మహబూబ్ ఖాన్ స్టార్టెడ్ అప్రోచింగ్ దిస్ క్లాస్ ఆల్ అదర్ క్లాస్మేట్స్ యూస్ టు టెల్ స్వామి రాజు గో గో దేర్ ఈస్ కమింగ్.
1: ఎందుకంటే ఆ మహబూబ్ ఖాన్ వస్తే పాఠాలు చెప్పలేదు.
0: బికాస్ మహబూబ్ ఖాన్ డస్ నాట్ టీచ్ ఇన్ ద క్లాస్.
1: ఆయన పోయి కుర్చీ పైన కూర్చుంటానే రాజు రా అంటాడు.
0: హీ సిట్స్ ఆన్ ద చైర్ అండ్ కాల్స్ స్వామి.
1: మెత్తగా చెప్పాను సార్.
0: స్వామి టోల్డ్ హిమ్ సాఫ్ట్లీ,
1: పిల్లలు వేరు వేరు రీతిగా భావిస్తారు.
0: స్టూడెంట్స్ విల్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: నేను కూడా డెస్క్ లోనే కూర్చుంటాను.
0: ఐ విల్ ఆల్సో సిట్ దేర్.
1: మీరు ఎప్పుడు కూడా మీరు వస్తారని నన్ను పిలవకండి.
0: అండ్ నెవర్ కాల్ మీ లైక్ దిస్
1: అని చెప్తూ వచ్చాను.
0: అండ్ భగవాన్ వెంట్ ఆన్ టెలింగ్ హిమ్.
1: వాడి కోపం వచ్చేసేసింది.
0: హి వాస్ వెరీ యాంగ్రీ.
1: ఎవరైనా ఏమని అనుకోని,
0: లెట్ ఎనీబడీ థింక్ ఎనీవే,
1: నాది,
0: దిస్ మై వే.
1: కాబట్టి నేను ఇంకోరికి భయపడను. నేను తప్పు చేయటం లేదు. నేను ప్రేమిస్తున్నాను అందరినీ.
0: ఐ లవ్ ఆల్.
1: కానీ నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను.
0: ఐ లవ్ యు మోర్.
1: నీలో ఉన్నటువంటి దివ్యశక్తి యొక్క ప్రభావమే.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ యువర్ డివైన్ పవర్
1: అని నాతో మాట్లాడుతూ ఉండేటువంటి.
0: సో సేయింగ్ హి యూజ్డ్ టు కన్వర్స్ విత్ స్వామి.
1: దీని ప్రభావం ఈ పిల్లలు ఇద్దరి ఎందుకు అధికమైపోయింది.
0: ది సేమ్ ఎఫెక్ట్ వాస్ ఆల్సో షేర్డ్ ఆన్ బై ది టు.
1: ఈనాడు మీకు చెప్తున్నాను, అనేక పర్యాయం చెప్పాను, కానీ పబ్లిక్ వాళ్ళు లేరు కనుకనే చెప్తున్నాను.
0: భగవాన్ ఈస్ టెలింగ్ దీస్ డీటెయిల్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్.
1: ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసేసింది.
0: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్.
1: ESLC అని వచ్చేసింది.
0: ఇట్ వాస్ ESLC.
1: దానికి పోవాలి పెనుగొండకు.
0: అండ్ ద బాయ్స్ హావ్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామ్.
1: పెనుగొండకు పోవాలంటే బస్సులు లేవు అన్నాడు.
0: దేర్ వాస్ నో బస్ ట్రాన్స్పోర్ట్.
1: బుల్లెట్ కార్లు లేవు.
0: దేర్ వాస్ నో బుల్లెట్.
1: రోడ్లు కూడా లేవు.
0: నో ప్రాపర్ రోడ్.
1: 60 సంవత్సరం ఏంటున్నది ఇప్పుడే పల్లె.
0: Even now it's a
1: ఈ పల్లె కుగ్రామం అయినటువంటి పల్లె ఈనాడు పెద్ద టౌన్ గా మారిపోయింది.
0: ఏ రిమోట్ విలేజ్ నౌ హాస్ బికమ్ ఏ టౌన్ టుడే.
1: ఎయిర్డ్రోమ్ వచ్చేసేసింది.
0: We have got airport.
1: University వచ్చేసేసింది.
0: University.
1: రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది.
0: రైల్వే స్టేషన్ కమింగ్
1: చేరిపోయినాయి ఈ చిన్న కుగ్రామంలో.
0: A small village has all facilities today.
1: కానీ ఆనాడు పెనుగొండకు పోవాలంటుంటే
0: they want to go to Penugunda in those days.
1: రెండు సద్ద రొట్టెలు కట్టుకునేది.
0: They have to pack us some rotis.
1: భుజం పైన వేసుకునేది.
0: Carry it on the shoulder.
1: నడుచుకుంటూ పోవాలి.
0: They have to walk all along.
1: కొంత దూరం నడుచుకుంటూ పోయేటప్పటికి
0: after going some distance
1: అక్కడ చెట్టు కింద కూర్చోవటము,
0: they sit under a tree. చిన్నపిల్లలు
1: అందరూ పరిగెత్తటము, ఈ విధంగా ఆడుకుంటూ పాడుకుంటూ ప్రయాణం జరిపేది.
0: They go to the place playing all along.
1: అప్పుడు ఈ రమేష్ పరేష్ రాజు మా గతి ఏమవుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అస్.
1: మేము ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ లో మేము రాయలేము.
0: వీ కెనాట్ టేక్ ది ఎగ్జామినేషన్స్.
1: ఇవేమి వద్దు, నన్ను నమ్ముకున్నారు కనుక మిమ్మల్ని నేను ఉత్తీర్ణ చేస్తానన్నారు.
0: భగవాన్ టోల్డ్ డోంట్ వరీ, యూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ మీ, ఐ విల్ సీ దట్ యు విల్ పాస్.
1: వాళ్ళకి చెప్పాను
0: భగవాన్ టోల్డ్
1: ఏ విధంగా మీరు నడుచుకోవాలో మీకు ఈ విధంగా నడుచుకోండి.
0: ఐ విల్ టెల్ యూ ది యాక్చువల్.
1: మీ హాల్లో ప్రవేశించిన తక్షణమే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు.
0: ద మూమెంట్ యూ ఎంటర్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ యూ విల్
1: ఆన్సర్ కూడాను ఖాళీ పేపర్స్ అంతా ఇస్తారు.
0: అండ్ యూ ఆల్సో గివెన్ ఆన్సర్ పేపర్.
1: వాటిని మీరు తీసుకోండి.
0: యూ రిసీవ్ దెమ్.
1: మీ నంబర్ లోపలకు మీరు కూర్చోండి.
0: అండ్ యూ సిట్ ఎట్ యువర్ అలాటెడ్
1: సీట్. నంబర్ ఎట్లా వచ్చింది, నాకు 9 నంబర్ వస్తే
0: భగవాన్స్ నంబర్ ఇస్ 9.
1: రమేష్ కు 300 నంబర్ వచ్చింది.
0: రమేష్ నంబర్ 300.
1: పరేష్ కు 200 నంబర్ వచ్చింది.
0: పరేష్ అనదర్ నంబర్.
1: వాడు 200 వాడి ఎంత దూరమో, 300 వాడి ఎంత దూరమో, నేను 9వ నంబర్ ఎంత దూరమో ఒకరికొకరు తెలుసుకోండి.
0: దేర్ సీట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ కార్నర్స్.
1: ఇంత దూరంలో ఉన్నటువంటి వారు కడాతూరికి నేను చెప్పినట్టుగానే నడిచి నా ఆజ్ఞను శిరసా వహించేటువంటి వారు ఆ ఇద్దరు.
0: బోత్ ది బాయ్ స్ట్రిక్ట్లీ ఒబేడ్ భగవాన్స్ కమాండ్.
1: ఏ చిన్నది కూడా తప్పేటువంటి వారు కాదు.
0: దే నెవర్ డిసోబేడ్ ఇన్ ఎనీ సింపుల్ థింగ్.
1: ఇప్పుడు కూడా నువ్వు భజన లోపల మీకు బాగా చెప్పాను.
0: ఇన్ భజన్ ఆల్సో భగవాన్ సేడ్
1: భజన చేసే సమయం లోపల
0: యాజ్ యూ డూ భజన్
1: సర్వమత సమ్మతమైనటువంటి పాటలు పాడండి.
0: యు ఆల్సో సింగ్ భజన్స్ విచ్ ఆర్ కామన్ టు ఆల్ రిలీజియన్స్.
1: ఎందుకంటే అన్ని రిలీజియన్ వాళ్ళు వస్తున్నారు.
0: బికాస్ దిస్ ఇస్ ఎ ప్లేస్ వేర్
1: వాళ్ళకు కూడా తగినటువంటి తృప్తి ఇవ్వాలి.
0: దిస్ ఇస్ ఎ ప్లేస్ వేర్
1: ఇంతే కాకుండా ఒకసారి విష్ణునామం చెప్తే తదుపరి శివనామం చెప్పాలి.
0: వెన్ యు సే విష్ణు నేమ్ ఇన్ వన్ సాంగ్ అనదర్ శివ నేమ్.
1: శివభక్తులకు కూడా ఆనందం వస్తుంది.
0: బికాస్ వర్షిప్
1: ఈ భజనలో కూర్చున్నటువంటి వాళ్ళకి అందరికీ ఆనందం కావాలి.
0: అండ్ దోస్ పార్టిసిపేట్ ఇన్ భజన్ షుడ్ బి హ్యాపీ.
1: అది వినటం లేదు మా పిల్లలు.
0: అవర్ బాయ్స్ ఆర్ నాట్ paying attention.
1: వారి ఇష్టం వచ్చిన పాటలు వారు పాడుతూ వస్తుంటారు.
0: They sing in their own way as they like.
1: అందువల్ల నేను కూడా చెప్పడం మానేసేసాను.
0: సో భగవాన్ స్టాప్డ్ అడ్వైజింగ్ దెమ్.
1: కానీ ఆ పిల్లలు అట్ట కాదు.
0: బట్ దోస్ బాయ్స్ వర్ నాట్ లైక్ దాట్.
1: ఏది చెప్పినానో తూచా నడుచుకునేటువంటి వాళ్ళు.
0: వాట్ ఎవర్ భగవాన్ సెడ్ దోస్ బాయ్స్ ఫాలోడ్ హిమ్ ఇన్ టోటో.
1: పోయినారు
0: they went.
1: Examination lo kurchunnaru.
0: They sat there.
1: Yedo rasinattiga koncha koncha rasesaru.
0: They were just pretending as if they were writing.
1: Tarapari ee 2 gantalu ayipothane paper paper paper paper anni exam lo
0: vastaru. After 2 hours invigilators started collecting answer scripts.
1: అందరూ పోతుంటే అప్పుడు గుంపులు చేరిపోతారు.
0: బికాస్ దేర్ విల్ బి గ్రూప్స్ ఆఫ్ పీపుల్ సబ్మిటింగ్
1: స్క్రిప్ట్స్. ఈ ఇద్దరి పేపర్ ఆన్సర్స్ నేనే రాశాను.
0: భగవాన్ రోట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దోస్ టూ బాయ్స్.
1: ఆ రమేష్ మాదిరి నా సిగ్నేచర్ నేనే చేసేసాను.
0: అండ్ హీ సైన్డ్ రిటన్ ది స్క్రిప్ట్ ఇన్ ది సేమ్ హ్యాండ్ రైటింగ్ ఆఫ్ దట్ ఆఫ్ రమేష్.
1: హ్యాండ్ రైటింగ్ అట్టనే చేశాను.
0: సో ఆల్సో హ్యాండ్ రైటింగ్ ఆఫ్ సురేష్ అండ్ రమేష్ లైక్ దట్.
1: నాకు వచ్చినటువంటి పేపర్ నేను అర్ధ గంటలో రాసేసాను.
0: భగవాన్ కంప్లీటెడ్ రైటింగ్ ది ఎగ్జామ్ ఇన్ హాఫ్ అన్ అవర్.
1: రమేష్ పరేష్ అంతా కూడా అర్ధ గంట, 1.5 గంటలో 3 అయిపోయినాయి.
0: అండ్ రమేష్ అండ్ పరేష్ హాఫ్ అన్ అవర్ ఈచ్ బిఫోర్ టైమ్.
1: ఎవరు ఏ పేపర్ పెడుతున్నారో ఎవరు అడగకూడదు.
0: నోబడీ షుడ్ ఆస్క్.
1: ఈ 3 పేపర్లు నేనే తీసుకుపోయి పేపర్ టేబుల్ పైన పెట్టాను.
0: భగవాన్ సబ్మిటెడ్ ఆల్ ది 3 స్క్రిప్ట్స్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ ద టేబుల్.
1: ఈ పిల్లలు మామూలు బయటకు వచ్చేసేసారు.
0: అదర్ 2 బాయ్స్ రిటర్న్.
1: అందరూ అనుకుంటున్నారు నీవేం రాశావు నీవేం రాశావు. ఈనాటి పిల్లలంతా అడుక్కుంటారు కదా, ఆ విధంగా అడుగుతూ వచ్చారు.
0: ఆల్ బాయ్స్ స్టార్టెడ్ టాకింగ్ విత్ ఈచ్ అదర్, వాట్ హావ్ యు రిటన్ ఫర్ దిస్, వాట్ హావ్ యు రిటన్.
1: ఏదో రాశానని వాడు ఏదో కొంచెం చెప్పారు.
0: అదే సార్ ఐ హావ్.
1: కానీ వారిలో ఉన్నటువంటి సద్గుణం ఒక్కటి,
0: బట్ దే హావ్ గాట్ వన్ వర్డ్.
1: అసత్యం చెప్పేవాళ్ళు కాదు.
0: దే నెవర్ అటర్డ్.
1: ఎలాంటి పరిస్థితి ఏదైనా కూడా స్వామి ఆజ్ఞ మీరేటువంటి వాళ్ళు కాదు, ఏమైనా సరే
0: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్
1: అని అంత దృఢమైన విశ్వాసంతో ఉండేవారు.
0: ఐ గాట్ ది స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఫెయిత్.
1: అక్కడ పెట్టి వచ్చేటప్పటికి
0: రిటర్న్
1: రెండవ దినమే,
0: సెకండ్ డే,
1: ఈ మాదిరి ఈనాడు మాదిరి 1 నెల 15 దినాలు 2 నెలలకు ఆన్సర్ పేపర్ వచ్చేలేదు.
0: And it was like they did not take
1: రెండవ దినమే ఆన్సర్
0: time.
1: పేపర్ వచ్చేస్తుంది.
0: And they'll get the result immediately.
1: దాంట్లో చూసేటప్పటికి
0: రాజు
1: రమేష్ పరేష్ ముగ్గురే ఫస్ట్ క్లాస్ వచ్చేసారు.
0: When results are published, 3 stood in first class, Raju, Ramesh and Paresh.
1: 98, 99 ఈ విధంగా వచ్చేసేసినాయి.
0: మాట్లాడి
1: ఏమైనా కాపీ కొట్టారా అనుకోవడానికి అతని 300 నంబర్లు 300, ఇతని 2 నంబర్లు, నాది 900 నంబర్లు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ కాపీయింగ్ అట్ ఆల్ బికాస్ నంబర్స్ ఆర్ డిస్టెంట్.
1: ఎవరు సందేహించడానికి అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు డౌట్ ఐదర్.
1: తర్వాత హ్యాండ్ రైటింగ్ వాడదే వీడదే.
0: హ్యాండ్ రైటింగ్ ఎస్ అకార్డింగ్ టు దేర్ ఓన్.
1: ఎవరు దానికి కూడా సందేహించడానికి అవకాశం లేదు.
0: నోబడీ కెన్ డౌట్ ఎనీ టైమ్.
1: అప్పుడు వాడు సంతోషించుకున్నారు.
0: Then they were happy.
1: రాజు సామాన్యుడు కాదు.
0: రాజు ఇస్ నాట్ అన్ ఆర్డినరీ
1: వన్. ఏమైనా చేయగలడు.
0: హీ కెన్ డూ ఎనీథింగ్
1: అని మమ్మల్ని ముగ్గురిని కూడాను బజార్ లోపల ప్రొసెషన్ తీసుకుని పోయారు.
0: ఆల్ ది 3 బాయ్స్ ఆర్ టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్ అలాంగ్ ది స్ట్రీట్.
1: ఆ ప్రొసెషన్ పోతుంటే పిల్లలు వాళ్ళిద్దరు తల వంచుకున్నారు.
0: బోత్ ది బాయ్స్ బెండ్ డౌన్ దేర్ హెడ్స్ ఇన్ దట్ ప్రొసెషన్.
1: తల ఎందుకు వంచుకుంటారు, వంచుకోకూడదు, తల ఎత్తు.
0: డోంట్ బెండ్ యువర్ హెడ్స్, కమ్ ఆన్.
1: అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ విధంగా వెళ్ళినాము.
0: భగవాన్ గేవ్ దెం కరేజ్.
1: మరి 3వ దినము
0: థర్డ్ డే
1: క్లాస్ రూమ్ లోపల క్వశ్చన్ వేసేశారు ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్.
0: దేర్ దే వర్ పుట్ సమ్ క్వశ్చన్స్ ఆన్.
1: పిల్లలు ఏమీ జవాబు చెప్పలేకపోయారు.
0: దీస్ బాయ్స్ కుడ్ నాట్ ఆన్సర్.
1: ఈ పిల్లలను కూడా అడిగారు.
0: దే ఆల్సో ఆస్క్డ్.
1: జవాబు చెప్పలేదు.
0: నో రిప్లై.
1: మరి దీంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చారు, ఇక్కడ జవాబు చెప్పలేకపోతున్నారే.
0: How is it you stood in first class and could not answer today?
1: నేను అనే చెప్పాను ఎవ్వరికి ఏ విధమైన రహస్యము చెప్పకూడదు.
0: భగవాన్ కాషన్ దెం ఎర్లియర్ నాట్ టు రివీల్ ద సీక్రెట్.
1: ఎవరికైనా డౌట్ ఉంటే నువ్వు చెప్పవచ్చు.
0: ఇఫ్ దే హావ్ డౌట్ యూ కెన్ క్లియర్ ఇట్.
1: కాబట్టి డౌట్ లేదు, మీరు పాస్ అయిపోయినారు, కాపీ కొట్టలేదు, దొంగతనం చేయలేదు.
0: యూ హావ్ నాట్ స్టోలెన్, యూ హావ్ నాట్ కాపీడ్, యూ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
1: కాబట్టి ధైర్యంగా నింపో.
0: సో బీ బ్రేవ్.
1: ఏమో ఆ నిమిషంలో నా హృదయం అంతా కూడా ఆ విధంగా అయిపోయింది.
0: దట్ వాస్ ది ఫీలింగ్ అట్ దట్
1: అని మీరు చెప్పండి.
0: Yes, you answer.
1: చెప్పేటప్పటికి దాన్ని తీసుకుని చాలా ఆధార పెట్టుకున్నారు.
0: They just based on Swami's teachings, what he has said.
1: తరువాత నేను రోకొండను విడిచి,
0: and Swami left to Rokanda.
1: నేను తిరిగి అనంతపురంకు బస్సు ఎక్కాను.
0: And Swami got in the bus reaching Anantapur.
1: అక్కడ చెప్పాను మొట్టమొదట.
0: Then he said in the first instance.
1: నేను స్కూల్లో నుంచి బయలుదేరే ముందుగా,
0: before starting from the school,
1: జూన్ 8, 20 తేదీ.
0: It was June 20th. June 20th.
1: 20th నేను వచ్చినాను.
0: స్వామి కేమ్.
1: హంపి నుండి వచ్చి స్కూల్ కరుకుచు బాబా, కాలర్ పిన్ ఒకటి జారి కనపడలేదు.
0: యాజ్ హి వాస్ రిటర్న్ ఫ్రమ్ హంపి టు స్కూల్ ది కాలర్ పిన్ డ్రాప్డ్.
1: కాలర్ పిన్ ఒకటి జారి కనపడలేదు.
0: ద కాలర్ పిన్ డ్రాప్డ్ అండ్ ఇట్ వాస్ నాట్ నోటీస్డ్.
1: కాలర్ పిన్ ఒక మాయ, తప్పిపోయింది.
0: దిస్ కాలర్ పిన్ ఇస్ ఇల్యూషన్.
1: ఇదే నా యొక్క బంధన, ఇది తప్పిపోయింది.
0: దిస్ ఈస్ ద బాండేజ్, ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్.
1: నేను సాయిని తెలియమని ఇక్కముగను.
0: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
1: మమత భాయము యత్నములు మానుకొనుము.
0: డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్. వాసు నాతో
1: మీకు సంబంధం ఇంకా.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్
1: రిలేషన్షిప్ విత్ యు. ఎటువంటి ఘననికైనా.
0: నో మైటీ మ్యాన్ కెన్ ఎవర్ కంప్రహెండ్ మీ, అండర్స్టాండ్.
1: అది ఆనాడు శేషమరాజు రాసుకున్నాడు.
0: అండ్ దాట్ వాజ్ నోటెడ్ డౌన్ బై శేషమరాజు.
1: దానినే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసేటువంటి వాడు.
0: దాట్ వాజ్ రిమైండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
1: నేను ఎక్కినాను, బస్ ఎక్కినాను.
0: భగవాన్ గాట్ ఇన్ ద బస్.
1: అక్కడ హెడ్ మాస్టర్ ఉండేటువంటి వాడు పాపం.
0: దేర్ వాజ్ హెడ్ మాస్టర్
1: కామేశ్వరరావు అని.
0: కామేశ్వరరావు వాజ్ హెడ్ మాస్టర్.
1: ఆయన చాలా కంటిదారులు కట్టుకున్నాడు.
0: అండ్ యూ వర్ షెడ్డింగ్ టీయర్స్.
1: అందరు కూడా కంటిదారులు కాచారు.
0: ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
1: కానీ నేను ఎవరిని లెక్క చేయలేదు.
0: భగవాన్
1: దీనికంతా ముందుగానా లొంగడానికి వీడి కాదు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్.
1: తర్వాత రెండవ దినము ఒక పిల్లవాడిని ప్రార్థనకి ఎక్కించారు.
0: నెక్స్ట్ డే వన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే.
1: ఎప్పుడు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
0: ఎవ్రీ డే ఇన్ స్కూల్ భగవాన్.
1: ఆ ప్రార్థన కూడా నేనే పదాలు రాసేటువంటి వాడిని.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కంపోజ్డ్ ద హోల్ ప్రేయర్.
1: అహర్హత ఆహ్వాన ప్రచారిత సునితవ ఉదార వాణి హిందూ భౌతిక జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వ అని ఈ విధంగా నేను రాసి చెప్పాను.
0: ద హోల్ ప్రేయర్ సాంగ్ వాజ్ కంపోజ్డ్ బై భగవాన్ అండ్ సంగ్ బై హిమ్సెల్ఫ్.
1: దాన్ని ఒక మొహమ్మెడన్ బాయ్, మంచి కంఠం ఉండేటువంటి వాడు.
0: ఎ మొహమ్మెడన్ బాయ్ has got a very good voice.
1: అతన్ని లేచి ప్రార్థన చేయమని చెప్పారు.
0: He was asked to offer prayer that morning.
1: స్టేజ్ కి ఎక్కాడు.
0: He got up.
1: ప్రార్థన చేయలేకపోయాడు.
0: He could not raise his voice.
1: గట్టిగా ఏడుస్తూ కూర్చున్నాడు.
0: He started crying loudly.
1: ఏడుస్తూ నేను చేయలేను అన్నాడు.
0: He said I cannot sing anymore.
1: సరే ప్రార్థన కూడా నిలిపేసేశారు.
0: They stopped prayer at that.
1: ఈనాడు కూడాను రాజు మన స్కూల్ వదిలిపెట్టాడు కనుక హాలిడేస్ అన్నాడు.
0: The headmaster declared that day a holiday because Raju left the school.
1: ఆ నిమిషం నందే
0: at that minute
1: రమేష్ పరేష్
0: రమేష్
1: రాజునేటువంటి ఈ డెస్క్ పైన కానీ రాజునేని రూమ్ లో కానీ మేము ఉండము.
0: రమేష్ అండ్ పరేష్ సెడ్ we cannot continue to stay here without Raju.
1: Leevulu cheppetappudiki parigetti poyadu, bavilo paddadu Ramesh.
0: And Ramesh ran and fell into the well.
1: Maraninchadu.
0: And he died.
1: Paresh.
0: Paresh.
1: Unnatvanti vaadu unna chotane untunnadu.
0: He was there.
1: Raju, Raju, Raju, nannu vadaltiva, mammalu vadaltiva, mammalu ide paatalu.
0: He went on shouting, he went on repeating the same word, Raju, have you left me? Raju, have you left me?
1: Aa vidhanga ayipoyi pichi pattipoyindi.
0: Ultimately he turned mad.
1: Kadaturiki aa pichi vaanni Bengaluru pichi aspatralo techi cherchaaru.
0: He was admitted there in Bangalore mental hospital.
1: Appudu talidandru vachi nannu prarthincharu.
0: Parents came and prayed to Bhagwan.
1: Swami okka turi meer chudandi ani.
0: Swami, you visit him once.
1: Nenu cheppanu aa Ramesh veru.
0: He said that Ramesh is different.
1: ఇప్పుడు రమేష్ వేరు.
0: The present Ramesh.
1: అతను పాత పాలు పాటలే పాడుతున్నాడు.
0: And he was singing the former song.
1: కాబట్టి నేను వచ్చి ప్రయోజనం లేదన్నాను.
0: And my presence there is of no use.
1: కొంతకాలంలో ఆ పిల్లవాడు కూడా మరణించాడు.
0: And that boy also died.
1: తర్వాత నా దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉండేటువంటిది.
0: Bhagwan had a small puppy, small dog.
1: దాని పేరు లిల్లీ.
0: His name is Lily.
1: దాని భర్త పేరు బిల్లీ. లిల్లీ బిల్లీలకు రెండింటికి చేరేసేసి హనీ అని పెట్టారు, బిడ్డలు పుట్టారు.
0: లిల్లీ బిల్లీ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ది టూ డాగ్స్.
1: దీని లోపల కూడాను ఒకటి జాక్, ఒకటి జిల్.
0: అండ్ దే హాడ్ టూ, ది జాక్ అండ్ జిల్.
1: రెండు బిడ్డలు పుట్టాయి.
0: అండ్ దే హాడ్ టూ పప్పీస్.
1: ఆ రెండు బిడ్డలు ఎవరు?
0: హూ ఆర్ దే?
1: ఈ చనిపోయినటువంటి రమేష్ పరేష్లే.
0: ది జాక్ అండ్ జిల్ ఆర్ ది రమేష్ అండ్ పరేష్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్.
1: వదిలిపెట్టి పోలేక కుక్కలుగానైనా వచ్చి మేము పుట్టాలని ఆశించారు.
0: దే కుడ్ నాట్ లీవ్ స్వామి. దే వాంటెడ్ టు టేక్ ద బర్త్ ఆఫ్ ఎ డాగ్ టు బి ఇన్ హిస్ కంపెనీ.
1: పాత మందిర్లో ఉన్నాను.
0: భగవాన్ వాస్ దేర్ ఇన్ ఓల్డ్ మందిర్.
1: నేను ఆ కొట్టంలో ఉంటుంటే బోధ కొట్టము.
0: ఇట్ వాస్ బిల్ట్ ఆఫ్ డ్రై గ్రాస్.
1: డ్రై గ్రాస్ అనేటువంటి చిన్న కొట్టం వేపించింది సుబ్బమ్మ.
0: ఇట్ వాస్ డ్రై గ్రాస్ అటాచ్డ్ దేర్.
1: అక్కడ నేను పండుకుంటాను.
0: అండ్ భగవాన్ వాస్ రెస్టింగ్.
1: కాళ్ళ దగ్గర ఒకటి, తల దగ్గర ఒకటి, అవి కూడా
0: పండుకునేటువంటి.
1: చాలు కదిలితే కూడా అవి లేచేటువంటివి.
0: మూమెంట్ స్వామి జస్ట్ మూవింగ్ దే ఆల్సో గెట్ అప్.
1: అప్పట్లోపల
0: అట్ ద టైమ్
1: మైసూరు డివిజన్ రాణి,
0: ది క్వీన్ ఆఫ్ మైసూర్ డివిజన్,
1: ఆమె స్వామి దర్శనం కోసం రావాలని వచ్చింది.
0: షీ వాంటెడ్ టు విజిట్ స్వామి.
1: ఆమె చాలా మడి మనిషి.
0: అండ్ షీ హాస్ గాట్ ఆల్ ఆస్టెరిటీ అబ్జర్వెన్సెస్.
1: ఏటవతలు ఉంటుండాలి కర్ణాటకపల్లి.
0: కర్ణాటకపల్లి
1: దగ్గర కారు దిగి ఆమె నడుచుకొని రావాలి.
0: షీ హాస్ టు గెట్ డౌన్ దేర్ నియర్ కర్ణాటకపల్లి అండ్ షుడ్
1: వాక్. ఇంకొకరు అడుగులో తాను అడుగు పెట్టకూడదు.
0: అండ్ షీ షుడ్ నాట్ పుట్ హర్ ఫీట్ ఎనీవేర్.
1: వెనక వైపున ఒక వ్యాన్ తీసుకుని వచ్చింది.
0: అండ్ దిస్ వ్యాన్ బిహైండ్ హర్.
1: ఆ వ్యాన్ లో రెండు చెక్కలు తెచ్చుకుని వచ్చింది.
0: అండ్ షీ బ్రాట్ టూ వుడెన్ ప్లాంక్స్.
1: ముందు రెండు చెక్కలు వేయటము, దానిపై నడచటము. మరి ఈ చెక్కలు కొండపై ఎక్కడ పెట్టాము, దానిపై నడచ. ఈ విధంగా నడిచింది.
0: The wooden planks are put in front of her. She used to just put her steps and walk ahead.
1: వచ్చి దిగింది.
0: అండ్ షీ గాట్ డౌన్.
1: స్వామి దర్శనం చేసుకుంది.
0: షీ కుడ్ సీ స్వామి.
1: చాలా భక్తురాలు పాపం.
0: షీ ఇస్ ఏ గ్రేట్ డివోటీ.
1: ఆమె చాలా ఆనందించింది.
0: షీ వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: భోజనం చేసిన తర్వాత డ్రైవర్ తిరిగి కారు దగ్గరికి పోవాలి.
0: అండ్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ ద డ్రైవర్ హ్యాస్ టు గో బ్యాక్ టు కార్.
1: అతను దోమ ఎక్కడనో నాకు తెలియదు అన్నాడు.
0: హి సెడ్ ఐ డోంట్ నో ద వే.
1: చీకటిగా ఉంటుండాలి.
0: ఇట్ వాస్ సో డార్క్.
1: అప్పుడు లైట్లు లేవు, ఏమీ లేవు.
0: దేర్ వాస్ నో ఎలక్ట్రిసిటీ ఎట్ దట్ టైం.
1: అప్పుడు నేను చెప్పాను, జాక్ నువ్వు డ్రైవర్ తో పో, కర్ణాటకపల్లి చేర్చు అన్న.
0: భగవాన్ సెడ్ జాక్ యూ ఫాలో ద డ్రైవర్, టేక్ హిమ్ టు ద నియర్ కార్.
1: అది ముందు నడిచింది, డ్రైవర్ వెనుక నడిచాడు.
0: జాక్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ద డ్రైవర్ నెక్స్ట్.
1: కర్ణాటకపల్లికి చేరింది.
0: దే రీచ్ కర్ణాటక.
1: చేరేటప్పటికి వాడేదో మామూలు కుక్క అనుకున్నాడు వాడు.
0: అండ్ హీ టుక్ ఇట్ జాక్ యాజ్ ఆర్డినరీ డాగ్.
1: ఆయన పోయి కార్ లో పండుకున్నాడు.
0: అండ్ ద డ్రైవర్ వాజ్ రెస్టింగ్.
1: ఇది వచ్చి కార్ కింద టైర్ కింద పండుకుంది.
0: ద జాక్ వాజ్ రెస్టింగ్ అండర్ ద కార్. తెల్లవారు
1: లేచేటప్పటికి
0: నెక్స్ట్ మార్నింగ్
1: రాణి గారు వస్తారు.
0: ద క్వీన్ వుడ్ కమ్.
1: కార్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశాడు.
0: అండ్ హిస్ డ్రైవర్
1: స్టార్ట్ చేసి కొంచెం ముందుకు పోయినాడు. నడుము పైన టైర్ పోయింది.
0: As the tire rolled on the back of the dog, the backbone
1: అక్కడ నుంచి జాక్ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వస్తుంటుంది.
0: అండ్ ద డాగ్ స్టార్టెడ్ కమింగ్ ఫ్రమ్ దట్ లాంగ్ డిస్టెన్స్ నదిలో
1: ను దాన్ని ఏడ్చుకుంటూనే వచ్చేసేసింది.
0: ఇట్ కుడ్ క్రాస్ ద రివర్ వైల్ క్రాయింగ్.
1: నా దగ్గర చాకల సుబ్బన్న అనేటువంటి ఉండేవాడు.
0: అండ్ దేర్ వాస్ వన్ పర్సన్ బై నేమ్ చాకల సుబ్బన్న.
1: అతను అక్కడ చూసుకునేటువంటి వాడు మందిరంలో.
0: హి యూస్ టు టేక్ కేర్ ఆఫ్
1: స్వామి. ఎందుకు జాక్ చాలా అరుస్తుండాది అరుస్తుండాది అన్నాడు.
0: అండ్ హి సెడ్ స్వామి ద జాక్ ఈస్ క్రాయింగ్.
1: నాకు తెలుసులే అన్నాను.
0: భగవాన్ సెడ్ ఐ నో.
1: అది నడుము ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చింది.
0: ఇట్ వాస్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ.
1: నేను గేట్ దగ్గరికి వెళ్ళాను.
0: స్వామి వెంట్ క్లోజ్ టు లే.
1: వచ్చింది ఏడ్చుకుంటూ ఆ నర్చి కాదు పాదాలపైన పడింది.
0: స్టార్టెడ్ క్రయింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ స్వామి.
1: తక్షణమే ప్రాణం వదిలి.
0: అండ్ ఇట్ డైడ్ దేర్ ఆన్ ద స్పాట్.
1: అప్పుడు ఆ యొక్క జాకును
0: దట్ జాక్
1: పాత మందిరం వెనుకలో ఉంటున్నటువంటి యొక్క స్టేడియంలో
0: బిహైండ్ ది ఓల్డ్ మందిర్
1: సెంటర్ లోపల దాని గుంత దవ్వి దాన్ని పెట్టి దానిపైన బృందావనం కట్టాను.
0: అట్ ద సెంటర్ డిగ్ వాస్ అండ్ ద బాడీ వాస్ కెప్ట్ ఇన్ బృందావన్.
1: మరి కొన్ని దినములు అయిన తర్వాత జిల్లు కూడా పోయింది.
0: అట్ సమ్ టైమ్ జిల్ ఆల్సో.
1: జాక్ అండ్ జిల్ రెండింటి కూడాను ఒకే చోటు సమాధి కట్టి దానిపైన ఒక తులసి దళం పెట్టించారు.
0: యు ఫైండ్ ది జాక్ అండ్ జిల్
1: పోయిన నెల వరకు కూడా ఆ సమాధి ఉండేటువంటిది.
0: అండ్ ఇట్ వాస్ దేర్ ఫర్ ఎ లాంగ్.
1: ఆ బృందావనం ఉండేటువంటిది.
0: బృందావనం వాస్ దేర్.
1: తర్వాత ఇప్పుడు కళ్యాణ మంటపం ఎక్కువ చేయాలని ఉద్దేశంతో దాన్ని మార్చాలని ప్రయత్నం చేశాము.
0: యాజ్ ది కళ్యాణ మంటపం హాస్ గాట్ టు బి ఎక్స్‌పాండెడ్. ఆ టైం
1: లోపల నేను బెంగళూరులో ఉంటున్నాను.
0: అట్ దట్ టైం స్వామి వాస్ దేర్ ఇన్ బెంగళూరు.
1: కానీ ప్రకాశ్ దాన్ని అంతా కొట్టేసేసి అక్కడ కళ్యాణ మంటపం కట్టారు.
0: బట్ ఎవ్రీథింగ్ వాస్ రిమూవ్డ్ అండ్ కళ్యాణ మంటపం వాస్ బిల్ట్.
1: కట్ట కనపడికి ఏమైపోయింది, అక్కడ ఉండినటువంటి రమేష్ పరేష్
0: అండ్ రమేష్
1: తిరిగి రెండో జన్మ ఎత్తి కుక్క జన్మం కూడా ఎత్తి కట్ట కనపడి నా వెంటనే వచ్చేసారు.
0: టుక్ ద బర్త్ ఆఫ్ డాగ్స్ అండ్ ఫాలోడ్ భగవాన్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్.
1: నా దగ్గరనే వచ్చి నాతోనే చేరిపోయారు.
0: దే ఎండెడ్ దేర్ లైఫ్.
1: నమ్మిన వారికి ఏ విధమైనటువంటి యొక్క ఇది ఉండదు.
0: Those that have reposed faith in him will never
1: suffer. తల్లిదండ్రులు కూడా మర్చినారు వాళ్ళు.
0: They have forgotten their parents.
1: ఒకనాడు
0: one day
1: స్కౌట్ కు పోవాలంటే
0: to attend scouts
1: స్కౌట్ కు గుడ్డలు కావాలి.
0: డ్రెస్ ఇస్ నెసర్ యూనిఫామ్.
1: నా దగ్గర లేదు డబ్బు.
0: భగవాన్ didn't have money.
1: అప్పుడు రమేష్ తన తండ్రి శిరస్దార్ అనేటువంటి వాడు.
0: రమేష్ ఫాదర్ శిరస్దార్.
1: అతని దగ్గరికి పోయి నాన్న నాకు కాకి నిక్కరు కాకి ప్యాంట్ అంటే నాకు చాలా ఇష్టము, నాకు రెండు కుట్టించు అన్నాడు.
0: He said, I like khaki knicker, khaki shirt. I want to have two pairs, he said.
1: కాబట్టి నా కోసం అనుకుని నా కోసం అని పేరు చెప్పలేదు.
0: ది సెకండ్ ఇస్ మెంట్ ఫర్ స్వామి. డిడ్ స్పెల్ ఇట్.
1: దాన్ని ప్యాక్ చేసుకున్నాడు. తెచ్చి పెట్టాడు.
0: కెప్ట్ ఇట్ సాఫ్ట్లీ అండర్ ద డెస్క్.
1: దాని పేరు రాశాడు చిన్న ముక్క.
0: స్మాల్
1: రాజు
0: వాస్ రిటన్.
1: ఈనాడు నీవు దీన్ని తీసుకోకపోతే నేను ప్రాణం ఇస్తాను అన్నాడు.
0: స్మాల్ చిట్ వాస్ లెఫ్ట్ రాజు. ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ పేర్ ఆఫ్ క్లోదింగ్.
1: దాని చించి నేను ఒక చీటి రాసి పెట్టాను.
0: స్వామి లెఫ్ట్ అనదర్ చిట్ దే.
1: మన స్నేహం చెడిపోవాలంటే నీ గుడ్డలు నేను తీసుకోవాలి.
0: ఇఫ్ యువర్ ఫ్రెండ్షిప్ ఈస్ టు బి స్పాయిల్డ్ ఐ షుడ్.
1: కాబట్టి నా మాట విని నువ్వు తిరిగి వెనక్కు తీసుకుని పో అని చెప్పాను.
0: యు ఫాలో మీ బెటర్ యూ టేక్ ఇట్ బ్యాక్.
1: సరే ఆజ్ఞ. తీసుకుని పోయారు.
0: ఇట్ ఇస్ భగవాన్స్
1: ఈ విధంగా చిన్న చిన్న విషయం నందు కూడాను ఆజ్ఞను శిరసావహించేటువంటి వాళ్ళు ఆనాటి పిల్లలు.
0: బాయ్స్ ఒబేడ్ భగవాన్ ఇన్ సింపుల్ మ్యాటర్స్.
1: నేను ఇక్కడ ఉండినప్పుడు పల్లె లోపల పుట్టబర్తి లోపల పెద్ద పెద్ద వాళ్ళంతా 27, 30, 40 వాళ్ళంతా కూడాను స్వామి దగ్గరకు వచ్చి అక్షర శ్రీకారం చేసుకోవాలని.
0: In those days, aged people, 20 years, 30 years, 40 years, they used to come to Swami.
1: వాళ్ళంతా పూల మొక్కలు పెంచి మల్లెపూలు పెరికి అమ్ముకొని జీవించేటువంటి వాళ్ళు.
0: And they used to sell out the flowers and then maintain their families.
1: వాళ్ళందరికీ నేను సాయంకాలం పోయి బుక్కపట్నం నుంచి వస్తానే వాళ్ళకంతా కూడా అక్షరాలు చూపించేటువంటి.
0: And Swami used to teach those
1: grown-ups. ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళేమన్నారు, మాకు రాజే మాకు గురువు.
0: All these grown-ups, adults, they Raja said, Raju is their teacher. Guru. Raju is our teacher.
1: Ani chala gauravinchetunti vaadu.
0: They respected Raju.
1: Appude aa pillalandaru cheri chesi maga snanamlo ani pettukunnaru.
0: And maga snana.
1: Ee maga maasamlo snanalu chestuntaru.
0: Maga snana in the month of maga maasa.
1: Mem 4 gantalake hanuman devalayamku velleyetunti vaadu.
0: They get up at 4 o'clock in the morning. Akkada pedda kolam temple.
1: Aa kolamlo snanam chesetunti
0: vaadu. And they take bath over there.
1: ఆ స్నానం చేసి వచ్చినప్పుడు నేను చెప్పాను పిల్లలకు, మీరు ఎట్లయినా వచ్చి స్నానం చేశారు హనుమత్ దేవాలయానికి ప్రదక్షిణ చేయండి అన్నాను.
0: He said you had your bath already, sir, come let go around this Hanuman temple.
1: ఈ పిల్లలు చెప్పారు మీరు కూడా రావాలి రాజు అన్నారు.
0: The boy said Raju you should also join us.
1: నేను మీరు ముందు చేసుకుని రండి అన్నాను.
0: He said I will certainly do it. నేను
1: పోమని మొండి కూర్చున్నాను.
0: He said no we don't go first, you should follow.
1: నా కాళ్ళనొప్పి అన్నాను.
0: And they said
1: మేము ఎత్తుకొని పోతాము అన్నారు. ఈ విధంగా వాడు ఎంతో ప్రేమతో అడగటం వల్ల నేను కూడా వాడితో ఒక రౌండ్ చుట్టాను.
0: బికాస్ ఆఫ్ దర్ ఇంటెన్స్ లవ్ ఫర్ హిమ్ స్వామి ఆల్సో వెంట్ రౌండ్.
1: ఒక రౌండ్ వచ్చేటోడికి పెద్ద కోతి వచ్చేసేసింది.
0: వెన్ వన్ రౌండ్ వాస్ కంప్లీట్ ఏ బిగ్ మంకీ కేమ్ దేర్.
1: నాకు అడ్డం నిల్చుకుంది.
0: అండ్ ఇట్ జస్ట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్
1: ఆఫ్ ఈ కోతి వచ్చింది, ఎక్కడ లేదే మన ఊర్లో ఇంత పెద్ద కోతి వచ్చేసేసింది అని వాడు దాన్ని తోడడానికి ప్రయత్నం చేశారు.
0: అండ్ ఆల్ అవర్ బాయ్స్ వాంటెడ్ టు డ్రైవ్ ఇట్ ఆఫ్ బికాస్ సచ్ ఎ బిగ్ మంకీ.
1: ఎవరితో తానే పోలేదు.
0: ఇట్ డిడ్ నాట్ మూవ్.
1: అనగా ఏమిటి, ఆ హనుమంతుడే నీవు నాకు ప్రదక్షిణ చేయకూడదు స్వామి అని అది వచ్చి నిలిచింది.
0: What does it mean? Hanuman himself appeared there. You should not go around me. That's what he meant.
1: Meera naaku pradarshan cheyatamu.
0: Are you the one to go around?
1: Appudu pillaliki cheppanu.
0: Then the Bhagavan said.
1: Ee vidhamaina bhavamto aa koti vachindi.
0: With this feeling this monkey came.
1: Ani cheppetappudu tarvata ee Seshamraju Uravakonda transfer ayipoyindi.
0: Seshamraju was transferred to Uravakonda.
1: Nannu kudunu chadivinchalani teesukovalani saduddesamto pilchadu.
0: With all good intentions to educate Swami he was taken there.
1: Nenu potunnanu telisindi pillaliku.
0: Boys have come to know Swami was leaving.
1: గురు దక్షిణ మేము ఏమి ఇచ్చేది, మా దగ్గర ఏమీ లేదే అని చాలా బాధపడ్డారు.
0: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దే హావ్ నథింగ్ టు ఆఫర్ టు స్వామి.
1: ఆనాడు డబ్బు అంటే చాలా విలువ.
0: మనీ వాజ్ హైలీ వాల్యుబుల్.
1: వస్తువుకి ఏమాత్రం విలువ లేదు.
0: ఆబ్జెక్ట్స్ హావ్ నో వాల్యూ.
1: అప్పుడు పిల్లలందరూ చేరి
0: ఆల్ బాయ్స్ అసెంబ్లీ
1: ఒక్కొక్కరు ఒక్కొక్క దమ్మిడి.
0: ఈచ్ వన్ కలెక్ట్ స్టార్ట్ కలెక్టింగ్ 1 paisa దమ్మిడి.
1: ఒక పైసా ఒక్కొక్కరు ఒక్కొక్క పైసా ఇచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్ట్ giving 1 paisa
1: నాకెందుకు, మీ దగ్గర నే పెట్టుకోండి అన్నాను.
0: Why I don't need it, you keep it with yourself.
1: ఆ పైసాలు ఇంత చేర్చి 12 paisalu
0: టోటల్ 12 paise
1: రెండు అణాలు
0: 2 anas
1: 6 paisalu అయితే 1 అణ
0: 6 paise
1: 12 paisalu అయితే 2 అణాలు
0: 2 anas
1: దాన్ని ఒక దీంట్లో మూట కట్టుకుని పెట్టుకుని పోయాను.
0: ఈ
1: విధంగా వాళ్ళ కృతజ్ఞత ఆ విధంగా చూపించేటువంటి వాడు పల్లెల వాడు.
0: దాట్ వాజ్ ది గ్రేడ్ ఆఫ్ దేర్ గ్రాటిట్యూడ్.
1: వాళ్ళందరూ కూడా నడుచుకుని బుక్కపట్నం వరకు వచ్చారు.
0: దే వాక్డ్ ఆల్ ది డిస్టెన్స్.
1: ఒకే ఏడుపులు ఒకే ఏడుపులు.
0: దే వర్ క్రైయింగ్ ఆల్ అలాంగ్.
1: రాజు తిరిగి ఎప్పుడు వస్తారు, ఎదిగి ఎప్పుడు వస్తారు.
0: దే సెడ్ రాజు వెన్ ఆర్ యు గోయింగ్ టు కమ్ బ్యాక్.
1: ఈ విధమైనటువంటి ఆప్యాయతతో ఆనాడంతా కూడా జగత్తంతా కూడా ప్రేమ చేతనే ప్రసరింపజేసింది.
0: ద హోల్ అట్మాస్ఫియర్ ఫిల్డ్ విత్ లవ్.
1: కానీ ఈనాటి పరిస్థితి,
0: the present situation,
1: ee yokka aadhunika chaduvulu adhikamaipovatam cheta,
0: the modern education,
1: manavatvame chirinchi poyindi,
0: has lost the human
1: value, antyamaipoyindi,
0: it has vanished,
1: prema tattvamu pavitranga lekunda potundadi,
0: there is no sacred law.
1: కనుకని ఈనాడు దేశం యొక్క అవస్థ ఈ అవస్థలుగా రూపొందుతున్నది.
0: దిస్ ఇస్ ద రీజన్ ఫర్ ది ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది కంట్రీ.
1: ఎక్కడ ఉండినప్పటికీ కృతజ్ఞత చాలా గొప్పది.
0: యు మే బి ఎనీవేర్ బట్ యు షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
1: ఆనాటి పల్లెల్లో కూడా ఎంత గొప్ప గౌరవము.
0: దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మానర్స్ అండ్ కర్టసీస్ ఇన్ విలేజ్.
1: చాలా గౌరవించేటువంటి వాళ్ళు.
0: దే రెస్పెక్టెడ్
1: స్వామి. ఒకనాడు నేను బుక్కపట్నం నుంచి వస్తుంటే
0: భగవాన్ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్
1: ఒక తల్లి పిల్లకు పేర్లు చూస్తూ ఉండాలి తలపైన.
0: అండ్ వన్ మదర్ వాజ్ just lies from the head of the prophet.
1: అటువైపును చూస్తూ చూస్తూ నేను ఇటు వస్తుంది, అది తాంబూలం వేసుకుంది ఆయన పాపం.
0: She was chewing pan.
1: చూడకుండా అట్ట మూసేసేసింది.
0: She has spit it out.
1: ఆ సమయానికి సరిగా నేను పోయాను.
0: At that moment Swami appeared.
1: అంత నా పైన పడిపోయింది.
0: Oh, the whole thing fell on Swami.
1: చూచింది పాపం.
0: She saw all this.
1: నువ్వు ఎంత బాధపడిందంటే అంత బాధపడింది పాపం.
0: పల్లెల
1: వాళ్ళకు అంత ప్రేమ, అంత ఆప్యాయత.
0: The innocent villagers had that kind of intense love and affection for Swami.
1: మరి పోయి తానే వచ్చి నాకు ఒక టవల్ కప్పి ఈ చొక్కాని ఇప్పించి తానే కడిగించేసేయండి.
0: And in fact she brought another towel and then she washed Swami's clothes.
1: ఈ విధంగా కృతజ్ఞత చూపించేటువంటి వాళ్ళు ఆనాటి పల్లెల వాళ్ళు.
0: దట్ వాస్ ద రేట్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
1: ఏదైనా ఒక ఉపకారం చేస్తే జీవితం అంతా మర్చిపోకుండా ఉండేటువంటి వాళ్ళు.
0: ఎనీ హెల్ప్ రెండర్డ్ ఇస్ నెవర్ ఫర్గాటెన్ ఫర్ లైఫ్ టైమ్.
1: ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లల కోసము ఒక జ్ఞాపకార్థంగా చెప్తున్నాను.
0: భగవాన్ ఈస్ టెలింగ్ దీస్ థింగ్స్ సో దట్ చిల్డ్రన్ మే నో.
1: పవిత్రత అనేటువంటిది, ఒక కృతజ్ఞత అనేటువంటిది మానవునికి చాలా రక్తంతో పాటు ఉండాలి.
0: గ్రాటిట్యూడ్ అండ్ సేక్రెడ్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, యాజ్ ఇంపార్టెంట్ యాజ్ బ్లడ్.
1: ఆ కృతజ్ఞతనే లేకపోతే వీడు కృతజ్ఞుడు అయిపోతాడు.
0: అండ్ ఇఫ్ యూఆర్ నాట్ గ్రేట్ఫుల్ యూఆర్
1: ఆ కృతజ్ఞునికి ఇంకా పరిహారమే లేదు.
0: అండ్ దేర్ నో అటోన్మెంట్ ఫర్
1: సూర్య నమస్కారం చేసేటువంటి పిల్లలకంతా తెలిసేది.
0: యు నో దోస్ దట్ ఆఫర్ ప్రేయర్ టు సన్ గాడ్
1: అని చెప్పి పేరు చెప్పి ఉంటారు.
0: దే ఆల్సో మెన్షన్
1: దాంట్లో కృతజ్ఞాయ నమః అని వస్తుంది.
0: అండ్ దే ఆల్సో ప్రేయర్ టు సన్ గాడ్ సేయింగ్ కృతజ్ఞాయ నమః.
1: కృతజ్ఞునికైనా కొంతవరకు ఉంటుండాలి కానీ పరిహారం, కృతజ్ఞునికి అసలు పరిహారమే లేదు.
0: దేర్ నో అటోన్మెంట్ ఫర్ అన్ అన్గ్రేట్ఫుల్ పర్సన్.
1: కనుకనే వాడికి ఏమైపోయింది, కృతజ్ఞాయ నమః అంటే దృష్టి భగవంతుడు ఇచ్చినటువంటిది.
0: విజన్ ఐ సైట్
1: ఇది సన్ నుంచి వచ్చి చేరినటువంటిది.
0: ఇట్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ సన్ గాడ్.
1: చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత.
0: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
1: Suryudu kabatti ilanti vaaniki suryudu kannul nunchi dooram aipothadu.
0: And an ungrateful person will lose his eyesight.
1: Blind aipotharu.
0: He becomes totally blind.
1: Krutagnatayani vaaniki blind aipotharu.
0: Ungrateful person becomes blind.
1: Kanukune deeniki krutagnaya namaha ani peru pettaru.
0: So the sun god is prayed like that.
1: ఈ విధంగా ఉంటున్నప్పుడు
0: when things went on,
1: కొండవరాజు మీకు అందరికీ తెలుసును, అంజలీదేవి చేసినటువంటి ఫిలిం లోపల కొండవరాజు ఉండేటువంటి వాడు.
0: యు మస్ట్ హావ్ వాచ్డ్ అంజలీదేవి టెలి సీరియల్ కొండమరాజు క్యారెక్టర్.
1: ఆ కొండమరాజు చాలా వయసే 112 సంవత్సరములు.
0: కొండమరాజు లివ్డ్ అప్ టు 112 ఇయర్స్.
1: 112 తెల్లవారు లేస్తే ఇక్కడ నడుచుకుని వచ్చేటువంటి వాడు.
0: అండ్ యూస్ టు వాక్ టు మందిర్.
1: ఈ విధంగా వస్తూ వస్తుంటే ఒకదేం నేను అక్కడికి వెళ్ళాను.
0: వన్ డే భగవాన్ వెంట దేర్
1: అప్పుడు అడిగాడు, స్వామి ఇంకా నేను ఎంతకాలం ఉంటాను ఇక్కడ?
0: స్వామి హౌ లాంగ్ ఐ గోయింగ్ టు లివ్.
1: నేను ఎప్పుడు ఈ దేహాన్ని వదులుతాను?
0: వెన్ ఐ వుడ్ లీవ్ దిస్ బాడీ.
1: నేను చెప్తాండే నేను వస్తాను ఆ ముందుగాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ టెల్ యూ, ఐ విల్ సర్టన్లీ విజిట్ యూ దాన్.
1: ఒక దినం ఇక్కడ నుంచి నేను నడుచుకొని పోయాను ఊర్లోకి.
0: వన్ డే భగవాన్ వాక్డ్ ఆల్ అలాంగ్ టు ద విలేజ్.
1: తెలుసుకున్నాడు,
0: హి కుడ్ అండర్స్టాండ్.
1: ఈశ్వరమ్మ స్వామి వస్తున్నాడు.
0: ఈశ్వరమ్మ స్వామి ఇస్ కమింగ్.
1: పోవస్ వస్తుంది.
0: ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో.
1: ఇంకా నేను పోవాల్సి వస్తుంది.
0: అండ్ టు లీవ్ ద బాడీ
1: అని చెప్పాడు.
0: హి సెడ్
1: కొంచెం నీళ్లు తీసుకురామని చెప్పాడు.
0: అండ్ హి వాంటెడ్ హర్ టు ఫెచ్ వాటర్.
1: ఆయన చాలా మంచి సంగీతగాడు.
0: హీస్ ఎ గుడ్ మ్యూజిషియన్.
1: లక్ష్మణ యొక్క మూర్చ చాలా గట్టిగా పాడేటువంటి వాడు.
0: హి సీన్ ఎ పెయింటింగ్ ఆఫ్ లక్ష్మణ.
1: అక్కడ ఆయన ప్రారంభిస్తే ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేటువంటి వాడు, అంత పెద్ద కొంటము.
0: అండ్ హి హాస్ గాట్ సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ దట్ వుడ్ అట్రాక్ట్ ఎవ్రీబడీ ఆల్ విలేజర్స్.
1: ఆ నీళ్లు ఆమె తెచ్చిస్తే
0: when she brought water,
1: నాకు ఇచ్చాడు. స్వామి మీరు కొంచెం తాగండి అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ భగవాన్ టు సిప్ వాటర్.
1: నీ కోసం తెచ్చింది, నా కోసం కాదన్నాడు.
0: భగవాన్ సెడ్ దిస్ వాటర్ ఇస్ బ్రాట్ ఫర్ యూ నాట్ ఫర్
1: తాగి నాకు ప్రసాదం ఇవ్వండి అన్నాడు.
0: భగవాన్ యూ ఫస్ట్ డ్రింక్ అండ్ గివ్ ఇట్ టు మీ
1: ప్రసాద్. తాగినట్టుగా నటించాను, తిరిగి ఆ కప్పు అతనికి.
0: భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ సిప్డ్ వాటర్ అండ్ గేట్ కొండమరాజు.
1: నీళ్లు త్రాగాడు.
0: హీ డ్రాంక్ ద వాటర్.
1: పండుకున్నాడు, పోయాడు.
0: పోయే
1: ముందు ఒకటి చెప్పాడు,
0: బిఫోర్ డెత్
1: స్వామి నేను చిన్న అంగడి పెట్టుకునేటువంటి వాడిని.
0: ఐ హాడ్ ఎ స్మాల్ షాప్ ప్రొవిజన్.
1: ఇది చిన్నది, బీడీలు సిగరెట్లు ఇట్లాంటివంతా ఉంటాయి చూడు, ఒక్క ఆకు ఇలాంటివంతా అమ్ముకునేటువంటి
0: వెరీ స్మాల్ షాప్ ప్రొవిజన్.
1: నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి నేను మోసం చేయలేదు, ఎవరికి నేను ద్రోహం చేయలేదు. కాబట్టి నేను ఎవరికైనా మర్చిపోయి ఒక అణానో బొట్టో ఏదో కొంచెం అప్పేమని చేసిండు వచ్చును.
0: అన్నోయింగ్లీ ఐ మైట్ నాట్ హావ్ పెయిడ్ సమ్ మనీ టు సమ్ పీపుల్.
1: మా గృహంలోపల స్వామి పుట్టాడు.
0: భగవాన్ హస్ టేకన్ బర్త్ ఇన్ అవర్
1: ఫ్యామిలీ. రత్నాకర వంశమే తరించింది.
0: రత్నాకర ఫ్యామిలీ ఇస్ రెడీ.
1: కాబట్టి నేను ఈ రుణములో పోకూడదు.
0: ఐ షుడ్ నాట్ బి ఇండెటెడ్ టు ఎనీబడీ.
1: కాబట్టి నేను తెలియక ఏమైనా కొన్ని అప్పులు చేసి ఉంటే
0: అన్నోయింగ్లీ ఐ మైట్ హావ్ మేడ్
1: నాకు ఒక వరం ఇవ్వాలి అన్నాడు.
0: అండ్ ఐ వాంట్ యు టు కన్ఫర్మ్
1: వరం అన్నాడు.
0: వాట్ ఇస్ ద బూన్ యు వాంట్?
1: నా శవాన్ని తీసుకుని పోయే సమయం లోపల
0: యాజ్ ద బాడీ ఇస్ టేకెన్
1: అంత బొట్టు దమిడీలంతా మార్చి నా పైన చల్లండి అన్నాడు.
0: ఎట్ ఆల్ ది స్మాల్ కాయిన్స్ స్మాల్ చేంజెస్ బి స్ప్రెడ్
1: అంటే అది ఎవరికి చిక్కుతుందో వాళ్ళు ఆ రుణం తీరిపోతుంది.
0: కాయిన్స్ ఆర్ థ్రోన్ యాజ్ ద బాడీ ఇస్ టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్ ఎనీబడీ కెన్ కలెక్ట్. అంత
1: దమిడీలు పొట్టే తప్ప నోట్లు లేవు.
0: స్మాల్ పైసెస్ స్మాల్ కాయిన్స్ నైబర్స్ ఎవర్ దేర్.
1: 55 కిందట
0: 55 ఇయర్స్ అగో
1: అప్పుడు ఎవరు లేదు.
0: నన్ వర్దే
1: ఆ విధంగా తన యొక్క రుణమును ఆ విధంగా తీర్చేసేసినాను.
0: దట్స్ హౌ హీ క్లియర్డ్ హిస్ డెట్.
1: కనుక అతను ప్రశాంతంగా జీవితాన్ని వదిలాడు.
0: సో హీ హాడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకెంతవరకు వచ్చేసిన ఈ పది మొదటి దినం కాబట్టి చెప్తున్నాను.
0: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
1: గృహం అబ్బాయి అనగా ఈ దేహానికి తండ్రి,
0: ద ఫాదర్ ఆఫ్ దిస్ బాడీ భగవాన్.
1: ఆయన కూడా చిన్న చిన్న వ్యాపారం చేసేవాడు.
0: హీ టు హాడ్ ఎ వెరీ స్మాల్ బిజినెస్.
1: ఏమిటి వ్యాపారం అంటే, స్వామి దగ్గర వచ్చినటువంటి వాడు కొబ్బరికాయ కావాలి వెంకప్ప అంటే పరిగెత్తిపోయి బుక్క పట్టిన పోయి కొబ్బరికాయ తీసుకొచ్చేవాడు.
0: ఆల్ డివోటీస్ యూస్ టు అసెంబుల్ హియర్ వెన్ దే వాంట్ కోకోనట్ హీ విల్ గో టు బుక్క పట్టిన.
1: ఈ విధంగా వచ్చిన భక్తులకి అందరికీ సహాయం చేసేటువంటి వాడు.
0: హీ యూస్ టు సర్వ్ ఆల్ డివోటీస్.
1: ఆ విధంగా ఉండినప్పుడు
0: యూనివర్సో
1: నేను కోరికలకు సెలెక్షన్ చేసి రూమ్ లో పిలిచాను.
0: స్వామి కాల్స్ పీపుల్ ఫర్ అన్ ఇంటర్వ్యూ.
1: సరిగా నేను లోపల పోయే ముందుగా వచ్చేసాడు ఇక్కడికి.
0: అండ్ హీ కేమ్ హియర్ ఎట్ వన్స్ ఆన్ వన్
1: డే. దగ్గర నిల్చుకున్నాడు.
0: అండ్ హీ స్టూడ్ దేర్
1: నిల్చుకొని, అప్పుడు ఈ మందిరం లేదు,
0: దిస్ మందిర్
1: స్తంభం మాత్రమే ఉండేటువంటి వరండా.
0: అండ్ దేర్ ఇస్ ఓన్లీ వరండా.
1: స్వామి నాతో ఒక నిమిషం మాట్లాడాలా అన్నాడు.
0: హి సెడ్ స్వామి యు షుడ్ టాక్ టు మీ ఫర్ ఎ మినిట్.
1: ఉండు ఉండు వీళ్ళని చూచి వస్తానన్నాను.
0: హి సెడ్ వెయిట్ లెట్ మీ
1: కమ్. వీరిని నాతో మాట్లాడాలా అన్నాడు.
0: హి సెడ్ ఐ వాంట్ టు టాక్ టు యు ఇమిడియట్లీ.
1: చాలా ఫోర్స్ చేశాడు.
0: అండ్ హి ప్రెస్డ్ హిమ్.
1: సరే లోపల వచ్చేసే అన్నాను.
0: హి సెడ్ ఓకే యు గెట్ ఇన్.
1: ఆయన డబ్బునంతా పంచులో దాచుకునేటువంటి వాడు.
0: అండ్ హి యూస్డ్ టు కీప్ ది స్మాల్ చేంజ్.
1: ఆనాటి లోపల ఒక పర్స్ అని కానీ ఒక జోబి అని కానీ ఇట్లాంటి ఉండేటువంటి
0: దేర్ వర్ నో పాకెట్స్ ఆర్ పర్సెస్ ఇన్ దోస్ డేస్.
1: అంత చిల్లరంతా తీసుకుని
0: స్మాల్ కాయిన్స్
1: 500 రూపాయలు మిగిలించుకొని
0: అండ్ యూ కుడ్ సేవ్ 500
1: నా చేతిలో పెట్టాడు.
0: అండ్ గేవ్ టు భగవాన్.
1: స్వామి
0: స్వామి
1: నాకు 10వ దినము
0: 10th day
1: బీదలకంతా కూడా అన్నదానం చేయాలి.
0: లెట్ దేర్ బి పూర్ ఫీడింగ్.
1: నేను 2 మూటలు బియ్యం పెట్టాను.
0: ఐ గాట్ 2 బ్యాగ్స్ ఆఫ్ రైస్.
1: ఒక మూట బెడలు పెట్టాను.
0: అండ్ ఆల్సో
1: బెల్లం పెట్టాను. అన్ని పెట్టేసేసినాను. ఎవరు దీన్ని తీసుకోకూడదు.
0: దేర్ ఆర్ గ్రామ్స్ అండ్ ఆల్సో ద రైస్ 2 బ్యాగ్స్.
1: చిల్లర ఖర్చు అంతా తీసుకుని నా 10వ దినము దీనికి సమారాధన చేయాలన్న.
0: ఆన్ ద 10th day దిస్ థింగ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్.
1: పోయినాడు. పోయేటప్పటికి
0: హి రిటర్న్
1: తన కుమారునికు జానకిరామయ్యకు.
0: జానకిరామయ్య
1: ఒక కుమారుడు పుట్టాడు.
0: అండ్ ఎ సన్.
1: అతనే రత్నాకరుడు.
0: హీఈస్ రత్నాకర్.
1: ఆ రత్నాకర్ చిన్నపిల్లవాడిని ఆడిస్తూ కూర్చున్నాడు.
0: హి వాస్ ప్లేయింగ్ విత్ హిస్ సన్ రత్నాకర్.
1: కూర్చున్నటువంటి వాడు ఎవరెక్కడ అన్నాడు. భార్యను పేరు పెట్టి పిలిచలేదు.
0: And he never called his wife by name.
1: ఈమె వచ్చేసింది ఈశ్వరమ్మ.
0: ఈశ్వరమ్మ కేమ్.
1: ఏమి అని.
0: హి సెడ్ వాట్ డు యు వాంట్.
1: పట్టుకో అన్నాడు.
0: హి జస్ట్ హెల్డ్ హి హియర్.
1: ఆమె ఇక్కడ పట్టుకుంది.
0: అండ్ షీ జస్ట్ కెప్ట్ హర్ ఫింగర్
1: ఎత్తుకోమనింది. ఆ పిల్లవాడిని ఎత్తుకుంది.
0: అండ్ హి జస్ట్
1: ప్రాణం వదిలే.
0: అండ్ హి డైడ్.
1: అనగా వీళ్ళ మరణాలు ఎంత సులభంగా వచ్చినాయంటే అంత సులభంగా వచ్చినాయి.
0: దే హాడ్ సచ్ ఎన్ ఈజీ డెత్ అట్ దట్ టైం.
1: ఒక్క క్షణమైనా కూడా ప్రాణం పోవడానికి టైం లేదు.
0: దే నెవర్ స్ట్రగుల్డ్ అట్ దట్ టైం.
1: అంత ఆనందంగా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి ఇక్కడ నుంచి నడుచుకుని పోయి అక్కడ పండుకొని ఆ విధంగా ప్రాణం ఇచ్చారు.
0: ఐ కేమ్ హియర్ కన్వర్స్ టు స్వామి.
1: ఇంకా ఈ దేహం యొక్క తల్లి ఈశ్వరమ్మ.
0: అండ్ ఈశ్వరమ్మ మదర్.
1: బెంగళూరు లోపల సమ్మర్ క్లాస్ జరుగుతుండది.
0: ది టైమ్ ఆఫ్ సమ్మర్ క్లాసెస్ ఇన్ బెంగళూరు.
1: సమ్మర్ క్లాస్ జరుగుతుంటే అందరికి పిల్లలకి అందరికీ టిఫిన్ అంతా పెట్టేసేసినారు.
0: అండ్ బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్ టు ఆల్ స్టూడెంట్స్.
1: తెల్లవారి 7:30 పెట్టేశాము.
0: అండ్ 7:30
1: అప్పుడు గోకాక్ చాలా స్ట్రాంగ్ మ్యాన్.
0: గోకాక్ వెరీ స్ట్రాంగ్ డిసిప్లినేరియన్.
1: దీన్ని అంతా కరెక్ట్ గా నడిపించుకునేటువంటి వాడు.
0: హి అబ్జర్వ్ పంక్చువాలిటీ.
1: అప్పుడు ఈమె కూడా టిఫిన్ తినింది.
0: అండ్ షీ టు హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్.
1: ఒక వరండాలో కూర్చుంది.
0: షీ సాట్ దేర్ ఇన్ ది వరండా.
1: ఉన్నట్టు ఉంటుండి స్వామి స్వామి స్వామి అని అరిచింది.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ షౌటెడ్ స్వామి స్వామి.
1: నేను పైన ఉన్నాను వస్తున్నాను వస్తున్నాను అన్నాను.
0: భగవాన్ వాస్ దేర్ ఇన్ ది
1: అప్స్టెయిర్స్. బిరిన్ రండి అనింది.
0: హి సెడ్ స్వామి కమ్ క్విక్లీ.
1: నేను అక్కడి నుంచి దిగి వచ్చాను.
0: భగవాన్ గాట్ డౌన్.
1: వచ్చేటప్పటికే నా చేయి పట్టుకుంది ప్రాణం పెట్టింది.
0: దెన్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ స్వామి.
1: అనగా ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క జీవితకు ఇంత పవిత్రమైన మరణాలే వస్తుంటాయి.
0: యాజ్ దే ఆర్ సీక్రెట్ పీపుల్.
1: కొండవరాజు అంతే, పెద్ద వెంకమరాజు అంతే,
0: పెద్ద వెంకమరాజు
1: పోయినారు.
0: All of them had that peaceful day.
1: Vilanta selected people.
0: They're all selected people.
1: Swami select cheskunnatundi.
0: Swami selected these people.
1: Kaani ee naadu tallidandrulu oka bidden select cheskuntaru.
0: And today parents select their children.
1: Aa naadu biddane tallidandrulu select chestaru.
0: Those days Bhagwan selected his parents.
1: ఈ విధంగా జరిగినటువంటిది స్వామి యొక్క చరిత్ర.
0: దట్ ఈస్ ద బయోగ్రఫీ ఆఫ్ భగవాన్.
1: సంజయ్ సహాని అవతారాన్ని గురించి చెప్తూ వచ్చాడు.
0: సంజయ్ సహాని
1: దానివల్ల నేను దీన్ని హెచ్చరిస్తూ వచ్చాను.
0: అండ్ దేర్ఫోర్ భగవాన్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుక ఎవరికి ఏనాడు కూడా కించిత్ బాధ పెట్టినటువంటిది కాదు నేను.
0: భగవాన్ డిడ్ నాట్ అలౌ ఎనీబడీ టు సఫర్.
1: ఏ ఒక్క కఠినమైన మాట చెప్తే కూడా వాళ్ళు ఏం బాధపడతారో ఏమో అని కఠినమైన మాటలు కూడా ఆడేవాడిని కాదు.
0: హి నెవర్ యూజ్డ్ హార్ష్ వర్డ్స్.
1: ఇంకా ఏదైనా వాడిని తిట్టాలనుకుంటే దున్నపోతా అనేటువంటి వాడిని అంతే, అదే పెద్ద తిట్టు.
0: అట్ ద మాక్సిమం యూ విల్ సే దున్నపోతా హీ బఫెలో.
1: ఆ పెద్ద తిట్టు తిట్టేవాడిని.
0: దాట్ ఇస్ ది బిగ్గెస్ట్.
1: ఇంకంతకంటే వేరే తిట్టు నాకు రాదు.
0: నథింగ్ మోర్.
1: ఆ విధంగా ఎవరిని బాధ పెట్టకుండా అందరినీ ఆనందపరుస్తూ వచ్చాడు.
0: నెవర్ సఫర్డ్ ఎనీబడీ. హి మేడ్ ఎవరీబడీ హ్యాపీ.
1: మొదలు నుంచి కడ వరకు అందరిని ఆనంద పెట్టడమే ఆనంద పెట్టడమే.
0: Bhagavan will make everybody happy and blissful. That only
1: God.
0: Everybody should be happy.
1: Andaru anandanga undali.
0: And everybody blissful.
1: Andaru aadhyatmika margamlo praveshinchali.
0: And everybody proceed.
1: Atmavishwasanni pinchukovali.
0: They should develop self confidence.
1: Atmavishwasam cheta meer tarinchukuntaru.
0: And certainly you can progress.
1: Ye vishwasam lekapoyina gaani atmavishwasanni kaligi undali.
0: You may not have any kind of faith, but self confidence is important.
1: Dani vallane meer janmakudaru saarthakam avutundi.
0: And then you can work for the objective of your life.
1: Kanuka ఈ ప్రదేశంలో ఉండినటువంటి వారు, ఈ ప్రాంతానికి చేరినటువంటి వారు, ఈ యొక్క దీనికి వచ్చినటువంటి వారికి అందరికి కూడా ఆత్మవిశ్వాసం చాలా దృఢమైనటువంటి.
0: దోస్ హూ బిలాంగ్ టు దిస్ ప్లేస్, దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ మస్ట్ నో దిస్.
1: లేకపోతే
0: వాల్యూ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విదౌట్ ఇట్ ఇట్స్ నో లైఫ్ అట్ ఆల్.
1: యూజ్లెస్.
0: లైఫ్ ఇస్ యూస్లెస్.
1: ఆత్మనే లైఫ్.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఆత్మ ద స్పిరిట్ ఇస్ ద లైఫ్.
1: కనుక అందరు కూడా ఏ భక్తి లేకపోయినా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
0: యు మే నాట్ హావ్ డివోషన్ బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆత్మానందాన్ని పొందండి.
0: హావ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ ఇట్.
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: ఈ యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్.
1: అలాంటి యూనియన్ గా ఉండేటువంటి ఆత్మానందాన్ని పొందండి.
0: ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: ఈనాటి ప్రథమ దినము,
0: ద ఫస్ట్ డే,
1: నవరాత్రి మహోత్సవము,
0: ఇట్ ద బిగినింగ్ ఆఫ్ నవరాత్రి.
1: ఈ నవరాత్రి లోపల మహాదుర్గ, మహాకాళి, మహాసరస్వతి మూడింటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది ఈ యొక్క ప్రథమ దినము.
0: ది గాడెస్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ మచ్ థాట్ ఆఫ్ అండ్ రిఫ్లెక్టెడ్ అపాన్ దిస్ డే.
1: ఈ ముగ్గురు వేరే కాదు.
0: దే ఆర్ నాట్ సెపరేట్.
1: ఈ మూడు కూడా ఏకత్వంతో కూడినటువంటి వాళ్ళే.
0: ది ట్రయూన్ గాడ్ ఈస్
1: మహాకాళి, శక్తి స్వరూపం, అదే ఎనర్జీ.
0: And the first aspect is energy.
1: Saraswati, mana yok vak swarupini.
0: Saraswati, our speech faculty.
1: Lakshmi, mana ananda swarupini.
0: Lakshmi, our blissful state.
1: Kanukane ee moodu kudunu prati manamulu enduku kuda untunnayi.
0: All the three are present in everyone.
1: Kanukane manam ekkado bayataku poi vetakanakkarledu.
0: You don't need to search
1: out. Daivathamanega manavathame daivathamu.
0: And in fact, the very human quality is the divine quality.
1: Kanukane manavude devudu.
0: So man is God.
1: కనుక మానవుని దేవునిగా భావించుకుని ఆ దేవ గుణములు మీరు పెంచుకుని
0: కన్సిడర్ మ్యాన్ యాస్ గాడ్ అండ్ డెవలప్ డివైన్ క్వాలిటీ.
1: ఆనందాన్ని పొందండి.
0: అండ్ దెన్ ఎంజాయ్ ద డివైన్ బ్లెస్.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: ഓട്ടോമാറ്റിക്കു ലൈറ്റുക്കു അവധുലുണ്ട്. ഒക്കടു ജഗത്തുനി സൃഷ്ടിച്ച ഉണ്ടവലത റൈലു പരുവുക്കു നടിപ്പിച്ചു ഡ്രൈവറുണ്ട്. ഓട്ടോമാറ്റിക്കു ലൈറ്റുക്കു അവധുലുണ്ട്. ഒക്കടു ജഗത്തിനി സൃഷ്ടിപ്പ ഉണ്ടവലതേ ഒക്കടു ജഗത്തിനി സൃഷ്ടിപ്പ ഉണ്ടവലതേ.
1: For the running train, when there is the driver, when the automatic light has got its limitation, don't you think there is a creator for all this creation?
2: ദിവ്യാത്മ സ്വരൂപുള്ളവരെ,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ഡിവൈൻ ആത്മ,
2: മാനവ ജീവിതമു ചാലാ വിചിത്രമൈനട്ടുണ്ടിതി.
1: ദി ഹ്യൂമൻ ലൈഫ് ഈസ് വെരി പെക്യൂലിയർ.
2: ഈ വിചിത്രമായ ജഗത്തിനു സൃഷ്ടിച്ചിനട്ടുണ്ടി ദൈവമു മരിന്ത വിചിത്രമൈനട്ടുണ്ടി വാടു.
1: ഗോഡ് ദി ക്രിയേറ്റർ of this entire universe is still much more mysterious.
2: ee rendinti yokka chitramunu varninchutaku ravi chaladu.
1: To narrate the mysteries of the two, ravi is not enough.
2: Palikinchutaku kavi chiledu.
1: Poet cannot compose.
2: Ravi ki kavi ki chikkanatvanti yokka srushti ee jagattu.
1: Neither the poet nor the son can comprehend the universe.
2: Chitrambulu.
1: Very peculiar.
2: Trailokya pavitrambulu.
1: Very sacred to three worlds.
2: Vanajalala vittambulu. Sanmitrambulu.
1: Friendly.
2: Muni janavana pautrambulu.
1: Very endearing to the saints.
2: Vishnu devu charitrambulu.
1: They are the stories of Vishnu.
2: Aidu mandi shishyulu, vidyarthulu, pippiladukuni ప్రార్థించి వారికి ఉన్నటువంటి యొక్క సందేహంలో నివారణ గావించుకున్నారు.
1: ఫైవ్ డిసైపుల్స్ అప్రోచ్ సేజ్ పిపిలాద, గాట్ దేర్ డౌట్స్ క్లారిఫైడ్.
2: ఆరవ విద్యార్థి చాలా తెలివితేటలు గలవాడు.
1: సిక్స్ డిసైపుల్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
2: అతని వంశము చాలా ప్రాచీనమైనటువంటి వంశం నుంచి వచ్చినటువంటి వాడు.
1: He belongs to ancient family of tradition.
2: Garga vamsamlo janminchinatvanti vaadu.
1: He belongs to that family of Garge.
2: Ee yokka aaro vidyarthi yokka peru Shauryayani.
1: The name of the sixth student is Shauryayana.
2: Ee Shauryayani aidu mandi vidyarthulaku bodhinchetvanti aatma tattvamunu prana tattvamunu jagat tattvamunu chakkaga vini ఎంతో ఆనందిస్తూ వచ్చాడు.
1: ద సిక్స్త్ డిసైపుల్ సూర్యాయన లిసన్ టు ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్, ద నేచర్ ఆఫ్ ద లైఫ్ అండ్ ద వరల్డ్ టు.
2: కానీ ఈ శౌర్యాయునికి పిప్పిలాదుని ప్రశ్నించి తన సందేహము నివారణ గావించుకోవాలనే అభిష్టమే మాత్రము లేదు.
1: శౌర్యాయన ది సిక్స్త్ స్టూడెంట్ డిడ్ంట్ హావ్ ఎనీ డిజైర్ టు పుట్ ఎ క్వశ్చన్ టు ద ప్రిసెప్టర్ అండ్ సీక్ ఎన్ ఆన్సర్.
2: చెప్పినవి విని ఆచరణలో పెట్టి ఆనందించటమే తన యొక్క కర్తవ్యమని నిర్ణయించుకున్నాడు.
1: He decided that his duty lies in listening to that and practicing thereafter.
2: కాని భాగుడు ఈ శౌర్యాయని ఒత్తిడి పెడుతూ వచ్చాడు.
1: But Bharga laid pressure on Shauryayana.
2: శౌర్యాయని మాకు మాత్రం నీకున్న తెలివితేటలు లేవా, కానీ ఉన్నటువంటి యొక్క విషయమును తెలిసినటువంటి వారి దగ్గర అడిగి తెలుసుకోవటము విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: They went on telling, are we not that much intelligent? It is the duty of the student to know what is not known from the teacher.
2: కనుక నీవు కూడా ఏదైనా ఒక ప్రశ్న అడిగి ఈ సద్గురువు దగ్గర సరి అయిన సమాధానం అందుకోమన్నాడు.
1: Therefore, you also put a suitable question and get a good answer and be satisfied.
2: ఈ చెప్పిన జవాబులే ఎన్నో విధములైనటువంటి జీవితాన్ని రహస్యాన్ని చక్కగా విపులంగా పిప్పిలాడు బోధించాడు.
1: పిప్పిలా దట్ థాట్ ఎనఫ్ ఫర్ లయన్స్.
2: కానీ ఒక్క సందేహం నన్ను బాధిస్తుండదు.
1: బట్ యెట్ వన్ డౌట్ ఇస్ స్టిల్ లింగర్స్ విత్ మీ.
2: జీవుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు కొన్ని అవస్థలను అనుభవిస్తున్నాడు.
1: The individual passes through certain situations in the waking, dreaming and deep sleep states.
2: ఈ జాగ్రత్త అవస్థ యందు ఉండేటువంటి జీవుడు ఎవరు?
1: Who is this individual present in the waking state?
2: స్వప్నావస్థ యందు ఉండేటువంటి జీవుడు ఎవరు?
1: Who is this individual present in the dreaming state?
2: సుషుప్తి యందు సర్వమును మరచి ఉండేటువంటి వాడు ఎవరు?
1: Who is he that forgets everything in the deep sleep state?
2: ఈ మూడు అవస్థలు కూడాను అతీతమైనటువంటి వాడు మరెవడు?
1: Who is the one beyond all these three states?
2: ఈ విధమైనటువంటి ఒక సందేహము ఈ శౌర్యాయంలో కొంత బాధిస్తూ వచ్చింది.
1: This doubt is still lingering with శౌర్యాయనా.
2: నాయన, జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడాను ప్రణవం యొక్క భాగములే.
1: The waking, the dreaming and deep sleep are the parts of pranava.
2: జాగ్రత్తకు భూత్ అంటారు.
1: The waking state is called భూ.
2: స్వప్నావస్థకు భువహ అంటారు.
1: Dreaming state is called భువహ.
2: నిద్రావస్థకు సువహ అంటారు.
1: Deep sleep is called సువహ.
2: ఓం భూర్ భువస్వహ. భూర్ భువస్వహ అనగా మనకు దుష్టకల్పితమై మనకు కనిపించేటువంటి ఈ జగత్తు భూర్.
1: భూర్ భువస్వహ. దిస్ అపేరెంట్ వరల్డ్ విచ్ ఇస్ భూర్
2: అనగా పదార్థములతో కూడినటువంటిది.
1: That which is out of this matter.
2: ఈ పదార్థములకు పేరు కలిగినటువంటిది.
1: This matter has a name.
2: పేరుకు తగిన రూపము కలిగినటువంటిది.
1: It has form too.
2: రూపనామములతో కూడినటువంటి పదార్థమే భూ.
1: The one with the name and form is భూ.
2: దేహము కూడాను ఒక పదార్థమే.
1: Body also is matter.
2: ఇంకా రెండవది భువః.
1: The second one is భువః.
2: ఈ పదార్థముతో కూడినటువంటి ఈ దేహాన్ని చలింపచేస్తుండాది, స్పందింపచేస్తుండాది ప్రాణశక్తి.
1: ఇట్ ఇస్ ద లైఫ్ ఫోర్స్ దట్ మేక్స్ దిస్ బాడీ విచ్ ఇస్ ద మ్యాటర్ మూవ్.
2: ఈ స్పందింపచేసేటువంటి శక్తియే లేకుండా దీనినే చైతన్యం అంటారు. ఈ చైతన్యమే దేహాన్ని అన్ని విధములు కూడా పనిచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వైబ్రేషన్ ఇన్ ద బాడీ.
2: కనుక ఈ యొక్క స్పందన చేసేటువంటిది, స్పందింపచేసేటువంటిదే ప్రాణశక్తి.
1: దిస్ వైబ్రేషన్ ఈజ్ డ్యూ టు రేడియేషన్ ద లైఫ్ ఫోర్స్.
2: ఈ స్పందనాశక్తిని అనేక విధములుగా ఆజ్ఞానుసారము ప్రవర్తింపచేసేటువంటిది మరొకటి ఉంటున్నది.
1: దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ మూవ్మెంట్.
2: అది ఏ సుషుప్తి అవస్థ ఎందుకున్నటువంటి ప్రజ్ఞ.
1: That is that awareness prajna in sushupti.
2: ఈ మూడింటి యొక్క తత్వమునే రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ అన్నారు.
1: దీస్ త్రీ పొజిషన్స్ ఆర్ కాల్డ్ రేడియేషన్, వైబ్రేషన్ అండ్ మెటీరియలైజేషన్.
2: ఈ రేడియేషన్ అనేటువంటిదే సుషుప్తి అందున్నటువంటి యొక్క తత్వము.
1: దిస్ రేడియేషన్ ఈస్ ద వన్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్.
2: ఇది ప్రజ్ఞాస్వరూపములో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
2: ఈ ప్రజ్ఞాస్వరూపమే ప్రాణశక్తిని స్పందింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
2: ఒక ఫ్యాన్ ఉంటుండాలి.
1: హియర్లా ఇస్ ఎ ఫ్యాన్.
2: కానీ ఫ్యాన్ స్వతసిద్ధంగా తిరిగి గాలిని మనకు అందించలేదు.
1: ద ఫ్యాన్ డజంట్ రొటేట్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ గివ్ యూ ద బ్రీజ్.
2: దీన్ని గాలి రూపంలో అందించేటువంటి శక్తి కరెంటు ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ కరెంట్ బిహైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రీజ్ దట్ యు గెట్.
2: కరెంట్ ఉండటం చేతనే ఫ్యాన్ తిరిగి మనకు గాలిని చేకూరుస్తుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ద కరెంట్ ద ఫ్యాన్ రొటేట్స్ అండ్ గివ్స్ యూ ద బ్రీజ్.
2: ఒకవేళ కరెంటే లేక ఫ్యాన్ మాత్రం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: బై ఎనీ ఛాన్స్ వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఈవెన్ ఇఫ్ ది ఫ్యాన్ ఇస్ ప్రెసెంట్ ఇట్ ఇస్ యూస్లెస్.
2: కనుక ప్రజ్ఞాశక్తి లేకుండా ప్రాణశక్తి ఒకటి మాత్రమే ఉండినప్పుడు ప్రయోజనమే లేదు. ఈ యొక్క జడమైనటువంటి, పదార్థమయమైనటువంటి, దుష్టకల్పితమైనటువంటి ఈ దేహము చలించలేదు, భ్రమించలేదు, దిగత్తును వరించలేదు.
1: When there is no awareness, this body which is the matter, which is artificial and created, it cannot move, it cannot be active, it cannot be diluted.
2: కనుకని అన్నింటిని కూడాను ఆడించి పాడించి లాలించి పోషించేటువంటి ఒక శక్తి ప్రజ్ఞాశక్తి.
1: Therefore, it is awareness which is responsible for all this that goes on in this world, the singing and the dancing. దీనిని
2: భువః అన్నారు.
1: This is called భువః.
2: ఈ ఓంకారంలో ఉండినటువంటి అకార ఉకార మకారంలోని మకారమే ప్రజ్ఞాశక్తి.
1: Out of these three, akara, ukara, makara, this makara is prajnashakti, awareness.
2: ఈ ఉకారము అనేటువంటిదే ప్రాణశక్తి.
1: ఉకార ఇస్ ద లైఫ్ ఫోర్స్.
2: అకారమే ఆకార శక్తి, అదే పదార్థం.
1: అకార ఇస్ ఆకార ద మ్యాటర్.
2: కనుక ఓంకారంలో ఉండినటువంటి యొక్క అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి యందు ఉండేటువంటి యొక్క తత్వములు కూడాను ఇవియే అన్నాడు.
1: The Omkara has got the combination of Akara, Ukara, Makara. So also the combination of the waking, dreaming, the deep sleep.
2: ఈ ప్రణవమునందు,
1: in this pranava,
2: ఋగ్వేద యజుర్వేద సామవేద మూడింటి యొక్క స్వరూపమైనటువంటి యొక్క ఏకత్వము ప్రణవమే, అది కూడాను ఇందులోనే ఉంటుండాలి.
1: The ఋగ్వేద యజుర్వేద సామవేద, all the three are present in this pranava.
2: ఋగ్వేదము పదార్థమయమైనటువంటిది.
1: Rugveda pertains to matter.
2: Inka yajurvedamu pranamayamainatundi.
1: Yajurveda speaks of life principle.
2: Samavedamu prajnamayamainatundi.
1: Samaveda speaks of awareness.
2: Aithe ee moodintini sadhinchetundi emiti?
1: What is that accomplishes all the three?
2: Okati prarthana, rendavadi bhavamu, moodavadi oka sadhana.
1: One is prayer, other is feeling, the third one is practice.
2: Prarthana anetvantidi jagrata avastha.
1: Prayer stands for waking state.
2: Sadhana idi swapna avastha.
1: The practice is represents dreaming state.
2: Inka jnanam tutundi emitadi, adiye sushupti avastha.
1: This feeling, the knowledge, is deep sleep.
2: Ee sadhana anetvantidi kevalamu manasuto koodinatvantidi.
1: The practice is done with the mind.
2: కాని దురదృష్టవశాత్తు ఈనాడు సాధన అనేటువంటిది దేహముతో కూడినటువంటిదిగా భ్రమిస్తున్నారు.
1: But unfortunately today, practice is mistaken with
2: the
1: body.
2: ప్రార్థన దేహము.
1: The prayer is done by the body.
2: భావము ఈ యొక్క సంసార సంబంధమైనటువంటి దీంట్లో స్వప్నావస్థ.
1: Feeling represents the worldly life.
2: సాధనే ప్రజ్ఞాశక్తి.
1: This sadhana practice is awareness.
2: ప్రార్థన భావన సాధన.
1: వన్ ఇస్ ప్రేయర్, వన్ ఇస్ ఫీలింగ్, ద వన్ థర్డ్ వన్ ఇస్ ప్రాక్టీస్.
2: ఈ మూడింటి యొక్క అవస్థలు ఎందు కూడాను స్వప్నావస్థ లోపల అనుభవించేటువంటి వాడు ఎవరు?
1: అమంగ్ దీస్ త్రీ, హూ ఇస్ ది యాక్చువల్ ఎక్స్పీరియన్సర్ ఇన్ డ్రీమింగ్ స్టేట్?
2: మనస.
1: ఇస్ ది ఇండివిజువల్ ఆర్ ద మైండ్?
2: ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నగా ఉంటుంటుంది.
1: ఇట్ సీమ్స్ టు బి వెరీ వెరీ స్ట్రేంజ్ క్వశ్చన్.
2: పిప్పిలాదుడు చెప్తున్నాడు, నాయన మనం అనుభవించినటువంటి జాగ్రత్త అవస్థలో అనుభవించినటువంటిదే స్వప్నమునందు మనం చూడగలుగుతున్నాము అని భ్రమిస్తున్నారు మానవులు.
1: పిప్పిలాద సేజ్ సెట్, మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ హి ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్.
2: మనం జాగ్రత్త అవస్థలో ఏనాడు చూడనటువంటి కూడా స్వప్నంలో మనం చూడగలుగుతున్నామే.
1: సర్టన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ వి హావ్ నాట్ సీన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ యెట్ వి సీ ఇన్ ది డ్రీమింగ్ స్టేట్. వేర్ ఫ్రమ్ యు సీ దెం?
2: మనం జాగ్రత్త అవస్థలో అనుభవించలేనటువంటి అన్ని కూడాను స్వప్నావస్థలో కొన్ని అనుభవిస్తున్నాం.
1: ఆల్ దోస్ యూ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ యెట్ యూ ఎక్స్పీరియన్స్ దెమ్ ఇన్ ది డ్రీమింగ్ స్టేట్.
2: ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
2: దీనికి పిప్పిలాదుడు చెప్తున్నాడు.
1: ఫర్ దిస్ పిప్పిలాద సెడ్,
2: నాయన కేవలము ఈ జన్మమునందు ఉండినటువంటి మాత్రమే కాదు, పోయిన జన్మములలో గడిచినటువంటి యొక్క విషయములు కూడా స్వప్నంలో కనిపిస్తుంటాయి.
1: Sage Pippilada said, not only experience of this lifetime,
2: also previous lives.
1: The remaining of the past lives also are reflected here.
2: కేవలం ఉండినప్పుడు అనుభవించినటువంటిదే కాదు ఇది.
1: Not that you experience as and then.
2: ఇది ఒక విధమైనటువంటి ఒక విద్యుత్ శక్తి యొక్క తరంగములుగా ఉంటుంటుంది.
1: It is something like electric waves.
2: చిన్న ఉదాహరణ అందరికీ తెలిసిన విషయమే.
1: A small example known to everybody.
2: ఘంటసాల వెంకటేశ్వరరావు అనేటువంటి వాడు ప్రత్యక్షంగా ఉండినప్పుడు చక్కగా పాడేటువంటి వాడు.
1: ఘంటసాల వెంకటేశ్వరరావు is a great singer.
2: కానీ ఇప్పుడు అతను లేకపోయినప్పటికీ అతని పాటలంతా కూడా విద్యుత్ సరంగములతో కూడినప్పుడు తానే ఇప్పుడు పాడినట్టుగా కూడా వినిపిస్తున్నాయి. గతమైనటువంటిదే కదా.
1: Though he is not alive today, his songs are still heard through electric waves.
2: ఎక్కడో ఏనాడో ఢిల్లీలో ఒక రేడియోలో పాడినటువంటి పాటలంతా ఇప్పుడు కూడా ఇక్కడ వినిపిస్తుంటుంటాయి.
1: A song sung there in Delhi, you can listen to them even here.
2: అతను లేడే.
1: He is not here.
2: కానీ ఇవి విద్యుత్ తరంగముల చేత కూడి ఒక ఎలక్ట్రిక్ పవర్ లోపల దీనిలో ప్రతిబింబించి తద్వారా ఈ ప్రతిధ్వని మనకు వినిపిస్తుంటుంది.
1: బికాజ్ యాస్ దే గాట్ మిక్స్డ్ అప్ విత్ ఎలక్ట్రిక్ వేవ్స్ బికాజ్ ద పవర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యు ఆర్ ఏబుల్ టు లిసన్.
2: దీనికి దేశకాల పాత్రకు అతీతమైనటువంటి ఒక ప్రజ్ఞాశక్తి అంటారు.
1: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ అవేర్నెస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
2: గడచిన జన్మములో జరిగినటువంటివి కూడా మనకు స్వప్నంలో కనిపించవచ్చు.
1: The effects of the past lives we dream.
2: రాబోయే జన్మములో జరిగేటువంటి కూడాను ఈ ప్రజెంట్ స్వప్నంలో కనిపించవచ్చు.
1: Those which are going to appear in future lives may appear in our dreams.
2: మనం ఈ జన్మములో అనుభవించేటువంటి యొక్క అనుభూతులన్నీ కూడాను స్వప్నంలో కనిపించవచ్చు.
1: Our experiences in the present day may be seen in the dream.
2: ప్రత్యక్షం మాత్రమే స్వప్న దృశ్యం అని అనుకోకూడదు.
1: We should not mistake it as the one direct past in the
2: future. Past కూడాను స్వప్న దృశ్యంతో సమానంగా ఉంటుండాలి.
1: The past and future appear in dreams.
2: కనుక ఏదో మనకు తెలియనటువంటిది వస్తే ఓ ఇది ఏనాడో మనం అనుభవించాం లేక అనుభవింపబోతాము అనేటువంటి యొక్క భావన మానవుల్లో ఆవిర్భవించాలి.
1: When anything unknown appears in a dream, you should feel, I experienced some time back or else in the future.
2: ఈ యొక్క శిష్యుడు అడుగుతున్నాడు, ఈ యొక్క స్వప్నములు ఎందుకు రావాలి?
1: Then disciple questions, why dreams should come?
2: పిప్పిలాదుడు చెప్తాడు, నాయన స్వప్నము రావటం ఉపకారమేను అన్నాడు.
1: పిలాదాస్ సెడ్, డ్రీమ్స్ హెల్ప్ యూ.
2: నీ హృదయం లోపల అనేక విధములైనటువంటి భావములతో నిండి పరితపిస్తూ ఉంటుంటాది.
1: యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ మెనీ మెనీ ఫీలింగ్స్.
2: నీ భావములో లేక నీ ఊహలో లేక నీ తలంపులో లేక నీ కోరికలో ఏవో కొన్ని లోపల అన్నీ చేరి చాలా నిన్ను బాధిస్తూ ఉంటున్నాయి.
1: You become sad because of many thoughts, many feelings and imaginations and desires.
2: Avi swapna roopamulo vachi bayata padipotam upakarame kaani apakaram kaadu.
1: All those things that are latent in you as appear in dream, you are helped in that.
2: Kanuka swapnamulo vachetvanti yokki ivanni kudanu manaku upakaramile kaani apakaram kaadu.
1: So all those that appear in a dream help you.
2: Roopalane avani vittana roopamulo untunte enaadaina tirigi mokka roopamulo ఆవిర్భవించవచ్చు.
1: If they still remain dormant as a seed, they may become, they grow into sapling.
2: కనుక స్వప్న రూపంలో మనలో ఉండినటువంటి మంచి చెడ్డ అంతా బయటపడి పోతున్నాయి వెలుపల.
1: Therefore, good and bad should get out in by way of dream.
2: అయితే ఇవన్నీ అనుభవించేవాడు ఎవరు?
1: Then who is the actual experiencer?
2: అతనే జీవుడు అన్నారు.
1: He is the jiva, the individual soul.
2: ఈ జీవుడు అనేటువంటి వాడు దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
1: What is the basis for the individual soul?
2: Pranam paina adharapadi untundadu.
1: It depends on life.
2: Pranam deni paina adharapadi untundadi.
1: On what life depends?
2: Pranam paina adharapadi untundadi.
1: It depends on pranava.
2: Kanuka pranav tattvam anetundide manavuniki jagrat swapna sushupthulu yokka anubhootulu.
1: Therefore pranava is the real experience in these three states, waking, dreaming and deep sleep states.
2: Ee vidhamainatundi dantlo present anetundidi chaala pradhanamainatundiga teesukunnadu pippilaadu.
1: Pippilada has taken the present very important.
2: Nayana raboyetundi adi kalagarbhamulo undinetundi manaku gocharam kaadu.
1: The future is hidden, you don't see it now.
2: Adi evariki chudadaniki sadhyam kaadu.
1: It's not possible for anyone to see.
2: Kaani gadichipoyinatundi kaalamulo tirigi karchipoyindi.
1: The past is gone.
2: Manam ye prayatnam chesina tirigi venukoku raadu.
1: You cannot get it back with any effort.
2: కాలములో కలిసిపోయినది, కాలగర్భములో మునిగిపోయినటువంటి దానికోసం మనం విచారించి ప్రయోజనం లేదు. కాల స్వరూపమైనటువంటి ప్రజెంట్ లో మనం అన్ని మనం విచారించాలి.
1: దట్ విచ్ వానిష్డ్ అండ్ డిసపియర్డ్ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ బదరింగ్ అబౌట్ ఇట్, కన్సర్న్ విత్ ది ప్రెసెంట్.
2: కనుక ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటాము.
1: వి థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
2: ఇది సత్యము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
2: నాట్ ష్యూర్.
1: It is not sure.
2: రేపటి వరకు ఉంటాము అనేటువంటిది మనకి ఏమి నమ్మకం?
1: Where is the guarantee that we live till tomorrow?
2: కనుక నీవు ఈ ప్రశ్న ఎందుకు నీవు వేసుకోవాలి?
1: వై డూ పుట్ దట్ క్వశ్చన్?
2: తద్వారానే నీకు అనేక రకములైనటువంటి యొక్క ఊహలు బయలుదేరి,
1: బికాస్ ఆఫ్ దట్ యుల్ హ్యావ్ ఇమాజినేషన్,
2: ఇవి స్వప్నావస్థలో ప్రవేశించి
1: ద స్టెప్ ఇన్ టు డ్రీమ్,
2: నిన్ను అనేక విధమైనటువంటి కలతలు కల్పిస్తూ ఉంటుంది.
1: అండ్ ట్రబుల్ యూ అలాట్.
2: కనుక ఫ్యూచర్ రేపటికి అనేటువంటిది నువ్వు విచారించవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ టుమారో ఫ్యూచర్.
2: నిన్న
1: yesterday.
2: నిన్నటిది మనం ఏమి ప్రయోజనం చింతించి?
1: What is the use in feeling about
2: yesterday? నడుచుకొని వచ్చిన రోడ్ చూచుకొని వచ్చాం. ముందు చూడాలి కానీ వెనక్కి ఎందుకు చూడాలి తిరిగి?
1: The road you have passed by, you already watched, then why should you go back?
2: ఎన్ని కోట్ల రూపాయలు మనం ధనం ఇచ్చినా కానీ గడిచిపోయిన నిమిషం ఒక్క నిమిషమైనా వెనక్కు రాదు.
1: In spite of spending crores of money, even second pass by will not come back.
2: మనం చక్కగా ఫ్రెష్ గా ఉన్నటువంటి యాపిల్ మనం నమిలి భుజించి మింగినాము.
1: You have eaten fresh apple.
2: కానీ నమిలి మింగినాము.
1: We have chewed it and swallowed.
2: కానీ అది కడుపులో కలిసిపోయినటువంటి తిరిగి అది ఫలంగా మనకి ఎట్లా వస్తుంది? ఎంత ప్రయత్నం చేసినా అది రాదు.
1: ద మూమెంట్ ఇట్ హస్ గాన్ టు స్టమక్, యూ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ యాజ్ ఇట్ ఈస్.
2: గాలిలో కలిసిపోయినటువంటి యొక్క వాసన తిరిగి మనం ఎంత ప్రయత్నం చేసినా వెనుకొక రాదు.
1: ద ఫ్రాగ్రెన్స్ దట్ హస్ గాన్ టు ద విండ్ కెనాట్ కమ్ బ్యాక్.
2: అదే విధంగానే గడిచిపోయిన కాలాన్ని మానవుడు ఎన్ని విధమైనటువంటి ప్రయత్నించినా వెనుకొక రాదు.
1: ద టైమ్ పాస్ బై విల్ నెవర్ రిటర్న్.
2: కనుక నాయన గడిచిపోయిన దానిని విచారించవద్దు.
1: Therefore, don't bother about that past.
2: రాబోయే దాన్ని చింతించవద్దు.
1: Don't worry of the future.
2: ఉన్న దాన్ని నీవు అనుభవించు.
1: Experience the present.
2: ఈ అనుభవమే ప్రధానమైనటువంటిది.
1: This experience is important.
2: ఇది ప్రెజెంట్.
1: Live in the present.
2: ఇది వర్తమానము.
1: This is the present.
2: ప్రెజెంట్ అనేటువంటిది ఎట్లా ఉంది?
1: What sort of present is that?
2: కేవలం ఒంటరిగా లేనిది.
1: It is alone.
2: Past and future rendittini chechukuntundadi present.
1: The present has got the past and the future.
2: Kabatti present aneetundi, this is not ordinary present, to omnipresent.
1: So the present is not ordinary present, it is omnipresent.
2: Gadichipoyinatvanti dani phaltamu present lo undi.
1: The results of the past are present in the present.
2: Raboyeetundi dani phaltamu present lo untundadi.
1: The results of the future lie in the present.
2: Poddana manam emi tinnamo adi ippudu manam trepuga vastundi.
1: What we have eaten in the morning, we
2: get now. Lekunna maru ye vitram naatamo adi ippudu mokkaga undi.
1: What seed we have sown, we get the seed now.
2: Ee naadu mokkaga undo repu adi vitram bayaldeerutundi.
1: The tree today will give the seed of the same
2: kind. Kabatti raboyeetundi present lo chettulone untundi.
1: So the future is present in the present.
2: Gadichipoyina vittanamu ee chettulone untundadi.
1: The past seed is also present in the tree.
2: Kabatti future past one rendittini vicharam chesi prayojanam emti?
1: So why should we worry about the future and past?
2: Kanuka nee present unna daarini nee anubhavinchi aanandinchu.
1: Therefore you experience the present and delight.
2: Aa unnadi eppatiki nee okkate.
1: Only one thing that exists all the time.
2: Adi pranava tattvamu.
1: That is pranava.
2: ఈ ప్రణవ తత్వం అనేటువంటిది ప్రపంచానికి మూలాధారము.
1: ఇట్ ఇస్ ది బేసిస్, ప్రైమల్ బేసిస్ ఫర్ ది యూనివర్స్.
2: దానికే భూర్భువస్వహ అని పెట్టారు.
1: ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ భూర్భువస్వహ.
2: దీనిని గాయత్రి మంత్రంలో కూడాను ఎంతో చక్కగా వర్ణిస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ వెరీ వెల్ ఇన్ గాయత్రి మంత్ర.
2: ఇది ప్రణవం ప్రారంభమవుతుంది.
1: ఇట్ బిగిన్స్ విత్ ఓం ప్రణవ.
2: దీని అర్థాన్నే మృతు చెప్పేస్తాడు. భూర్భువస్వహ ఉన్నది దానిపైనది దానిపైనది. ఉన్నది భూర్, భూహ దానికంటే ఉన్నతమైనటువంటిది, స్వహ దానికంటే ఉన్నతమైనటువంటిది. ఈ మూడు.
1: ద మీనింగ్ ఆఫ్ ది ఓమ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దీస్ త్రీ దేర్, దట్ విచ్ ఎగ్జిస్ట్.
2: ఈ మూడే తత్.
1: దీస్ త్రీ ఇస్ దట్.
2: అవియే ఇవి.
1: దట్ ఈస్ ది
2: సవితుర్ వరేణ్యం. దీని నేను చింతిస్తాను.
1: దిస్ ఐ థింక్.
2: భర్గో దేవస్య ధీమహి. భర్గో దేవస్య ధీమహి. ఈ యొక్క చీకటిని దూరం చేయి. ఈ చీకటిని, అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరం చేయి.
1: యు గెట్ అవే ఫ్రమ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
2: అనగా నా బుద్ధిని. ది అనగా బుద్ధి.
1: ధీ మీన్స్ ఇంటెలెక్ట్.
2: ధియో యోన ప్రచోదయాత్. మంచి ప్రకాశవంతంగా దీనిని ప్రకటింపచేయి.
1: లెట్ మై ఇంటెలెక్ట్ మేనిఫెస్ట్ విత్ ఆల్ ఇట్స్ బ్రిలియన్స్.
2: ఎవరిని ప్రార్థించాడు?
1: హూమ్ హ్యాస్ హి ప్రేయర్?
2: ఇక్కడ ఏ రామ, ఏ కృష్ణ, ఏ శివ, ఏ విష్ణు, ఏ ఇది అని పేరు పెట్టలేదు. ఇక్కడ
1: హి హాస్ నాట్ ప్రేయర్ టు రామ, కృష్ణ ఆర్ శివ స్పెసిఫికలీ.
2: అక్కడ కూడా ఓం భూర్భువస్వహ.
1: దేర్ ఆల్సో హీ సేస్ ఓం భూర్భువస్వహ.
2: ఈ మూడింటినే ప్రార్థిస్తూ వచ్చాడు.
1: హి ప్రేయర్ దీస్ త్రీ ఓన్లీ.
2: తత్.
1: Then he said, ta
2: savitur varenyam.
1: Savitur varenyam.
2: దీనిని మూడు భాగములుగా తిరిగి చేస్తూ వచ్చాడు.
1: He divided into three parts.
2: ఏమిటి ఈ మూడు భాగములు?
1: What are these three parts?
2: దీనిని ఐదు శిరస్సులుగా చేసి,
1: making into five heads.
2: ఐదు శిరస్సుల్లో మూడు భాగములుగా నియమిస్తూ వచ్చాడు.
1: And there he made three parts.
2: ఆ మూడే గాయత్రి యొక్క పేర్లు.
1: These three are the names of Gayatri.
2: ఒకటి గాయత్రి.
1: వన్ ఇస్ గాయత్రి,
2: రెండోది సావిత్రి,
1: సెకండ్ సావిత్రి,
2: మూడోది సరస్వతి,
1: ద థర్డ్ వన్ సరస్వతి.
2: గాయత్రి గాయతి త్రాయతే ఇది గాయత్రి, ఎక్కడ గానం చేస్తాదో అక్కడ ఉంటాడట.
1: వేర్ దేర్ ఇస్ సింగింగ్ గాయత్రి,
2: గాయను అనగా జీవులు అని కూడా అర్థము.
1: గాయ మీన్స్ బీయింగ్స్,
2: కనుక జీవులు జీవతత్వమును బోధించేటువంటిది.
1: ఇట్ వన్ దట్ టీచర్స్ లైఫ్ ప్రిన్సిపల్,
2: జీవులకు అధిపతి అయినటువంటిది.
1: ఇట్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది లైఫ్,
2: అది ప్రాణము,
1: దాట్ ఈస్ ద లైఫ్.
2: చూసారా, కనుక ఈ జీవుల లోపల గాయత్రి సావిత్రి, ఈ సత్యమును కాపాడేటువంటిది సావిత్రి.
1: దిస్ ట్రూత్ ఈస్ ప్రొటెక్టెడ్ బై సావిత్రి.
2: మనం కొన్ని చరిత్రలో వింటుంటాం, సత్యవంతుని భార్య సావిత్రి, సావిత్రి సత్యవంతుని ప్రాణాన్ని రక్షించింది. అంటే ఆమె ఒక భార్య, ఈయన ఒక భర్త, ఈ మీద పోయినటువంటి ప్రాణాన్ని వెలుగుకు తెప్పి, ఇది కాదు. సావిత్రి అనగా సత్యమును కాపాడేటువంటిది సావిత్రి.
1: వీ లిసన్ టు ద స్టోరీ దట్ ది సావిత్రి ఇస్ ది వైఫ్ ఆఫ్ సత్యవంత హూ డైడ్ లేటర్ అండ్ సావిత్రి బ్రాట్ బ్యాక్ హిమ్ లైఫ్. నో,
2: సత్యమును కాపాడేటువంటిది సావిత్రి.
1: సావిత్రి ఇస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ట్రూత్.
2: జీవులను కాపాడేటువంటిది గాయత్రి.
1: ద ఇండివిజువల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై గాయత్రి.
2: సరస్వతి వాక్కును కాపాడేటువంటిది సరస్వతి.
1: దెన్ సరస్వతి ప్రిసైడింగ్ డేట్ యువర్ స్పీచ్.
2: చూడా, ఇందులో ఇంత గూఢార్థంతో కూడినటువంటివిగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఆల్ దిస్.
2: తర్వాత ఈ యొక్క గాయత్రికి పంచముఖి అని కూడా మరొక పేరు.
1: గాయత్రి హ్యాస్ అనదర్ నేమ్ ఫైవ్ ఫేస్డ్ పంచముఖి.
2: ఏమిటి ఈ ఐదు ముఖములు?
1: వాట్ ఆర్ దీస్ ఫైవ్ ఫేస్?
2: ఇది ఒక్కటే ప్రత్యేకమైనటువంటి ముఖం.
1: ద ఫస్ట్ ఫేస్ ఓం.
2: భూర్భువస్సువః ఇది రెండవది.
1: సెకండ్ వన్ భూర్భువస్సువః.
2: తత్ సవితుర్వరేణ్యం మూడవది.
1: థర్డ్ వన్ తత్ సవితుర్వరేణ్యం.
2: భర్గో దేవస్య ధీమహి నాలుగవది.
1: ద ఫోర్త్ వన్ భర్గో దేవస్య ధీమహి.
2: ధియో యోనః ప్రచోదయాత్ ఐదవది.
1: ధియో యోనః ప్రచోదయాత్ ఫిఫ్త్ ఫేస్.
2: ఐదు కూడాను పంచముఖి ఈ సావిత్రి స్వరూపము అని.
1: దీస్ ఆర్ ది ఫైవ్ ఫేసెస్, ది ఆర్ ది ఫార్మ్ ఆఫ్ సావిత్రి.
2: అయితే ఈ పంచముఖి అయినటువంటి సావిత్రి, పంచముఖి అయినటువంటి గాయత్రి, పంచముఖి అయినటువంటి యొక్క సరస్వతిని మనం ఏ రీతిగా మనం దర్శించాలి?
1: హౌ కెన్ యూ హ్యావ్ ది విజన్ ఆఫ్ గాయత్రి సావిత్రి అండ్ సరస్వతి ది ఫైవ్ ఫేస్ వన్
2: అనగా దీనికి మరొక ఉపాయాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దెన్ ఇట్ ఆల్సో టాట్ అనదర్ పాత్.
2: ఇది ఒకటి మనము ప్రార్థన అన్నారు.
1: వన్ ఈజ్ ప్రేయర్.
2: రెండవది ధ్యానము అన్నారు.
1: ద సెకండ్ మెడిటేషన్.
2: మూడవది ఇచ్చాశక్తి అన్నారు.
1: ద థర్డ్ వన్ ఈజ్ విల్ పవర్.
2: ఏమిటి ఈ ఇచ్చాశక్తి?
1: వాట్ ఈస్ దిస్ విల్ పవర్?
2: మొట్టమొదట
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్
2: ఓం భూర్భువస్సువ ఇది వర్ణించటం.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ నెరేటివ్ పార్ట్. ఓం
2: ఈ వర్ణన లోపల కూడాను తొమ్మిది వర్ణనలు ఉంటున్నాయి గాయత్రికి.
1: గాయత్రి హాస్ నైన్ డిస్క్రిప్షన్.
2: ఓం భూర్ భువః సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య.
1: గాయత్రి హాస్ ఆల్ దీస్ నెరేటివ్ డిస్క్రిప్షన్స్.
2: ధీమహి ధ్యానిస్తాం, ఇదే ప్రార్థన, అదే ధ్యానం.
1: ధీమహి మీన్స్ మెడిటేషన్.
2: ధియో యోన ప్రచోదయాత్ నాకు మంచి బుద్ధిని అందించు, ఇది ప్రార్థన.
1: గివ్ మీ ది గుడ్ ఇంటెలెక్ట్.
2: వర్ణన ధ్యానము ప్రార్థన ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈ గాయత్రి.
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్, ద సెకండ్ మెడిటేషన్, థర్డ్ ప్రేయర్, ద కాంబినేషన్ ఇస్ గాయత్రి.
2: ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రణవము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఇస్ ప్రణవము.
2: భూర్భువస్వః ఈ మూడు కూడాను ప్రణవములోని అంతర్భాగము.
1: భూర్భువస్వః ఇన్నర్ పార్ట్స్ ఓంకార.
2: కనుక ఈ అంతర్భాగమైనటువంటి దీనిని,
1: దిస్ విచ్ ఇస్ ఇన్నర్ పార్ట్,
2: మనం ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ టు ప్రే?
2: ఇది జాగ్రత్తలోనా లేక స్వప్నంలోనా సుషుప్తి ఎందా?
1: షుడ్ వి ప్రే ఇన్ వేకింగ్ స్టేట్ ఆర్ డ్రీమింగ్ ఆర్ ఇన్ డీప్ స్లీప్?
2: జాగ్రత్తలో ప్రార్థించినటువంటిది ప్రతిబింబంగా స్వప్నంలో మనకు గోచరిస్తుంది.
1: వాట్ ఆల్ వి ప్రేడ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ మే అపియర్.
2: గోచరించవచ్చును లేక గోచరించకపోవచ్చు.
1: మే కమ్ ఇన్ ద డ్రీమ్ ఆర్ నాట్.
2: కానీ ప్రార్థన అనేటువంటిది అప్పటికప్పటికి కేవలము ఒక ఫలితాన్ని అందిస్తుంది.
1: బట్ ప్రేయర్ కన్ఫర్స్ రిజల్ట్ దెన్ అండ్ దేర్ ఇట్.
2: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వము.
1: దిస్ ఈస్ వరల్డ్లీ వ్యూ పాయింట్.
2: ఇంకా రెండవది
1: ద సెకండ్
2: భావము,
1: ద ఫీలింగ్.
2: ఈ భావము మానసిక సంబంధమైనటువంటిది.
1: ద ఫీలింగ్ బిలాంగ్స్ టు ద మెంటల్ ప్లేన్.
2: అది ఏ చంద్రుడు అన్నారు.
1: దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై మూన్.
2: ఇంకా భావం పోయిన తర్వాత సాధన కావాలి.
1: దెన్ ప్రాక్టీస్.
2: ఈ సాధనే సూర్యుడు అన్నారు.
1: ది స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈస్ రిప్రజెంటెడ్ బై సన్.
2: కనుక సూర్య చంద్రాదుల యొక్క తత్వము మనోబుద్ధుల యొక్క తత్వము.
1: The nature of the sun and moon are equal to the nature of the mind and intellect.
2: Chandrama manaso jata chaksho suryo ajayata.
1: Moon is
2: manasu chandrudani buddhi suryudani deeniki nirnayistu vachindi.
1: Mind is the moon, intellect is the sun.
2: Anaga emiti?
1: What do you mean by that?
2: Ikkada sadhana dhyanamu ee rendinti yokka ekatvame. సూర్య చంద్రాదుల యొక్క ఏకత్వం,
1: ది కాంబినేషన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ మెడిటేషన్.
2: ఈ సాధనలో భావము ఉండాలి.
1: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దేర్ షుడ్ బి ఫీలింగ్.
2: భావములకు దేహము చేరాలి.
1: అలాంగ్ ది సైడ్ ఆఫ్ దిస్ ఫీలింగ్ బాడీ
2: ఉండేటువంటి భావమే
1: ద ఫీలింగ్ విత్ దిస్ బాడీ
2: జ్ఞానంగా మారిపోతుంది.
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ విజ్డమ్.
2: ఒకదానికొకటి మొట్టమొదట చెట్టు లోపల చిన్న పువ్వు పుడుతుంది.
1: From a fine sapling, flower blossoms.
2: ఈ పువ్వు క్రమక్రమేణ రేఖలు రాలి రాలి రాలి ఒక చిన్న కాయగా తయారవుతుంది.
1: Petals fall down and shape into small tender fruit.
2: ఈ కాయ కాలక్రమేణ పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఒక పక్వ స్థితికి వస్తుంది.
1: Gradually it reaches ripening state.
2: ఇదే ఫలంగా మారిపోతుంది.
1: This becomes ripe fruit.
2: పువ్వు లేక కాయ కాలేదు.
1: There cannot be fruit
2: without ఫలం కాలేదు.
1: Without unripe fruit it cannot
2: కాబట్టి
1: unripe
2: ఈ ఫలములో మాధుర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you got the sweetness in the fruit?
2: ఎవరో దానికి ఒక రంధ్రం పెట్టి రసం పోయలేదు దాంట్లో.
1: No one has poured the sweet juice into the fruit making
2: కాయ
1: a hole.
2: ఫలంగా మారిపోయింది.
1: But it became into
2: అనగా ఏమిటి? ఈ పువ్వే కర్మ.
1: Meaning the flower is action karma.
2: కాయే భక్తి.
1: This unripe fruit is devotion.
2: కనుక అదే భక్తి.
1: That is devotion.
2: Fruit is జ్ఞానము.
1: The ripe fruit is wisdom.
2: కనుక జ్ఞానం అనేటువంటి ఫలం మనం అందుకోవాలనుకుంటే,
1: టు హ్యావ్ ద రైట్ ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్,
2: భక్తి అనేటువంటి కాయగా మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ సేఫ్ గార్డ్ ఇట్ ది డివోషన్.
2: అనేటువంటి కాయను ముందుగా కాపాడుకోవాలనుకుంటే కర్మ అనేటువంటి పుష్పాన్ని సంరక్షించుకోవాలి.
1: టు హ్యావ్ దిస్ అన్ రైట్ ఫ్రూట్ వీ షుడ్ ఆల్సో సేఫ్ గార్డ్ ద ఫ్లవర్ యాక్షన్.
2: పువ్వు లేక కాయ పుట్టదు చెట్టును.
1: Without flower there cannot be any fruit.
2: కాయ లేక ఫలము కలుగబోదు.
1: Without unripe fruit you cannot have ripe fruit.
2: అదే విధముగానే
1: similarly
2: మొట్టమొదట ప్రార్థన.
1: ఫస్ట్ ప్రేయర్.
2: ప్రార్థన లేకుండా భావం రాదు.
1: వితౌట్ ప్రేయర్ దేర్ కెనాట్ బి ఫీలింగ్.
2: ఈ భావం లేకుండా ధ్యానం కుదరదు.
1: వితౌట్ ఫీలింగ్ దేర్ యూ కెనాట్ మెడిటేట్.
2: ఈ మూడింటి యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ,
2: ప్రణవనాదం యొక్క ప్రభావమే అన్నాడు.
1: ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సౌండ్ ఆఫ్ ప్రణవ.
2: ఈ భావం అనేటువంటిది,
1: దిస్ ఫీలింగ్,
2: జగత్తులో లోపల వెలుపల సర్వత్రా ఉంటుండాలి.
1: ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
2: ఈ ప్రభావము లేని ప్రపంచమే జగత్తులో కానరాదు.
1: There is no place in this universe without the effects.
2: కనుక ప్రణవ తత్వమును ఈ యొక్క శబ్దంలో యొక్క తత్వమును ప్రశ్నోత్తర ఉపనిషత్తునందు అధికంగా ప్రబోధిస్తూ వచ్చాడు పిప్పిలాదు.
1: పిప్పిలాద ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్.
2: కఠోపనిషత్తులో ప్రారంభమైంది. కానీ అన్ని వేదములు ఎందు కూడాను ఒక అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది ప్రణవం.
1: దిస్ ప్రణవ వాజ్ అన్ అండర్లైయింగ్ కరెంట్ ఇన్ ఆల్ టెక్స్ట్.
2: ఈ ప్రణవము కేవలము ఓం అని చెప్పినంత మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు సే ఓం.
2: దీనికి ఓం అనేటువంటి భావం కూడాను అందులో ఇమిడి ఉండాలి.
1: వి షుడ్ ఆల్సో అప్రోప్రియేట్
2: ఈ ఓం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఓం?
2: ఇది ఆమ్ని ప్రెజెంట్ సౌండ్.
1: దిస్ ఓం ఇస్ ఆమ్ని ప్రెజెంట్ సౌండ్.
2: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్దం.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్
2: అనేటువంటి భావం ఇందులో ఒక దృఢంగా ఉండాలి.
1: యు షుడ్ హావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఇన్ యూ.
2: తదుపరి దీని యొక్క సాధన ఏ విధంగా ఉండాలి?
1: దెన్ హౌ షుడ్ యూ ప్రాక్టీస్ స్పిరిచువలీ?
2: ఆ సాధన కూడాను ఎక్కడి నుంచినో వచ్చి ఎక్కడికో చేరి ఎక్కడికో కొనిపోతుంటుండాలి. అదే భూర్ భువస్వ.
1: The spiritual practice life starts somewhere.
2: జగత్తులో పుట్టింది.
1: Born in this world.
2: భూహ ఉన్నత స్థాయికి చేరింది.
1: భూహ ఇట్ టేక్స్ యూ టు హైయర్
2: లెవెల్. సుహా స్వర్గములో ప్రవేశించింది.
1: సుహా ఇట్ టేక్స్ యూ టు
2: దానికంటే ఉన్నత స్థాయి. భూ భువస్వహ
1: ఇట్ ఇస్ ది హైయెస్ట్ లెవెల్.
2: అది ఏ ప్రజ్ఞాన శక్తి?
1: దట్ ఇస్ ప్రజ్ఞాన.
2: ప్రజ్ఞానం బ్రహ్మ అనేది వేదం.
1: వేద సెడ్ దట్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
2: కనుక ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మలో మనం చేరాలనుకుంటే,
1: ఇఫ్ యూ ఆర్ టు మర్జ్ ఇన్ దట్ బ్రహ్మన్ ద ప్రజ్ఞాన,
2: ఈ వైబ్రేషన్ అనేటువంటి ఒక ప్రాణతత్వాన్ని మనం చక్కగా సంరక్షించుకోవాలి.
1: వీ షుడ్ ప్రొటెక్ట్ దిస్ వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
2: ఈ వైబ్రేషన్ అనేటువంటిది సరి అయినటువంటి డివైన్ వైబ్రేషన్ గా ఉండాలనుకుంటే,
1: ఇఫ్ ది వైబ్రేషన్ ఇస్ టు బి డివైన్ వైబ్రేషన్,
2: శక్తిని దానికి శరీరము ఆరోగ్యంగా ఉండాలి.
1: ద బాడీ షుడ్ బి హెల్దీ ఫర్ దాట్.
2: ఈ శరీరం అనేటువంటి పదార్థము చక్కని ఆరోగ్యంగా ఉండినప్పుడే,
1: When the body is healthy,
2: మనం సంకల్పించుకున్నటువంటి యొక్క దివ్యమైనటువంటి వాణి మనలో ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా చక్కగా కొనసాగుతూ వస్తుంది.
1: The divine voice within will finish his Brahma.
2: కనుక ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మలో మనం చేరాలనుకుంటే,
1: if we are to merge in that Brahman, the prajnana,
2: ఈ వైబ్రేషన్ అనేటువంటి యొక్క ప్రాణతత్వాన్ని మనం చక్కగా సంరక్షించుకోవాలి.
1: We should protect

0: విషయమైనటువంటి వాణి మనలో ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా చక్కగా కొనసాగుతూ వస్తుంది.
1: The divine voice within will proceed, go along with
0: your ఈనాడు మనం అనుభవించేదంతా కూడాను మెటీరియలైజేషన్, తదాత్మ యొక్క జగత్తే.
1: వాట్ ఆల్ వి ఎక్స్పీరియన్స్ టుడే ఇస్ జస్ట్ వరల్డ్లీ మ్యాటర్, మెటీరియలైజేషన్
0: పదార్థం యొక్క జగత్తే.
1: ఇస్ ఆల్ ది వరల్డ్ ఇస్ అవుట్ ఆఫ్ మ్యాటర్.
0: స్వప్నావస్థలో మనసులతో కూడి అనుభవించే అదియే స్తంభన శక్తి.
1: ఇట్ ఈస్ దట్ స్తంభన.
0: ఈ సంకల్పం కూడా మనసులో ఏకమైపోతాయి.
1: ఎవ్రీథింగ్ మర్జెస్ ఇన్ ద మైండ్.
0: కోటి నదులు ధనుష్ కోటిలు ఉండగా ఏటికి నీకు ఈవేత అన్నాడు. అన్ని నదులు ప్రవహించి ప్రవహించి ప్రవహించి సముద్రంలో లీనమైపోతాయి.
1: ఆల్ రివర్స్ ఫ్లో కంటిన్యూస్లీ మర్జ్ ఇన్ మై
0: సముద్రంలో లీనమైన తర్వాత ఆ నదుల యొక్క పేర్లు ఊర్లు ఏమాత్రం ఇంకా ఉండవు అక్కడ.
1: వెన్ వన్స్ దే మర్జ్ దేర్ నేమ్ అండ్ ఫామ్ ఆర్ లాస్ట్.
0: అన్ని తన రూపనామాలు కూడా కోల్పోతాయి ఆ నదులు.
1: దే లూజ్ దేర్ నేమ్ అండ్ ఫామ్.
0: అదే విధంగానే ఈ యొక్క ప్రాకృతమైనటువంటి పదార్థమయమైనటువంటి ఈ మానవ జీవితము ఒక ప్రాణశక్తిలో కూడినప్పుడు ఈ రూపనామం కోల్పోతుంది. అది ఏ సమాధి అన్నారు.
1: Therefore the worldly life which is full of material world, when once it reaches the life force, that is samadhi.
0: Samadhi అంటే ఏమిటి?
1: What do you mean by samadhi?
0: ఏదో అన్కాన్షియస్ లో పడిపోవటమా?
1: It is not unconscious state.
0: లేక ఏదో తన ఒక ధ్యానంలో కూర్చొని ఏ స్తంభించిపోవటమా?
1: It is steadiness while in meditation.
0: లేక ఇంకే విధమైనటువంటి రీతి లోపల ఒక తన్మయత్వంలో పొందిపోవటమా?
1: ఈజ్ ఇట్ ఎనీథింగ్ లైక్ ఫర్గెట్ఫుల్నెస్?
0: ఇది కాదు సమాధి.
1: ఇట్ నాట్ సమాధి.
0: ఏదో ఒక హిస్టీరియా ఉండవచ్చును.
1: ఇట్ ఇస్ అ సార్ట్ ఆఫ్ హిస్టీరియా.
0: ఫిట్స్ గా ఉండవచ్చును.
1: మేబీ ఫిట్స్.
0: లేక ఇమోషన్ గా ఉండవచ్చును.
1: మేబీ ఇమోషన్.
0: లేక ఎక్సైట్మెంట్ గా ఉండవచ్చును.
1: ఎక్సైట్మెంట్.
0: ఇదంతా సమాధి అని చెప్పడానికి వీలు కాదు.
1: దేర్ కెన్ నెవర్ బి సమాధి.
0: సమాధి.
1: సమాధి.
0: సమాధి ఈ సమాధి.
1: సమాధి ఈ సమాధి.
0: అనగా సమత్వంతో కూడినటువంటి బుద్ధియే సమాధి.
1: ది ఇంటెలెక్ట్ విత్ ఈక్వానిమిటీ ఈ సమాధి.
0: సుఖ దుఃఖములు యందు సమత్వంగా ఉండాలి.
1: ద స్టేట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: సమత్వములు యందు సమత్వంగా ఉంటుండాలి.
1: ఈక్వాలిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ లాస్ అండ్ గెయిన్.
0: హీట్ అండ్ కోల్డ్ దగ్గర సమత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి ఈక్వాలిటీ ఇన్ బోత్.
0: దూషణ భూషణ యందు సమత్వంగా ఉంటుండాలి.
1: ఈక్వాలిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇలేషన్ అండ్ కండెమ్నేషన్.
0: అన్నింటి యందు ఈక్వల్ మైండ్ గా రావాలి.
1: ఈక్వల్ మైండెడ్నెస్ ఎట్ ఆల్ టైమ్.
0: హీ అనగా బుద్ధి.
1: ధీ మీన్స్ ఇంటెలెక్ట్.
0: సమ అనగా ఈక్వల్ గుడ్.
1: సమా మీన్స్ ఈక్వల్ మైండ్.
0: ఈక్వల్ బుద్ధి మైండ్ ఏ సమాధి.
1: ఈక్వల్ మైండెడ్నెస్ ఏ సమాధి.
0: అయితే ఆ ఈక్వల్ మైండ్ అనేటువంటిది ఎట్ట కలుగుతుంది మనకు?
1: అండ్ హౌ కెన్ యూ హ్యావ్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్?
0: ఈ పదార్థమయమైనటువంటి యొక్క ప్రపంచాన్ని విచారణ సరిపినప్పుడు,
1: వెన్ యూ ఎంక్వైర్ దిస్ మెటీరియల్ వరల్డ్,
0: ఏమిటి ఇదంతా, దేహం ఎక్కడి నుంచి వచ్చింది?
1: When you inquire what's all this?
0: దేహం పదార్థం అంటే ఏ విధంగా చేరుతుంది పదార్థము?
1: How does the matter combine?
0: చాలా మంది డాక్టర్స్ కూడా తెలిసినది.
1: Many doctors know this.
0: 4 లక్స్ సోపులు.
1: 4 లక్స్ సోప్స్.
0: 4 ఐరన్ నెయిల్స్ అనగా మునుకులు.
1: 4 ఐరన్ నెయిల్స్.
0: 96 మ్యాచ్ స్టిక్స్ లో ఉన్నటువంటి ఆ వస్తువు పదార్థం.
1: 96 మ్యాచ్ స్టిక్స్. దే విల్ హ్యావ్ ది హెడ్ దేర్ ఫాస్ఫరస్.
0: 26 పెన్సిల్స్ యొక్క లెడ్.
1: The lead present in 26 pencils.
0: ఒక బకెట్ సున్నము.
1: One bucket of lime.
0: ఇవన్నీ చేరితే ఒక దేహం అయిపోతుంది.
1: All together constitute the body.
0: ఇవన్నీ చేరితే ఒక రూపాయి కూడా ఉండదు.
1: They are not even worth the value of rupee.
0: కాబట్టి ఈ దేహం అంతా ఒక రూపాయితో సమానమైనటువంటిది.
1: So body is worth just 1 rupee.
0: ఇంతకంటే లోపల ప్రత్యేకమైనటువంటి వస్తువులు లేవు.
1: దేర్ నథింగ్ సెపరేట్.
0: సోప్ ఉంది.
1: దేర్ ఇస్ సోప్.
0: చున్నం ఉంది.
1: లైమ్.
0: ఇనుము ఉంది.
1: ఐరన్.
0: లెక్స్ ఉంది.
1: లెక్స్.
0: ఇవన్నీ కూడా వ్యాక్స్ ఉంది.
1: వ్యాక్స్.
0: ఇవన్నీ చేరినటువంటిది దేహం అయిపోయింది.
1: ఆల్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: కనుకనే దీనిని మెటీరియలైజేషన్.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ మెటీరియలైజేషన్.
0: ఈ బొమ్మకు కదిలించేటువంటి శక్తి ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ పవర్ దట్ మేక్స్ దిస్ డాల్.
0: ఇది కీ బొమ్మ అంటారు. దానినే ప్రాణశక్తి.
1: That winding of the key is the life force.
0: అక్కడ చక్కగా గడియారానికి కీ ఇచ్చి పెడితే తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ పోతుంటాయి ఈ ముండ్లు.
1: If you give the key to that, the hands
0: move. కీ ఇవ్వకపోతే ఈ ముండ్లు అసలు తిరగనే తిరగవు.
1: If you don't wind the key, the hands don't move.
0: అదే రీతిగా ఈ ప్రాణశక్తి దీన్ని స్తంభింపకపోతే కన్నులు చూడలేవు, చెవులు వినలేవు, నోరు మాట్లాడలేదు, చేతులు పనిచేయలేవు, మనసు చింతించలేవు.
1: Similarly, when life force is not there in this body, the eyes cannot see, ears cannot listen, tongue cannot talk.
0: అన్నారు దీని సోర్స్ అన్నారు.
1: Therefore this called source.
0: దీన్ని ఇంకా సరైనటువంటి దీంట్లో చెప్పాలనుకుంటే కాన్షియన్స్ అన్నారు.
1: To say more clearly, it is conscience.
0: ఈ కాన్షియస్ ని వైబ్రేషన్ అన్నారు.
1: This is called vibration.
0: ఈ వైబ్రేషన్ ను సరైనటువంటి స్థితిలో

0: నడిపించేటువంటిది రేడియేషన్. అది ఏ ప్రజ్ఞ?
1: The vibration is directed along the right path by radiation.
0: Kanuka, so, Om Bhurbhuva Suvaha, Suvaha radiation.
1: Om Bhurbhuva Suvaha, Suvaha is radiation.
0: Bhuvaha, vibration.
1: Bhuvaha, vibration.
0: Bhur, materialization.
1: Bhur is materialization.
0: Idi prapanchamu.
1: This is what? Adi
0: svapnavastha.
1: The dream.
0: Ikoti triyavastha.
1: Fire is deep sleep.
0: ఇది ఎట్లా అని నువ్వు ప్రశ్నించవచ్చు.
1: యూ మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
0: దీనికి కూడా పిప్పిలాదుడు చక్కని జవాబు చెప్పాడు.
1: ఫర్ దిస్ ఆల్సో సేజ్ పిప్పిలాద గేవ్ కరెక్ట్ రిప్లై.
0: నువ్వు జాగ్రత్త అవస్థ లోపల
1: ఇన్ వేకింగ్ స్టేట్
0: నువ్వు చక్కగా హాల్లో కూర్చున్నావు, స్వామి ఉపన్యాసం విన్నావు.
1: యు ఆర్ సీటెడ్ ఇన్ దిస్ హాల్ అండ్ లిసన్ టు స్వామీస్
0: డిస్కోర్స్. ఉన్నది ఎవరు?
1: హూ ఇస్ హియర్?
0: నీవే.
1: యు ఆర్ హియర్.
0: నువ్వు హాస్టల్ కి వెళ్ళావు, రాత్రికి భోంచేశావు, నిద్ర వచ్చింది.
1: You go to the hostel, you have your food and you sleep.
0: Aa nidra lopala neevu ekkado nee swagramantuni vellinattu akkada nee friends nu chuchinattu tallidannulato kaalam chakkaga aanandanga gadipinattu oka swapnam vachindi.
1: There while you are asleep you dream as if you have gone to your native place, met your friends.
0: Aa swapnamu anubhavinchina vaadu evaru?
1: Who is the experiencer?
0: Adi neevi.
1: You only experience in a dream.
0: Neevu hostel lo undi kaani నీవు సర్వత్రా సంచరించుతున్నావు.
1: బాడీ ఇస్ ఇన్ ద హాస్టల్ బట్ యు ఆర్ మూవింగ్ అబౌట్ ఎవ్రీవేర్.
0: ఆ అనుభవాన్ని ఎవరికి అనిపించారు?
1: హూ ఇస్ ది ఎక్స్పీరియన్స్?
0: అది నీవే.
1: యు ఆర్ ది ఎక్స్పీరియన్స్.
0: సుషుప్తి గాఢ నిద్ర లోపల
1: ఇన్ డీప్ స్లీప్
0: చక్కగా గొరకలు పెడుతూ అన్ని మర్చిపోయి కూర్చున్నావు.
1: యు స్లీప్ స్నోరింగ్ ఫర్
0: అన్ని మర్చిపోయి తనను తాను మర్చిపోయి ఉన్నటువంటి వాడెవడు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫర్
0: అది నీవే.
1: యు ఓన్లీ.
0: కాబట్టి దీర్ఘమైనటువంటి నిద్రలో ఉండినటువంటి వాడు నీవే.
1: In deep sleep you are present.
0: స్వప్నంలో అనుభవించిన వాడు నీవే.
1: ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రీమ్.
0: జాగ్రత్తలో అనుభవించిన వాడు నీవే.
1: ఇన్ వేకింగ్ స్టేట్.
0: కాలం వ్యత్యాసము, అవస్థల వ్యత్యాసమే కాని వ్యక్తి ఒక్కడే. అదే ప్రణవము.
1: దేర్స్ డిఫరెన్స్ ఇన్ టైమ్, డిఫరెన్స్ పొజిషన్స్, బట్ ప్రణవ ఎగ్జిస్ట్.
0: జాగ్రత్తలో ఒక విధమైనటువంటి రీతిగా, స్వప్నంలో మరొక రీతిగా, సుషుప్తిలో ఇంకొక రీతిగా ఈ అవస్థలను అనుభవిస్తూ ఉంటుండాలి.
1: బట్ యూ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ ఇన్ వేకింగ్ డ్రీమ్ అండ్
0: దీనిని ఇంకొక రీతిగా మీరు యోచించవచ్చును.
1: దిస్ ఆల్సో యూ కెన్ థింక్ ఇన్
0: మన రూపనామం పట్టి దీనికి పేర్లు కూడా మారుతూ వస్తుంటాయి.
1: బేసింగ్ అవర్ నేమ్ అండ్ ఫార్మ్ ద నేమ్స్ చేంజ్.
0: నీవు పుట్టిన తక్షణమే నీ తల్లి స్మాల్ చైల్డ్ అని పిలుస్తుంది.
1: ద మూమెంట్ యు ఆర్ బోర్న్ యువర్ మదర్ విల్ కాల్ యూ స్మాల్ చైల్డ్.
0: 15 ఇయర్స్ అయ్యేటప్పటికే ఓ బాయ్ అని పిలుస్తుంది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 15 యువర్ ఎ బాయ్.
0: నీవు 30 ఇయర్స్ అయ్యేటప్పటికే మ్యాన్ అని పిలుస్తుంది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యువర్ మ్యాన్.
0: నీవు 75 ఇయర్స్ అయ్యేటప్పటికే గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తుంది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 75 యువర్ కాల్డ్ గ్రాండ్ ఫాదర్. కాబట్టి
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకటే కదా.
1: Therefore, the child, boy, man, and grandfather.
0: Jagrat swapna sushupti triyavasthana. Naligintu endu unnadi okkade.
1: Therefore, the waking state, the dream state, deep sleep, and then turiya, ultimate.
0: Ee naligintu yokka avastha enduku unnadi okkade ainapatikini, nalugu avasthalu, nalugu perlu, nalugu anubhootuluga vastunnayi.
1: Though only exist, there are four states of consciousness. There are four different experiences.
0: Kanuka ee anubhootulu pradhanam kaadu.
1: Experiences are not important.
0: Idi swanubhooti pradhanam.
1: It is self-experience.
0: Anubhuti, adi swanubhuti.
1: One is the experience, other is the experience of the self.
0: Tanam tanu telusukovatame swanubhuti.
1: The knowledge of the self is swanubhuti.
0: Kevalam body tho, mind tho anubhavinchinatvante idi oka anubhuti.
1: That which relates to the mind.
0: Anubhuti kante swanubhuti chala pradhanam.
1: More than anubhuti experience, swanubhuti experience.
0: Kanuka nenu edo dhyanamlo adi anubhavinchanu, idi anubhavinchanu, adi anubhavinchanu ante ivanni bhramale.
1: If you say I had those experiences in meditation, that's all illusion.
0: Meditation lo ivanni vacheetvanti anta kodanu kevalam nee sankalpamulu yokka pratibimbale.
1: All that appear in meditation are the reflections out of your thoughts.
0: Eppudu raavali tananu taanu deham marchina samayamlo vachinatvanti adi swanubhuti.
1: The swanubhuti experience of the self appears when you forget the body.
0: Okaru vachi
1: one approaching
0: prashnincharu
1: has put a question.
0: Swami dhyanam enta sepu cheyali? అర్ధగంట చేస్తే చాలా, లేక 10 నిమిషాలు చేస్తే చాలా, ఒక గంట చేస్తే చాలా అని ప్రశ్నించారు.
1: సమన్ కేమ్ ఆ స్వామి, స్వామి ఇస్ ఇట్ అన్ ఇఫ్ యూ మేక్ ఇట్ ఫర్ వన్ అవర్, హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్?
0: వాడ అవర్, 15 మినిట్స్, 20 మినిట్స్ కాదు, నిన్ను నీవు మర్చేంత వరకు చేయి, అదే ధ్యానం అన్నాడు.
1: స్వామి సెడ్ ఓ మ్యాడ్ మ్యాన్, ఇట్స్ నాట్ 1 hour 15 minutes, యూ మెడిటేట్ అంటూ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇంకా ఒకరు అడగవచ్చును,
1: సమన్ మే ఆస్క్,
0: నువ్వు ఎంతసేపు భోంచేస్తావు అంటే నేను 5 నిమిషాల్లో భోంచేస్తానంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ హౌ లాంగ్ యూ ఈట్,
0: బాగా నమిలి 10 నిమిషాలు భోజనం చేస్తానంటాడు.
1: ఇంకా
0: ఒకటి చెప్తాడు, నాకు అరగంట కావాలి, నాకు చక్కగా నమిలి దాన్ని జీర్ణం చేసి లోపలి పంపిస్తే త్వరగా జీర్ణమవుతుంది, అరగంట కావాలి. ఏది సత్యం కాదు ఇది.
1: None of these is true.
0: ఎంతసేపు భోజనం చేస్తావు?
1: How long you eat?
0: దీనికి సరైన జవాబు ఏమిటి? కడుపు నిండేంత వరకు భోజనం చేస్తాను.
1: The correct reply is until hunger is appeased.
0: అది సరైన జవాబు.
1: That is the correct reply.
0: దీనికి టైం కాదు ప్రధానం.
1: It's not the time that is important.
0: మన పూర్ణత్వం కావాలి.
1: Your stomach should be full.
0: మన దివ్యత్వం అనేటువంటి యొక్క స్థితికి పోయేంత వరకు మనం చేయాల్సిందే.
1: You should do it until you reach this state of divinity.
0: దివ్యత్వం అనేటువంటిది.
1: What is this divinity?
0: అనగా జగత్ సంబంధమైనటువంటి దాంతో కూడాను దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
1: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్ ఆల్సో యూ షుడ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ప్రపంచాన్ని వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
1: స్వామి నెవర్ ఆస్క్ యు టు గెట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్.
0: ప్రపంచము అనిత్యం అని కూడా నేను చెప్పటం లేదు.
1: స్వామి నెవర్ సేస్ దట్
0: ప్రపంచం కూడా పరమాత్మ స్వరూపమే.
1: ద యూనివర్స్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ది డివైన్.
0: కాబట్టి ప్రపంచాన్ని కూడా పరమాత్మగా భావించి నీవు అనుభవించు.
1: సో టేక్ దిస్ యూనివర్స్ ఎస్ ద ఫార్మ్ ఆఫ్ ది డివైన్ అండ్
0: ఎక్స్పీరియన్స్. అది యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి.
1: దట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వమే.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ మీన్స్
0: ఉపనిషత్తులు కూడా దీనినే బోధిస్తూ.
1: దిస్ ఇస్ టాట్ బై ఆల్ ఉపనిషత్స్.
0: అనేకత్వంలో ఉండన ఏకత్వము.
1: ఇట్ ఇస్ ఓన్లీ దిస్ యూనిటీ ప్రెసెంట్ ఇన్ దిస్ మల్టిప్లిసిటీ.
0: నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్తూనే ఉంటుంటాను.
1: స్వామి టెల్స్ us repeatedly.
0: మైసూర్ పాక్ తింటాము.
1: We eat Mysore
0: Pak. Barfi తింటాము.
1: Barfi.
0: పాల్కో తింటాము.
1: పాల్కోవా.
0: మిఠాయి తింటాము.
1: మిఠాయి.
0: జిలేబి తింటాము.
1: జిలేబి.
0: గులాబ్ జామ్ తింటాము. పాయసం తాగుతాము.
1: పాయసం.
0: ఇవన్నిటికీ రూపనామాలు వేరువేరే ఉంది, కానీ అన్నింటి యందు ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
1: దే హావ్ స్పెసిఫిక్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ షుగర్ ఇస్ సేమ్.
0: అదే విధంగానే ఈ అనేకత్వంలో అనేకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అనేకత్వంలో ఉండినటువంటిది దివ్యత్వము, అదే డివినిటీ.
1: దో దేర్ అపియర్స్ టు బి వెరైటీ బట్ ది డివినిటీ ఇస్ జస్ట్ ది యూనిటీ.
0: ఆ డివినిటీనే నిజమైనటువంటి యూనిటీ.
1: దట్ డివినిటీ ఇస్ ది ట్రూ యూనిటీ.
0: ఆ యూనిటీనే ప్రణవం.
1: That unity is pranava.
0: Adi e purity.
1: That is purity.
0: Aa purity lo undinatvanti omkaram raavali.
1: The omkara should come out of the purity.
0: Neevu kevalam notuto uchcharinchatam maatrame kaakunda
1: is not enough if you repeat with the tongue.
0: Manastu anubhavinchu.
1: You should experience.
0: Manastu anubhavinchi neeku neevulo aa om anetvantidi nishabdamuloni shabdanga untundali.
1: Experience with your mind. Let it be the sound in silence.
0: Meeru chakka parikshinchi chudandi. చెవులు గట్టిగా మూసుకుంటే అక్కడ శబ్దం ఇస్తుంటారు.
1: ఎగ్జామిన్ క్లియర్లీ, క్లోజ్ యువర్ ఇయర్స్ బోత్ టైట్లీ.
0: చెవులు తెరిస్తే అమ్మా అప్ప అని అనేక శబ్దాలుగా రూపొందుతుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ లిజనింగ్ యూ ఫైండ్ సో మెనీ సౌండ్స్.
0: వికారాలన్నీ లేకుండా ఉండి ఒక్క ఓంకారమే వినాలంటే ఈ బయట శబ్దాన్ని స్తంభింపు చేయాలి.
1: If you don't want to listen to any other digressions, close your ears.
0: దానికోసమే పూర్వ ఋషులు అరణ్యాలకు పోయి కూర్చున్నారు.
1: For that reason, ancient saints spend their life
0: in the forest.
1: They don't want to listen to worldly sounds.
0: ఏదో నిశ్శబ్దములోని శబ్దాన్ని మనం అనుభవించాలని పోయారు.
1: They want to listen to the voice in silence.
0: కనుకనే బ్రహ్మ అనగా ఏమిటి? చైతన్యమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ఇట్స్ దట్ అవేర్నెస్.
0: ఆ చైతన్యం సర్వుడు ఎందు ఉంటుండాలి.
1: దట్ అవేర్నెస్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ద డివైన్ ఫార్మ్.
0: ఏదో దేహరీతిగా కొన్ని కొన్ని మార్పులు కలగవచ్చును, కానీ
1: ఆన్ ది బాడీ పాయింట్ దేర్ మే బి సర్టన్ చేంజెస్.
0: అందరి ఎందు కూడా ఉండినటువంటి ఒక దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ది డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: అది ఏ ప్రణవ తత్వము?
1: దట్ ఈస్ ప్రణవ.
0: దానిని ఏకత్వంగా భావించి భగవంతుణ్ణి మొట్టమొదట వర్ణించేటువంటి యొక్క అష్టస్వరూపము లోపల మొట్టమొదటి స్వరూపం ప్రణవం అన్నారు.
1: Of all the 8 forms of the divinity, the first form is pranava.
0: కనుకని శబ్ద బ్రహ్మమయి.
1: The first one is that of the sound.
0: చరాచరమయి.
1: That mobility.
0: జ్యోతిర్మయి.
1: The light.
0: వాంగ్మయి.
1: The thought.
0: నిత్యానందమయి.
1: Eternal.
0: పరాత్పరమయి.
1: The divinity.
0: మాయామయి.
1: Illusion.
0: శ్రీమయి.
1: And that all the fluence.
0: అష్టైశ్వర్యములతో కూడినటువంటి యొక్క తత్వంలో మొట్టమొదటిది శబ్దము.
1: Of all the 8 aspects, the first one is pranava.
0: కనుక ఆ మొదటి దానిని మనం ప్రణవాన్ని మనం ఉచ్చరించుకుంటే ప్రళయానికి దూరమైపోతాం మనం.
1: వన్స్ యూ అటర్ దిస్ ప్రణవ ఓంకార యూ విల్ బి అవే ఫ్రమ్ ప్రళయ ఇన్హిలేషన్.
0: ప్రణవాన్ని ముందు మనం ఉంచుకోకుండా పోతే ప్రళయంలో మునిగిపోతాం.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ ప్రణవ ఓంకార యూ విల్ బీ ఇన్ ప్రళయ ఇన్హిలేషన్.
0: ప్రతి నామమునకు ముందు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని ఈ విధంగా భగవత్ కేశవ నామాలు చెప్తుంటాం.
1: Before we repeat God's name, there will be Omkara first.
0: కానీ ఇప్పుడు కొంతమంది ఈ పూజారులు వీళ్ళంతా బ్రాహ్మణ్ అంతా ఉంటున్నారు చూడు, కొంచెం వికారంగా రివర్స్ గా పోతున్నారు వాళ్ళు.
1: The priests and some Brahmins do it in the reverse order now.
0: ఎట్లా చెప్తున్నారు?
1: How do they say?
0: కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః, ఓం ఓం వెనక పెట్టేస్తున్నారు.
1: They keep ఓం behind at the end of
0: ఓం. ఓం వెనక పెట్టడం చేతనే, ఈ ప్రణవాన్ని వెనక పెట్టడం చేతనే ప్రణయం మొట్టమొదటి దిగిపోతుంది.
1: As this Omkara is kept behind, we are near extinction pralaya.
0: ఇంకా నీకు అవసరమే గనేతి ముందు వెనక రెండు కూడా ప్రణవాలే చెప్పుకో.
1: It doesn't matter if you repeat
0: beginning and last. Om Om Narayana Mahavom mundu venuka rendu pettuko tappu ledu.
1: Keep this om in the front and also at the behind.
0: Kani venuku matram pettakoda,
1: but never keep it at the back.
0: Idi sariyainatuvanti oka shabda pramanam.
1: This is the true standard for a psalm.
0: Inka konni tamashaga untuntadi naamani sariyainatuvanti artham chesukoni అర్థాన్ని రూపంలో అనుభవించి ఈ రూపాన్ని అనుభూతిలోకి దింపుకోవాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ది నేమ్ అండ్ వి షుడ్ ఆల్సో హ్యావ్ కరెక్ట్ వ్యూ ఆఫ్ ద ఫామ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్.
0: తెల్లవారు లేచినప్పుడు సహస్రనామము, అష్టోత్తర నామము, పద్మనాభ శాస్త్రి పూజ చేస్తుంటాడు.
1: ది టైమ్ ఆఫ్ ది మార్నింగ్ పద్మనాభ శాస్త్రి ఆఫర్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వర్షన్.
0: అది ఎట్లా ఉంటుంది? ఓం క్లీం క్లైమ్ అని చెప్పేసేస్తుంటాడు ఆయన.
1: హీ రిపీట్స్ సర్టన్ థింగ్స్.
0: ఓం క్లీం క్లీమ్, ఓం క్లీం క్లీం అని మూడు పదాలు చెప్తుంటాడు.
1: హీ అట్టర్స్ త్రీ వర్డ్స్.
0: ఓం ఐఎమ్ క్లీం, ఓం ఐఎమ్ క్లీం కృష్ణాయ నమః, ఓం ఐఎమ్ క్లీం మాధవాయ నమః అని చెప్తుంటాడు.
1: ఓం ఐఎమ్ క్లీం మాధవాయ నమః.
0: ఈ విధంగా ఉంటే ఢిల్లీ నుంచి ఒకరు వచ్చారు.
1: ఏ పర్సన్ ఫ్రమ్ ఢిల్లీ కేమ్.
0: స్వామి అక్కడ ఏమైనా డబ్బు ఏమైనా ఇచ్చారేమో వాళ్ళు, దానికి ఓం ఐస్ క్రీమ్ అంటే ఓం ఐస్ క్రీమ్ అనుకుంటారు.
1: దే సే స్వామి సమ్వన్ మస్ట్ హావ్ పెయిడ్ మనీ బికాస్ దే ఆర్ సేయింగ్ ఐస్ క్రీమ్.
0: ఈ ఐస్ క్రీమ్ అనేటువంటిది మన జావా ఉన్నాడు, వాళ్ళు ఏమైనా కొన్ని దేవాలయాల్లో డబ్బిచ్చి వాళ్ళ పేరును చదివించుకుంటుంటారు.
1: ఇన్ సర్టన్ టెంపుల్స్ మనీ ఇస్ ఆఫర్డ్ అండ్ ఇన్ దేర్ నేమ్.
0: కాబట్టి వాళ్ళు ఏమైనా డబ్బిచ్చి ఐస్ క్రీమ్ అక్కడ దిన్నము ఉచ్చరించమని చెప్పారో ఏమనుకుని అక్కడ ఇంకొక ఐస్ క్రీమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ ఐస్ క్రీమ్.
0: ఏమిటి?
1: క్వాలిటీ
0: ఐస్ క్రీమ్.
1: క్వాలిటీ ఐస్ క్రీమ్.
0: ఈ క్వాలిటీ ఐస్ క్రీమ్ వాళ్ళు మేము డబ్బిస్తాం, మా పేరు కూడా అందులో పెట్టండి. ఈనాడు ప్రణవం అనేటువంటిది ఈ స్థితికి దిగిపోయింది.
1: ప్రణవ హ్యాస్ కమ్ డౌన్ టు దట్ స్టేట్.
0: కనుక మనం చెప్పేసి ఓం ఐం క్రీమ్ అని చెప్పాలి. ఓం ఐస్ క్రీమ్, ఓం ఐస్ క్రీమ్, ఓం ఐస్ క్రీమ్. త్వరగా అయిపోవాలి చెప్పడం చేత అది ఐస్ క్రీమ్ గా మారిపోతుండాలి.
1: టు కంప్లీట్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ ఇఫ్ యూ రిపీట్ ఇట్ క్విక్లీ ఇట్ బికమ్స్ ఐస్ క్రీమ్. ఇన్ సహస్రనామం
0: చెప్పాలంటే పాపం టైం తీసుకుంటుంది.
1: ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో.
0: కందుకనే త్వర త్వరగా అయిపోతుంది. ఓం ఐస్ క్రీమ్ డమ్మా, ఓం ఐస్ క్రీమ్ డమ్మా, ఓం ఐస్ క్రీమ్. సరిగా మీరు రేపటిదే పూర్తిగా వినండి, చక్కగా వినిపిస్తుంది.
1: యు లిసన్ టు ద టుమారో మార్నింగ్ యూ విల్ హియర్ కరెక్ట్లీ ఎగ్జాక్ట్లీ.
0: కనుక ప్రణవము అనేటువంటిది ఉచ్చరించే సమయంలో సుస్పష్టంగా మనం ఉచ్చరించాలి.
1: సో వెన్ వి అటర్ ఓంకార వి షుడ్ డూ ఇట్ క్లియర్లీ.
0: చాలా క్లీన్ గా ఉండాలి.
1: వి షుడ్ అటర్ ఇట్ పర్ఫెక్ట్లీ క్లియర్లీ.
0: ఈ రెండు ఉచ్చరించే సమయంలో అకార ఉకార మకారములు కూడా అందులో ప్రవేశించాలి.
1: వెల్ చాంటింగ్ ఆల్ ది త్రీ అకార ఉకార మకార
0: ఈ మూడు కూడా నువ్వు విభజించకూడదు.
1: వి షుడ్ నాట్ డివైడ్ దీస్ త్రీ.
0: ఎట్లనగా అది ఓ అది అనగా ఏమిటి? ఆ ఊం ఈ మూడు ఏకమైపోవాలి.
1: All the three should be unified.
0: కానీ ఇంకా కొంతమంది ఆడవాళ్ళు చెప్తున్నారు ఆ ఊం ఈ విధంగా విభజించి చెప్తుంటారు. ఈ విభజించి చెప్పినప్పుడు ఏదో కుక్కలు కొట్టాడినట్టు ఉంటుంది, ప్రణవం చెప్పినట్టుగా ఉండదు.
1: When we chant, dividing it, it appears to be the fight of the dogs, not that of ప్రణవ chanting.
0: కనుక చాలా మంది ఈ ప్రణవ విషయం లోపల చాలా పొరపడుతున్నారు.
1: Many are mistaken so far. Pranava is concerned.
0: Pranavulu cheppinatvanti yokka aaro prashna lopala pranavamulu gurinchi chakkaga bodhinchadu. Jagrasthapta sushupti yokka avastha yokka swaroopame pranavamu.
1: Pilada explained very clearly the nature of pranava in all the three states of consciousness.
0: ఒకవేళ మీకు బయట చెప్పడానికి లోపల చెప్పుకోండి అంతే చాలు. ఆ అశబ్దం అంతా కూడా వినిపించి, అపశబ్దం అంతా వినిపించి ఇతరులకు తలనొప్పి ఎందుకు తెప్పించాలి?
1: If you can't say it out, better you say it in. Why do you give headache to others?
0: కనుక చెప్పితే సక్రమంగా చెప్పాలి.
1: If you want to chant, chant
0: clearly. చెప్పాలి
1: ఎగ్జాక్ట్ వే.
0: అప్పుడు దాని యొక్క ఆనందము హృదయ స్థాయి నుంచి మనకు ప్రవేశిస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ బ్లిస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: ఆ ఆనందమే మనకు సరి అయిన అనుగ్రహానికి, బ్రహ్మానందానికి మూల కారణమవుతుంది.
1: దట్ బ్లిస్ విల్ బి ది రెస్పాన్స్, విల్ బి ది బేసిస్ ఫర్ ది సుప్రీం బ్లిస్.
0: కాన ఈ ప్రశ్నోత్తరమైనటువంటి ఉపనిషత్తులు మానవునికి నిత్య జీవితం లోపల అవసరమైనటువంటివన్నీ ఉండినటువంటి సందేహాలన్నీ తీర్చిపెట్టేస్తుంది.
1: ప్రశ్నోపనిషత్ క్లారిఫైస్ ఆల్ డౌట్స్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్.
0: ఇప్పుడు ఈ ఆరు మంది శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలు ప్రతి మానవుని యందు ఉండేటువంటివి.
1: సిక్స్ క్వశ్చన్స్ పుట్ బై డిసైపుల్స్ ఆర్ దేర్ విత్ ఎవ్రీవన్ ఆఫ్ అస్.
0: కానీ వారు మానవులకంతా కూడాను ఒక ఆదర్శ ముత్తులుగా నిలిచారు. అరిషత్ వర్గములే అరిషత్ స్వరూపములుగా నిలిచారు.
1: దే స్టూడ్ యాజ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: కనుక వారికి కూడాను కృతజ్ఞత తెలపాలి.
1: సో వి షుడ్ హావ్ టు షో గ్రాట్యూట్.
0: ఆరు మంది కూడాను ప్రశ్నలకంతా జవాబు అయిన తర్వాత పిప్పిలాదం దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నారు.
1: ఆఫ్టర్ గెటింగ్ రిప్లైస్ దే ఆల్ కేమ్ టు పిప్పిలాద అండ్ ప్రే టు హిమ్.
0: మహాస్వామి,
1: హి సెడ్ స్వామి,
0: మా యొక్క హృదయాన్ని తెరిపించి,
1: యు ఓపెన్డ్ అవర్ హార్ట్స్,
0: మా యొక్క ప్రేమను వికసింపజేసి,
1: యు మేడ్ అవర్ లవ్ బ్లాసమ్,
0: మా జ్ఞానాన్ని ప్రచురింపజేసి,
1: యు ఆల్సో హెల్ప్ అవర్ విజ్డమ్ టు ఎక్స్పాండ్,
0: మా జీవితాన్ని ఆనందపరిచినటువంటి వాడు బ్రహ్మం ఉన్నాడని ఏమో అనుకున్నారు. కాదు కాదు కాదు, మీరే మీకు సాక్షాత్ పరబ్రహ్మ మాకు అని పిప్పిలాదుని వర్ణించారు.
1: యు రిడీమ్డ్ అవర్ లైఫ్స్, వి థాట్ ది బ్రహ్మం ఇస్ సెపరేట్ బట్ యు ఆర్ వెరీ బ్రహ్మన్ టు us.
0: కనుక ఎవరు మనకు మంచిని బోధిస్తారో వారినే గురువుగా మనం విశ్వసించాలి.
1: ద వన్ హూ టెల్స్ us గుడ్ వి షుడ్ టేక్ హిమ్ యాజ్ అవర్ టీచర్.
0: గురు యో హి హితోపదేష్ట, హితమును బోధించినటువంటి వాడు గురువు.
1: హి ఇస్ ది ట్రూ టీచర్ ఇఫ్ హి టెల్స్ యు గుడ్.
0: నీ ఇష్టాన్ని బోధించిన వాడు కాదు గురువు.
1: నాట్ యాస్ పర్ యువర్ లైఫ్.
0: శిష్యుడు ఎవరు?
1: హూ ఇస్ ది డిసైపుల్?
0: శిష్యస్తుకోయో గురు భక్తియేవా, అనగా గురువాగ్ను శిరసా వహించినటువంటి వాడే శిష్యుడు.
1: ద వన్ హూ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద టీచర్ ఈస్ డిసైపుల్.
0: లేకపోతే వాడు శిష్యుడు కాదు, వీడు గురువు కాదు.
1: ఆర్ ఎల్స్ ఈస్ నో డిసైపుల్, ఈస్ నో టీచర్.
0: ఈ రెండూ లేనప్పుడు మనకు గురుత్వమే కుదరదు.
1: వెన్ దేర్ దీస్ టు ఆర్ అబ్సెంట్ దేర్ ఇస్ నో టీచర్ హుడ్.
0: కనుక నిత్య జీవితం లోపల మన కర్మను మనం ఆచరిస్తూ,
1: ఇన్ డైలీ లైఫ్ వీ షుడ్ డూ అవర్ డ్యూటీ.
0: ఇవన్నీ కూడా సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం జీవించడం ఉత్తమమైనటువంటి సులభమైనటువంటి మార్గం.
1: ది ఈజీ నోబుల్ పాత్ ఈస్ టు ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ యాక్టివిటీ టు ప్లీజ్.
0: ఏది చేసినట్టుగా ఇది భగవత్ కార్యమే.
1: ఎవ్రీ వర్క్ ఈస్ గాడ్స్ వర్క్.
0: ఇల్లు ఊడుస్తున్నాము,
1: యు స్వీప్
0: యు భగవత్ కార్యమే.
1: ఇట్స్ ఆల్సో గాడ్స్ వర్క్.
0: ఇల్లు కాదు ఊడ్చేది, నా హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటున్నాను అనుకో.
1: ఇట్స్ నాట్ ద హౌస్ యు ఆర్ స్వీపింగ్, యు ఆర్ క్లీనింగ్.
0: నేను ఏదైనా చపాతి చేస్తున్నావు, పూరి చేస్తున్నావు,
1: యు ఆర్ ప్రిపేరింగ్ చపాతి.
0: పూరి చపాతి చేస్తున్నాను, ఆ ఉపన్యాసానికి పోలేకపోయానే, భజనకి పోలేకపోయానే అని బాధపడనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్ దట్ ఐ కుడ్ నాట్ అటెండ్ దిస్ కోర్స్ అండ్ భజన్ బికాజ్ ఆఫ్ ప్రిపేరింగ్
0: చపాతి. కాదు, నా హృదయాన్ని విశాలం చేస్తున్నాను అనుకో.
1: You consider that expanding your hridaya, feel like that.
0: నీ కూరగాయలంతా తరిగి కుర్మానో బర్మానో ఏమో చేస్తున్నావు, కానీ ఆ కూరగాయలు తరుగుతున్నావంటే కూరగాయలు తరుగుతున్నాను నువ్వు అనుకోవద్దు, నా దుర్గుణములంతా తరిగి వేస్తున్నాను అనుకో.
1: When you cut vegetables to prepare kurma, you think that you are cutting your bad qualities.
0: దీన్ని ప్రేమ అనే జలంలో వేస్తున్నాను అనుకో.
1: You put them in the వాటర్ ఆఫ్
0: జ్ఞానం అనే అగ్ని లోపల దీన్ని అంత బాగా ఉడకబెడుతున్నాను అనుకో.
1: యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈ విధంగా మనం ప్రతి కర్మను కూడాను ఒక దివ్యమైన భావంతో అనుకుంటే ఇంతకంటే ఇంకా దపము జపము మనం చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ ఫీలింగ్ బిహైండ్ ఎవ్రీ యాక్టివిటీ, యూ డోంట్ నీడ్ ఎనీ పెనెన్స్.
0: భగవద్ భావంతో మనం చేయాలి.
1: యూ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్.
0: అది సులభమైన మార్గం, షార్ట్ కట్.
1: ఇట్ ఇస్ అన్ ఈజీ పాత్ అండ్ అ షార్ట్ కట్.
0: ఈ విధమైనటువంటి దీంతో పిల్లలైన మీరు ఈనాటి నుంచి ఏదో వైరాగ్యం అని పెట్టుకుని ఇల్లు వాకిలి వదిలి చదువులంతా వదిలిపోమని కాదు చెప్పటము. మీ చదువులు మీరు చదువుకుంటూ,
1: యూ హ్యావ్ యువర్ తల్లిదండ్రులకు
0: తగినటువంటి తృప్తిని అందిస్తూ,
1: యూ సాటిస్ఫై యువర్ పేరెంట్స్.
0: జగత్తుకు ఆదర్శవంతులుగా మీరు నివారణ సరి అయినటువంటి ఆదర్శకులుగా నిలిచి,
1: బీ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: మీరు అభివృద్ధికి రావటమే కాకుండా మీ సోదరులు కూడాను, అనగా సహచరులు కూడాను అభివృద్ధి మార్గానికి తెప్పించాలి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్, యూ షుడ్ ఆల్సో హెల్ప్ యువర్ బ్రదర్స్.
0: మీరు విన్నటువంటి విషయములు, కన్నటువంటి విషయములు కూడాను ఇతరులు కూడాను బోధించాలి.
1: వాట్ ఆల్ యు హావ్ లిసన్ టు, వాట్ ఆల్ యు హావ్ సీన్ హియర్.
0: అది నిజమైనటువంటి ఒక సాధన.
1: That is the spiritual
0: ఏది మంచిది నీలో ఉంటుండదో ఆ మంచిని పది మందికి అందించు.
1: వాట్ ఆల్ గుడ్ ఈస్ ఇన్ యూ షేర్ విత్ అదర్స్.
0: దాచిపెట్టుకోవద్దు.
1: డోంట్ హైడ్ ఇట్.
0: మూసిపెడితే పాసిపోయన్నట్ట. పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యూ కవర్ ఇట్ ఇట్ గెట్స్ స్పాయిల్డ్ లైక్ ద రైస్.
0: దీన్ని మూసిపెట్టవద్దు.
1: డోంట్ కవర్ ఇట్.
0: మంచిని 10 మందికి చెప్పు.
1: షేర్ అండ్ టెల్ టు 10 people.
0: చెడ్డను మాత్రం వినవద్దు, చెప్పవద్దు.
1: బట్ నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్, నెవర్ షేర్ విత్ అదర్స్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: Radio Sai now brings you a vocal concert by the Malladi Brothers, performed during the Guru Purnima celebrations in July 2010.
1: స్వామివారి భక్తులు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు స్వామిపై అనేక సంకీర్తనలు రచించి స్వామి ఆశీస్సులు పొందారు. స్వామి వారు రాసిన ఒక శ్లోకం

0: ప్రపంచ సుఖం కోసం నీవు ప్రపంచాన్ని ఆశించడం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీవు ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమమంతకుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఈజ్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: The main thing that is responsible for all the confusion.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం తాను తన కుటుంబము ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుంచుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: Therefore, if man proceeds towards the society, aspiring to the security
0: of society, సమస్త సమస్త విచారములకు సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: For all the losses, for all the troubles and problems, anxieties, that the responsible thing is the absence of
0: wrong-mindedness. లోకస్సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
1: In ancient times they offered prayer with large heartedness saying that entire universe be happy.
0: Vedahametam purusham mahantam adityavarnam tamasah parastat anindi vedam anaga vedahametam purusham mahantam nenu mahapurushunni chuchanu.
1: I have seen God.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హ్యావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హ్యావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హ్యావ్ యూ సీన్ ఇన్
0: టీవీలో చూచావా?
1: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్ అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ దిస్ ఇగ్నోరెన్స్ లై?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: ద ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞానం దాటిన తర్వాత చెప్పండి.
1: But you are not following that easy path that will take you to the supreme stage, but with all the suffering and the losses you go to the supreme court.
0: ఎన్ని కేసులు ఉంటే సుప్రీం కోర్టు పోవాలి?
1: For what for should you go to the
0: supreme court? ఎన్ని పాపలు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: What profit will it give you?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: So we should reach the supreme stage but not supreme court.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: That is supreme divine self.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: We have to experience the real human form.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the divine life.
0: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను,
1: in every human being,
0: ఈ సహజ మనస్సు,
1: it's natural,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: All are present in man.
0: కాబట్టి మానవుడు విశ్వస్వరూపుడు.
1: Man is the very form of the universe.
0: Sarvamu manavuni ende untundali.
1: Everything is within man.
0: Oka chinna udaharana meer teeskondi.
1: Small example.
0: Manavudu 5 adugulu ettuntunnappudu inta vishwam tanlo etla untundali?
1: When you are just 5 feet high, how do you expect universe in you?
0: Neevu America chuchi vachchavu.
1: You have seen American return.
0: Neevu Japan chuchi vachchavu.
1: You have seen Japan.
0: Neevu Germany chuchi vachchavu.
1: Seen Germany.
0: Kaani neevu kuchoni kannulu musukoni aa chuchi vachinatundi drishyananta neevu talanchuko avanni neelo cheripoyinayi.
1: You sit and close your eyes, you'll experience all the scenes.
0: నీ ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small, but yet how do you expect the Germany, Japan in you?
0: నీ విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: స్టార్స్ దట్ షైన్ ఇన్ ది ఇన్ఫినిట్ స్కై.
0: చిన్న అద్దము తీసుకున్న దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: టేక్ ఎ స్మాల్ మిర్రర్, దట్ స్కై ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దట్ మిర్రర్.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ మిర్రర్.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చును మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
0: అదే విధంగా మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఈస్ ఎ మిర్రర్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యూ.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి.

0: నేను మానవుడిని, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ యామ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

0: చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: క్రోకడైల్ విల్ బి ఈటింగ్ ఆల్ ది లెఫ్ట్ ఓవర్ ఓవర్ దేర్ అండ్
0: ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది, ఆ క్రోకడైల్ కూడా చక్కగా బలిచింది.
1: యాజ్ టైమ్ పాస్ ఆఫ్ ద క్రోకడైల్ ఆల్సో హాస్ గ్రోన్ ఫ్యాట్.
0: ఈ కోతికి క్రోకడైల్ కూడా చక్కగా స్నేహం ఏర్పడిపోయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద మంకీ అండ్ ద క్రోకడైల్.
0: ఈ క్రోకడైల్ చెప్పింది,
1: ద క్రోకడైల్ సెడ్,
0: ఓ మంకీ బావా,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: I am just enjoying the banquet so nicely given by you.
0: కనుక నీవు కూడా నువ్వు మా ఇంటికి ఒక రోజు వచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
1: You also visit us one day and accept hospitality.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: The monkey was surprised.
0: ఇది ఎక్కడ ఇల్లు ఉంటుందది, ఇది ఎక్కడ నివసిస్తుందది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
1: The monkey thought over for some time, where is the residence of
0: ఈ మంకీ? ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: Monkey is just our forefather born to our birth.
0: చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు.
1: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామ. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ ఎన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: హౌ ఐ మై టు కమ్ టు యువర్
0: నీళ్ళలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: How am I to come to you?
0: అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రోకడైల్ తన రహస్యాన్ని.
1: ద క్రోకడైల్ రివీల్ ద సీక్రెట్ వెన్ ఇట్ వాజ్ అబౌట్ టు రీచ్ ద షోర్.
0: లేదు లేదు.
1: నో.
0: ఓ బావా,
1: ఓ బ్రదర్ ఇల్లా,
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
0: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చానున్నాడు.
1: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యూ హియర్.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ
0: వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
1: ఐ విల్ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అని.
1: యాజ్ ఐ హావ్ బీన్ జంపింగ్ ఫ్రమ్ దిస్ ట్రీ టు దట్ అదర్ ట్రీ టాప్, the heart may fall down at one place, therefore I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously
0: jump. అప్పుడు ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down, therefore I kept it in security.
0: రివర్స్, వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేస్తాను అన్నాడు.
1: Now let's go back, let's go reverse, I bring back my heart.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: Crocodile is a dunce, not intelligent.
0: దండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
1: It has got the strength but no intelligence.
0: విద్యావంతుల వలె ఉంటుంది.
1: Then the crocodile is like modern education, educated people.
0: ఉండని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
1: With the desire that it will give the heart, it returned as it is going to
0: club. ఇక్కడ నేను దిగిపోయి గుండెం చేస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
1: He said, you remain here, I will bring the heart. And it just climbed up the tree.
0: ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్నించి ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమని.
1: Then, oh crocodile, what a fool you are. Is it possible to separate heart from me? I don't want such a friend, no.
0: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
1: Why should I have friendship with such a dunce idiot?
0: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి గలిగిన వారిగా ఉండాలి.
1: My friends should be
0: నా కష్టమునందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా మా కాదు మనం చూడబడుతుంది.
1: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ త్రూ దిస్
0: ఆర్ట్ ఆఫ్ నాట్. ఇదే భగవంతునికి అర్పితం చేయాలి.
1: యు హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: ఇది ఏ మన యొక్క ట్యాక్స్.
1: దిస్ ఇస్ ద ట్యాక్స్.
2: సైరామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సెప్ట్ ఆఫ్ ఎ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. In this clip, Swami explained the importance of gratitude and surrender to God by narrating a chinna katha, a short story. This audio clip has been taken from the discourse delivered by Bhagwan on 1st July 1996. Thank you and Sai Ram.

ఓం శ్రీ సాయిరాం. శీలమే విద్యకు అంతిమ లక్ష్యమని, సముపార్జించిన విద్యకు పరమార్థం ప్రేమయని ప్రబోధించిన సాయిమాతకు పూర్వ విద్యార్థులు అందరమూ ప్రేమ సంగీతాంజలి సమర్పించుకొనుచున్నాము. ప్రేమే నా రూపమన్న సాయిమాత కరుణతో వర్షించిన ప్రేమామృతధారలను ఆస్వాదిస్తూ పెరిగిన మేము నేడు ఈ నూతన సంవత్సర ఆరంభ శుభ సందర్భమున ప్రేమతోనూ భక్తితోనూ గానసుమాలతోనూ అర్చన చేయుచున్నాము.

0: Radio Sai now brings you a vocal concert by the Malladi brothers, performed during the Guru Purnima celebrations in July 2010.
1: స్వామివారి భక్తులు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాసు గారు స్వామిపై అనేక సంకీర్తనలు రచించి స్వామి ఆశీస్సులు పొందారు. స్వామి వారు రాసిన ఒక శ్లోకం